హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు. ఉదయం
1: మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్ టు బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్ టు బి యూనివర్సిటీ పిహెచ్డి పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330803555 మరియు 7330855555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.inకు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి, మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, నాక్ A+ గ్రేడ్ డీమ్డ్ యూనివర్సిటీ. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2026-27. కాల్ 7330803555. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్ admissions.mits.ac.in.

0: సాయం.
1: ఏవో కొన్ని విషయాలు చెప్పడం తప్ప పిల్లలకి సంబంధించినంత వరకు నైతిక విలువలు కాని ధర్మబద్ధమైన ప్రవర్తన కాని ఏమీ చెప్పక్కర్లేదు. ఎందుకు చెప్పక్కర్లేదు? రామాయణం చెప్పకూడదు పిల్లలకి. మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం మనది. అందుకని రామాయణం చెప్పకూడదు, భాగవతం చెప్పకూడదు, భారతం చెప్పకూడదు, పోతనగారి పద్యాలు చెప్పకూడదు, నీతి శాస్త్రం చెప్పకూడదు. ఎలా తెలుస్తుంది పిల్లాడు ఎలా వృద్ధిలోకి వస్తాడు? వస్తాడు. నువ్వు కోరుకున్న కోరిక తీరుతుంది, వాడు పెద్ద ఇంజనీర్ అవుతాడు. కానీ నువ్వు మాత్రం వృద్ధాశ్రమంలో ఉంటావు. వాడు నీకు అన్నం పెట్టడం, నిన్ను మా అమ్మ అని నలుగురిలోకి తీసుకెళ్లి వాడు పరిచయం చేయడం, వాడికి ఒక పూజ తెలియదు. ఒక పేదవాడి పట్ల మర్యాదతో మన్ననతో ప్రవర్తించడం వాడికి చేత కాదు. నోరు విప్పితే మాట ఎందు నియంత్రణ ఉండదు. అసలు ఇలా మాట్లాడచ్చా అన్నది రాదండి. నేను చూస్తుంటాను సమాజంలో ఎంతంత వయస్సు వచ్చేసి ఉంటాయో, కనీసం ఇలా మాట్లాడచ్చా మనం అని మాట్లాడే ముందు పరాకు పడేటటువంటి విధానం కూడా ఉండదు. ఎంత వస్తే అంత నోటికి మాట్లాడటమే. రామో దీర్ణాభిభాషతే అంటారు వాల్మీకి మహర్షి. ఒక మాట వజ్రం. ఒక మాట మాట్లాడితే ఎంత జాగ్రత్తగా ఉండాలో, కట్టుబడ్డం ఎంత కష్టమో. అందుకే రాఘవాని పిలుస్తారు ఆయన్ని. త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మిత భాషినాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అంటాడు రఘువంశంలో కాళిదాసు గారు. రఘుమహారాజు గారు ఎక్కువ మాట్లాడేవాడు కాదుట. ఎందుకు మాట్లాడేవాడు కాదు? చేత కాక కాదు. ఎక్కువ మాట్లాడితే అందులో లేనిపోని మాటలు వచ్చి అసత్యం వస్తుందేమోనని, మౌనంగా ఉంటే అసత్యం మాట్లాడే అవకాశం ఉండదని తక్కువ మాట్లాడేవట. అసలు మాట అన్నది ఎంత శక్తివంతమో, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో. మా చిన్నతనంలో ప్రతి రోజు కూడా సాయంకాలం 4 నుంచి 5 అప్పటికి టైర్ అయిపోయి ఉండేవారు పిల్లలందరూ ఇంకా గ్రూప్ సబ్జెక్ట్స్ వినడానికి. సాయంకాలం 4 నుంచి 5 ఎప్పుడవుతుందా అని ఉరకలు వేస్తూ ఉండేవాళ్ళం. ఎందుచేత అంటే ఒక వృద్ధుడైపోయినటువంటి ఒక మాస్టర్ ఉండేవారు. ఆయన వచ్చి ఏదో ఒక చిన్న కథ తీసుకుని, మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురుం. మాటల చేత దేవతలు ఎలా ప్రీతి పొందుతారో, మాట ఎంత అందంగా ఉండాలో, మాట మాట్లాడేటప్పుడు ఎంత వినయంగా మాట్లాడాలో, ఒక కఠినమైన విషయాన్ని కూడా ఎంత సరళంగా చెప్పాలో, మాట ఎందు కాఠిన్యము లేకుండా ఎలా ఉండాలో ఒక క్లాస్ చెప్పి వెళ్ళేవారు. ఆయన చెప్పినటువంటి అనుగ్రహం, ఆయన దగ్గర తర్ఫీదు పొందిన వాళ్ళు ఇవాళ ఎంతమంది బాగుపడ్డారో మీరు ఒక్కటి ఆలోచించండి. కోట్లకి పడగలెత్తి ఉండొచ్చండి, ఎవడకి కావాలి? నీకు అధికారం వచ్చి ఉండొచ్చు, ఎవడకి కావాలి? నువ్వు నాకన్నా ముందు పుట్టావు కాబట్టి పుట్టడం నీకు గొప్ప కాదు. నాకన్నా ముందు పుట్టావు, సీనియరు కాబట్టి నువ్వు ప్రమోషన్ పొందావు. అంతకన్నా నీకున్న గొప్పతనం ఏముంది? పుట్టడం యాక్సిడెంట్, చావడం యాక్సిడెంట్, నువ్వు యాక్సిడెంట్ వల్ల ప్రమోషన్ పొందావు అంతే. అంతకన్నా నాకన్నా నీకేం పెద్ద క్వాలిఫికేషన్ ఏం లేదు, నాకేం భయం లేదు ఈ మాట చెప్పడానికి. ఈ మాత్రం దానికి నీకు ఎందుకంత ఎగురుబాటు? ఒక్కొక్క అధికారికి తాను ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియదు, కానీ ఈ మాట మాట్లాడచ్చా తెలియదు. ఒక సీట్లో కూర్చున్న దగ్గర నుంచి ఎంత విర్రవీగుడుతనంగా ఉంటారో. తన కింద పనిచేసే ఉద్యోగులు ఒక పురుగుల కింద కనపడతారు. అంత వ్యగ్రత ఎక్కడి నుంచి వస్తుంది? అహంకార ధోరణి. అదే అధికారంలో ఉన్నవాడు, సమాజమునందు బాధ్యత కలిగిన పదవులలో ఉన్నవాళ్ళు మాట చాలా సరళంగా మాట్లాడేటటువంటి విధానంలో ఉన్నారనుకోండి, నలుగురు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి సంతోషం పొందుతారు. దానివల్ల వాళ్ళకి ఉత్తరక్షణ ప్రయోజనం ఏమీ లేకపోవచ్చు. కానీ ఆ మాట విని అంటారు, బా ఆయన దగ్గరికి వెళ్ళండి, 4 మాటలు ఆయన వింటే ఎంత సేద తీరామండి, ఎంత అందంగా మాట్లాడారండి, ఎంత చక్కగా మాట్లాడారండి. ఆ మాట మాట్లాడడం ఒక నేర్పరితనం. అలా మాట్లాడేటట్టుగా అభ్యాసం కలగడం, క్లాస్లో పాఠం చెప్పేటటువంటి మాస్టర్ తీర్చిదిద్దవలసిన ప్రధానమైనటువంటి లక్షణం. ఇది లోకహితేరతాహ. నీవు లోకమునందు అంతర్భాగం, లోకముతో నువ్వు ఎలా అనుసంధానం పొందాలి, లోకం గురించి ఎందుకు ఆలోచించాలి, నేర్పాలి ఉపాధ్యాయుడు. ఇది వశిష్ఠుడు నేర్పాడు. సర్వే లోకహితే రతాహ. లేనినాడు రాముడికి అసలు లోకం గురించి పట్టించుకోవలసిన అవసరం ఏమిటండి? సీతాపహరణం జరిగిన రోజునే లోకాలంతటినీ కాల్చవతల పారగించు రాముడే తలుచుకుంటే. కానీ రాముడు అలా చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదంటే ఆ నిగ్రహ శక్తి గురువు గారి దగ్గర నుంచి వచ్చింది. సర్వే లోకహితే రతాహ, సర్వే జ్ఞానోపసంపన్నాహ.

సర్వే సముదితా గుణై, ఆయన చాలా జ్ఞానము కలిగినటువంటి వాడు. ఆయన జ్ఞానం సామాన్యం కాదు, అవసరమైతే వేదాంత బోధ చేయగలడు రామచంద్రమూర్తి. అటువంటి రాముడు నడిచినప్పుడు అంటే ఆయన ప్రవర్తించినప్పుడు ఆ ప్రవర్తన యందు గుణములుగా ప్రకాశిస్తాయి. ఎలా ప్రకాశిస్తాయి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఇలా విమర్శించాను అని మీరు భావన చేయకండి, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇవాళ్టి రోజున పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఒక మాస్టారు అనబడేటటువంటి వాడు, ఒక గురువు అనబడేటటువంటి వాడు హాస్యమాడడానికి కావలసినటువంటి వస్తువు. ఇవాళ్టి రోజున మనం చూసే సినిమాలన్నీ అవే, మనం చూస్తున్న టీవీ ఎపిసోడ్స్ అన్నీ అవే. లేకపోతే ఒక నాయనమ్మ ఇంట్లో ఉందనుకోండి, నాయనమ్మని నాయనమ్మ అని పిలవడంలో ఉన్నటువంటి ప్రేమ, నాయనమ్మ అని పిలవడంలో ఉన్న గౌరవం, ఒకసే ముసిలి అని పిలవడానికి తేడా ఉందా లేదా మీరు ఆలోచించండి. ఇవాళ చాలా చోట్ల మన పిల్లలు నేర్చుకునేది ఏమిటంటే, ముసలితనము అంటే ఛాదస్తము, పోతన గారి పద్యాలు ఛాదస్తము, శాస్త్రీయ సంగీతము ఛాదస్తము, శాస్త్రీయమైన నృత్యము ఛాదస్తము. ఎవరు నేర్పుతున్నారు ఇవన్నీ? మనమే నేర్పుకుంటున్నాం. విషపు పురుగుల కింద మనమే తయారు చేసుకుంటున్నాం, పావుల కింద మనం తయారు చేసుకుంటున్నాం, భద్రతని కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది భద్రతని రమ్మంటే? ఇవాళ మన భారతీయ నృత్య శాస్త్ర వైభవాన్ని, మన పోతనగారి వైభవాన్ని, మన వాల్మీకి వైభవాన్ని, మన రామాయణ వైభవాన్ని మనం ఎక్కడ మాట్లాడుతున్నాం? ఇళ్లలో మనం మాట్లాడాం. మన పిల్లలకి ఆ వైభవం ఎలా అందుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి నడుబడి రమ్మంటే? పిల్లలకి ఇది అలవాటైపోయి నేను చదువుకున్న రోజులకి, నా పిల్లల చదువుకున్న రోజులకి ఎంత వ్యత్యాసం కనపడుతోందంటే, మేము చదువుకున్న రోజుల్లో మాస్టారు గారిని ఎన్నడూ ఏకవచన ప్రయోగం ఇంట్లో చేసి కూడా నేను ఎరగను. నేను చదువుకున్న రోజుల్లో ఎప్పుడు మాట్లాడినా సూర్యప్రకాశ్ శాస్త్రి గారు మాకు సోషల్ చెప్పారు, లేకపోతే నరసింహ శాస్త్రి గారు మాకు తెలుగు చెప్పారు అండం తప్ప, నరసింహ శాస్త్రి తెలుగు చెప్పాడు అన్న మాట ఇంట్లో వింటే లెంపలు పగిలిపోయేవి. ఏంట్రా, ఏమిటా మాట, నరసింహ శాస్త్రి తెలుగు చెప్పాడా నీకు, అదే మాట్లాడే విధానం అని. ఇవాళ అసలు చాలామంది పిల్లలు, నేను వాళ్ళు బహువచనంలో గౌరవించి గురువుల్ని మాట్లాడడం అన్నది నేను చూడనే చూడలేదు. చాలా చోట్ల కాదు అని మీరు గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి, చాలా చోట్ల పరిస్థితి అదే. టీచర్లందరినీ ఏకవచన ప్రయోగం, ఇంట్లో ఉన్న నాయనమ్మని, ఇంట్లో ఉన్న అమ్మమ్మని, ఇంట్లో ఉన్న తాతగారిని ముసిలి ముసిలి అని మాట్లాడడం, వాళ్లతో పనికి మాలినటువంటి మాటలు మాట్లాడడం. వాళ్ళు ఎందుకు పనికి వస్తారంటే, ఇవాళ ప్రేమించేటటువంటి విధానాలు చెప్పే టీచర్లుగా ఇంట్లో ఉన్న నాయనమ్మల్ని అమ్మమ్మల్ని చూపిస్తున్నారు. ఒకనాడు నా తాతగారి ఒడి సంస్కారం నేర్పిన బడి, తాతగారితో పాటు మంచం మీద పడుకోవడం ఒక సంస్కృతిని నేర్పిన పాఠశాల. ఇవాళ అటువంటి తాతలు కరువైపోతున్నారు, అటువంటి మనవలు కరువైపోతున్నారు. ఇంకా ఇంకొక తరం, రెండు తరాలు దాటేటప్పటికీ జాతి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఒక శ్లోకం చెప్పడంలో రామాయణంలో మహర్షి ఎంత బాధపడ్డారో మీరు ఆలోచించండి. టెక్నికల్ అడ్వాన్స్మెంట్ వితౌట్ రెస్ట్రైంట్ ఇస్ డిజాస్ట్రస్. ఎస్, నేను అన్నానంటే అందులో దోషమే ఉందండి? మీకు సాంకేతికంగా శాస్త్రపరంగా ఎంత పురోభివృద్ధి రానివ్వండి, దానితో పాటుగా మనిషికి నడువడి లేనప్పుడు మీ జీవితము ప్రమాదపు టంచుల మీద ఉన్నది. మీరు ఎక్కడ ఉండైనా మీ వాళ్లతో మాట్లాడగలరు ఒక సెల్ ఫోన్. మోటార్ సైకిల్ మీద వెడుతూ తెగిపోయిన కోడి మెడకాయలా ఇలా పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావు, అది ఇప్పుడు ఉపయోగమా ప్రమాదమా? ప్రమాదమే. నీ సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు నీ మోటార్ సైకిల్ ఆపి పక్కనుండి మాట్లాడాలని నీ కోడి నేర్పాలా? సంటి పిల్లాడివా నువ్వు ఇంకాను?
ఇంగిత జ్ఞానం లేదు. దేవాలయంలోకి వెళ్ళిన వాడికి సెల్ ఫోన్ కట్టి గుళ్ళోకి వెళ్ళని చెప్పాలా? గుళ్ళోకి వెళ్ళిన వాడు భద్రత కోసం, ఏకాంతం కోసం, ధ్యానం కోసం పెడతాడు. అక్కడ నీ సెల్ ఫోన్ కోసమా వాడు వచ్చి కూర్చున్నది? వాడి ధ్యానం భగ్నం చేయడానికి నువ్వు రాక్షసాంశతో గుళ్ళోకి వెళ్ళినట్టు. అక్కడ కూడా సెల్ ఫోన్ లాపండి, జామర్లు పెట్టి

0: మిగిలిన వాళ్ళ గురించి నువ్వు ఆలోచించావా? ఇది ఈ సిద్ధాంతాన్ని నేర్పారు వశిష్ఠ మహర్షి. నువ్వు గొప్పవాడివి అని ఎప్పుడు అనిపించుకుంటావో తెలుసా? నీ తల్లికి నమస్కారం చెయ్యి, నీ తండ్రికి నమస్కారం చెయ్యి. స్నాతకం చేస్తే ఏం చెప్తామండి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఇవి నేర్పుతాం. ఒకరికి దానం ఇచ్చేటప్పుడు చాలా శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా విధేయం అని ఇన్ని ఇన్ని విషయాలను చెప్పి గురువు స్నాతకం చేస్తాడు. సర్వే వేదవిధశూరాహ, ఈ విషయాలన్నీ నేర్పాడు మహానుభావుడు వశిష్ఠుడు. ఎలా నేర్పాడు? రక్తంలో జీర్ణమైపోయేటట్టుగా లేపాడు. లోకహితేరతాహ సర్వే జ్ఞానోపసంపన్నాహ సర్వే సముదితా గుణైహి. ఇప్పుడు అంటున్నారు మహర్షి, రాముడి యందు గుణములు నువ్వు చూసినప్పుడు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని గుర్తుపట్టాలో తెలుసా? ఇంత జ్ఞానంతో ఆయన నడుస్తుంటే ఒక్కొక్క గుణం నీకు కనపడి నీకు ఆనందం కలిగితే ఇవి వాళ్ళు వశిష్ఠ మహర్షి బోధలోంచి వచ్చాయని గుర్తుపట్టు. రామో దీర్ణాభిభాషలే, రెండు మాటలు ఆడడం రాముడికి రాదు. అసత్యం గురించి నేర్పాడు వశిష్ఠ మహర్షి, అసత్యం ఆడకని నేర్పాడు. అందుకే రెండు మాటలు మాట్లాడ్డావు. త్యాగమయంగా బ్రతుకు గురువు నేర్పాడు, అలవాటైంది. ప్రాణమే పోయినా ధర్మాన్ని వదలకు నేర్పాడు, అందుకే ధర్మాన్ని పట్టుకున్నాడు. ఇవి నువ్వు కథ కింద విని సంతోషపడిపోవడానికి కాదురా అబ్బాయే, ఇవి చూసినప్పుడల్లా గురువుని స్మరించు. ఆ గురువు ఎంత గొప్పగా నేర్పాడో నువ్వు ఆలోచించు. ఇది వశిష్ఠ మహర్షికి పౌర సన్మానాలు చేయమని చెప్పలేదు. సమాజంలో గురువుల పాత్ర, గురువుల బాధ్యత రామాయణం ఎత్తి చూపించింది. గురువు అన్నవాడు ఎంత చెక్కగలడో చూపించింది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. విషయాలన్నింటినీ ఇంత అందంగా ఇంత సమగ్రంగా వశిష్ఠ మహర్షి బోధ చేశారు. బోధ చేస్తే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి బోధ చేశారు. కానీ ఎప్పుడూ రాముడి పక్కన ఉండేవాడెవరు? లక్ష్మణుడు మాత్రమే ఉంటాడు. భరత శత్రుఘ్నుడు రాముడి పక్కన ఉండరు. శత్రుఘ్నుడు ఎవరి పక్కన ఉంటాడు? ఎప్పుడూ భరతుడు పక్కన ఉంటాడు. అదేమిటది విచిత్రం? ఏం రాముడి పక్కన ఎప్పుడైనా భరతుడు ఉండకూడదా? రాముడి పక్కన ఎప్పుడైనా శత్రుఘ్నుడు ఉండకూడదా? రాముడి పక్కన ఎప్పుడూ లక్ష్మణుడే ఎందుకు కనపడాలి? అంటే రామాయణంలో ఇది మీరు కొంచెం పరిశీలించవలసినటువంటి విషయం. రాముడు ధర్మమైతే లక్ష్మణుడు శ్రద్ధ. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ధర్మము ఎప్పుడూ కూడా నడువడి ప్రధానమై ఉంటుంది. ధర్మము తెలుసుకోవడం కాదు. నాకు సంధ్యావందనం చెయ్యాలని తెలుసు, కానీ నేను చెయ్యను. ఇప్పుడు నేను ధర్మమును పాటిస్తున్నట్ట, ధర్మమును పాటించనట్ట? తెలుసుకోవడం వేరు, నువ్వు ఆచరణాత్మకంగా ఉండడం వేరు. నువ్వు ఆచరణలో ఉండు, నువ్వు ధర్మాత్ముడివి. నీకు తెలుసు నువ్వు ఆచరణలో ఉండవు, నువ్వు రావణాసురుడివి, నువ్వు రాముడివి కావు. ఈ మాట నే చెప్పట్లేదు మహాప్రభు, సీతమ్మ చెప్పింది. ఇహ సంతో నవాసంతి సతోవాన్ అనువర్తసే తదాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత అని అడిగింది. రావణ, నీకిక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెప్పినా వినవా? నీకు తెలియదా? నిన్ను చూస్తే నీకన్నీ తెలిసినట్టు తెలుస్తోంది. అన్నీ తెలిసిండి కూడా నువ్వు ఇలా నడువడితో ఉన్నావంటే తెలుసున్న విషయాన్ని నువ్వు ఆచరణలో పెట్టవు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? తెలియనివాడు తెలియక పాటించకపోతే ప్రమాదం లేదు, అన్నీ తెలుసున్నవాడు తెలుసున్న విషయాన్ని పాటించకపోతే నీవు, నిన్ను నమ్మిన వాళ్ళు, నీ రాజ్యం అందరూ నశించిపోతారు. ఇది జరగబోతోందని చెప్పి ఎంత ప్రమాదం చూడండి. కాబట్టి తెలుసున్నవాడు తెలుసున్న విషయాన్ని ఆచరణలోకి తేకపోతే ఆ మనుష్య జన్మ వ్యర్థం. ఇంకా దానివల్ల ప్రయోజనమేముంది? ఇది రావణ పాత్ర. తెలుసున్న విషయాన్ని సర్వకాలముల యందు ఒకటికి రెండు మాటలు విచారణ చేసి నేను ఇలా చెయ్యడమా ఇలా చేయడమా, ఇలా చేస్తే నాకు పని తీరిపోవచ్చు, కానీ ఇది ధర్మబద్ధమా? నాకు ధర్మం కావాలా, అధర్మంగానైనా సరే నా పని అయిపోవడం కావాలా? శ్రద్ధ. శ్రద్ధ అంటే తాను నమ్మినటువంటి సిద్ధాంతము, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడగలగడం ధైర్యము, ధర్మము. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. గాంధీ మహాత్ముడు 1920 సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసినప్పుడు భారత జాతి యావత్తు ఎంత స్థాయిలో జరిగిందంటే ఇళ్లల్లో ఉన్నటువంటి పట్టుబట్టలు కూడా తీసుకొచ్చి అగ్నిహోత్రంలో పారేశారు. బ్రిటిష్ గవర్నమెంటు గడగడ వణికిపోయింది. అసలు ఇంచుమించుగా ఆ సమయంలోనే మనకి స్వతంత్రం వచ్చేయాలి.
1: సర్వం శ్రీ ఉమా.

0: మహేశ్వర బ్రహ్మార్పణమస్తు స్వస్తి.
1: మీరు వింటున్నారు MITS రేడియో 90.8. వినండి, వింటూనే ఉండండి, వినిపించండి.
2: యుగ యుగాల నుండి పరమ భాగవతోత్తములు చెబుతూనే ఉన్నారు శివ కేశవుల అభేదాన్ని గూర్చి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అని వాళ్ళు ఒకరిలో ఒకరు కలిసే ఉన్నారు. మనమే ఎవరితోటి ఎవరికీ పడక అకారణంగా విడిపోతున్నాం. ఆ అభేదాన్ని చెప్పేదే ఈ వేదన.

అవతారాలకే తప్ప స్వయంభూవులకు బాల్యాద్య వ్యవస్థలుండవు. కాని ఒకవేళ పరమేశ్వరుడు పసిపిల్లాడై ఆయనకే అమ్మ ఉంటే, కడుపున పుట్టిన పరమేశ్వరుణ్ణి ఎంత కళ్ళలో పెట్టుకుని కాపాడుకునేదో ఆ వెర్రి తల్లి.

0: వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. సాయం చేసే గుణానికి స్ఫూర్తి మన రైతన్న. దేశం కోసం రైతు, రైతు కోసం మనం అంటూ రైతులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకునే మన వేదిక రైతు నేస్తం,
1: మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: மிட்ஸ் கம்யூனிட்டி ரேடியோ 90.8.
1: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mids.ac.in.
2: Hi, hello. Meeru vintunnaru MITS community radio 90.8. ప్రస్తుతం ప్రసారమవుతుంది మన నాయకులు మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో నుంచి. నడిచిన బాటలు, చాటే మార్గాలు, చేసిన పోరాటాలు, రాసే చరిత్రలు. శ్రోతలకు నమస్కారం, స్వాగతం. మీ అభిమాన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోకు మీరు వినబోతున్నది మన నాయకులు. మన దేశం గర్వపడే నాయకుల జీవితాలను మనమందరం తెలుసుకోవాలనే ప్రయత్నం. వారి జీవితంలో ఉన్న శ్రమ, త్యాగం, ధైర్యం, నాయకత్వం ఇవన్నీ మనకు స్ఫూర్తినిస్తాయి. ఈ కార్యక్రమం ద్వారా మీరు వినబోతున్నారు దేశానికి దిక్షు చేయని నాయకుల సంగతులు. వారి చిన్నప్పటి కలల నుంచి ప్రజల కోసం పోరాడిన కాలం దాకా ప్రతి భాగం ఒక మార్గదర్శక కథలా ఉంటుంది. మీకోసం మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో తీసుకొస్తున్న నిజమైన నాయకత్వ గాథలు. ఇప్పుడే మొదలు పెడతాం మన నాయకులు. మన నాయకుల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన నాయకుల కార్యక్రమంలో భారతదేశానికి 9వ ప్రధానమంత్రి, రచయిత, బహుభాషావేత్త, భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి తెలుగువాడు శ్రీ పివి నరసింహారావు గురించి, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, అడవి పుల్లరి శాసనాన్ని ధిక్కరించి అమరుడైన వీరుడు కన్నగంటి హనుమంతు గురించి తెలుసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 సంవత్సరం జూన్ 28వ తేదీన రుక్నాబాయి సీతారామారావు దంపతులకు పివి నరసింహారావు జన్మించాడు. వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టాడు.

తర్వాత పూర్వపు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లె మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రుక్మిణమ్మలో అతనిని దత్తత తీసుకోవడంతో అప్పటి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యాడు. 1938 హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడాడు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అతన్ని బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగపూర్లో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్ఎల్బి చదివాడు. స్వామి రామానంద తీర్థ బూర్గుల రామకృష్ణారావుల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోనూ హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకర్రావు చౌహాన్, వీరేంద్ర పాటిల్లతో కలిసి పనిచేశాడు. 1951 అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. పివి నరసింహారావు తన రాజకీయ జీతాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో రాసేవాడు. బహుభాషల కోవిదుడు పివి నరసింహారావు 1957 మందని నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962 మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుంచి 1964 వరకు న్యాయ సమాచార శాఖ మంత్రిగాను, 1964 నుంచి 1967 వరకు దేవాదాయ శాఖ మంత్రిగాను, 1967 వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగాను, 1968-71 కాలంలో న్యాయ సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు పివి నరసింహారావు. కుల ప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పివిది ఒక ప్రత్యేక స్థానం. హంగు ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన అతనికి కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన్ని వరించింది. అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది. 1969 నాటికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణ ప్రజల ఉద్యమ నేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం అనేది అనివార్యమైంది. తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశించేవారు తక్కువేమీ లేరు. వివాదాలు జరిగిపోని అతని వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకు చెందిన అతని రాజకీయ నేపథ్యం అతనికి 1971 సెప్టెంబర్ 30 ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి. పీఠం ఎక్కి ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమే అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాద్ల మధ్య తిరగడంతో సరిపోయేది. తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూ సంస్కరణలను అమలు పరిచేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందువల్ల భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం చేర్చింది కూడా పివి నరసింహారావే. 1972 పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలలో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే హైదరాబాద్లో కంటే ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొడుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పివి నరసింహారావును తెలంగాణ నాయకుల పక్షపాతిగా ఆంధ్ర రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8 కొత్త మంత్రులను తీసుకుని పివి నరసింహారావు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. అయితే పార్టీ అధిష్టానంలో ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి శాసనసభను సుప్తచేతనావాసులో ఉంచి రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పివి నరసింహారావు ముఖ్యమంత్రిత్వం ముగిసింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు అతను కొనసాగిన రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టారు. పివి నరసింహారావు దగ్గర నుండి అసలు విషయం రాబట్టడం అంత తేలిక కాదు. కారణం, లౌక్యం అంతా ఉపయోగించేవాడు. ఆగ్రహాన్ని దాచేవాడిని ప్రముఖ పాత్రికేయులు అనేవారు. శాసనసభలో

0: లోక్సభలో బాగా సిద్ధపడి వచ్చి మాట్లాడేవాడు. ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పేవారు. తర్వాత పివి నరసింహారావు రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. మొదటిసారిగా లోక్సభకు హనుమకొండ స్థానం నుంచి ఎన్నికయ్యారు. రెండోసారి మళ్లీ హనుమకొండ నుంచే లోక్సభకు ఎన్నికయ్యారు. మూడోసారి 8వ లోక్సభకు మహారాష్ట్రలోని రామ్టెక్ నుండి ఎన్నికయ్యారు. మళ్లీ రామ్టెక్ నుంచే 9వ లోక్సభకు ఎన్నికయ్యారు. నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి 1991 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్నికై 10వ లోక్సభలో అడుగుపెట్టారు. 1980-1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను వివిధ సమయాల్లో నిర్వహించాడు. 1983 సంవత్సరం అల్లిన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోను అబ్బురపరిచాడు. పివి నరసింహారావుకు ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండా పోయారు. ఆ సమయంలో తనకుంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీకి అందరికీ ఆమోదయోగ్యుడిగా కనపడ్డారు. వానప్రస్థం నుంచి తిరిగి వచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాప్ రెడ్డిచే రాజీనామా చేయించి అక్కడి ఉప ఎన్నికల్లో గెలిచి పివి నరసింహారావు లోక్సభలో అడుగుపెట్టారు. సాటి తెలుగువాడు ప్రధాని అవుతున్నాడని నంద్యాల పార్లమెంటు సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్టీ రామారావు అతనిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పోటీలో పెట్టలేదు. అయితే ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అది చాలా క్లిష్ట సమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ లేని పరిస్థితి. సహజసిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో అతనికున్న అపార అనుభవం అతనికి ఈ క్లిష్ట సమయంలో తోడ్పడ్డాయి. 5 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ గాంధీ కుటుంబాల బయటి మొదటి వ్యక్తి పివి నరసింహారావే. మైనార్టీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా ఇది సాధించడం అతని రాజనీతికి చాకచక్యానికి నిదర్శనం. అందుకే అతనిని అపర చాణిక్యుడు అని అన్నారు. రాజకీయాల్లో తిరిగి లేకుండా ఉన్న పివి నరసింహారావు తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహితీ కృషి కంప్యూటర్ను ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవాడు. కంప్యూటర్ను ఉపయోగించడంలో పివి ముందంజలో ఉండేవారు. అతను చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అతని రచనలో ప్రఖ్యాతి చెందినవి ఇన్సైడర్ అనే అతని ఆత్మకథ, లోపలి మనిషిగా ఇది తెలుగులోకి కూడా అనువాదమైంది. పివి నరసింహారావు బహుభాషా కవిదుడు. ఇంగ్లీషు, హిందీయే కాక అనేక దక్షిణాది భాషలు, మొత్తం 17 భాషలు వచ్చు. కోబాల్, బేసిక్, యూనిక్స్ ప్రోగ్రామింగ్ వంటి మెషిన్ భాషల్లో కూడా పివి నరసింహారావుకు ప్రవేశం ఉంది. పివి నరసింహారావు సత్యమ్మరావును వివాహం చేసుకున్నారు. సత్యమ్మరావు 1970 సంవత్సరం జూలై 1వ తేదీన మరణించింది. వారికి 3 కుమారులు, 5 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు పివి రంగారావు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో విద్యామంత్రిగా, వరంగల్ జిల్లాలోని హనుమకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా 2 పర్యాలు పనిచేశాడు. 2వ కుమారుడు పివి రాజేశ్వరరావు సికింద్రాబాద్ లోకసభ నియోజకవర్గం నుండి 11వ లోక్సభ అంటే 1996 మే 15 నుంచి 1997 డిసెంబర్ 4 వరకు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. కూతురు సురభి వాణీదేవి చిత్రకారిణిగా, విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా పనిచేస్తోంది. 2021 సంవత్సరంలో మార్చిలో జరిగిన మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూడా గెలుపొందింది. తన ఆత్మకథ 2వ భాగం రాసే ఉద్దేశం పివి నరసింహరావుకు ఉండేది. ఆ కార్యం నెరవేరకుండానే 2004 డిసెంబర్ 23వ తేదీన పివి నరసింహారావు కన్నుమూశాడు. పివి నరసింహారావు శతజయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 2020 జూన్ 28వ తేదీ నుంచి 2021 జూన్ 28వ తేదీ వరకు శతజయంతి వేడుకలు నిర్వహించింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి జ్ఞానభూమిలో 2020 జూన్ 28వ తేదీ ఆదివారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర 50 దేశాల్లో ఈ ఉత్సవాలను నిర్వహించారు. పివి నరసింహారావు శతజయంతి సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని, వారి చిత్రపటమును పార్లమెంట్లో పెట్టాలని, పివి నరసింహారావు నెలకొల్పిన కేంద్రీయ యూనివర్సిటీకి పివి నరసింహారావు పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. పివి నరసింహారావు జన్మించిన లక్నేపల్లి, పెరిగిన వంగర గ్రామాల్ని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు. పివి నరసింహారావు గారికి జయంతి సందర్భంగా 2021 జూన్ 28న హుస్సేన్ సాగర్ సమీపంలోని నెక్రెస్టర్లో ఏర్పాటు చేసిన 26 అడుగుల పివి నరసింహరావు కాంస్య విగ్రహాన్ని ఆయనకు నివాళిగా ప్రత్యుత్తమైన 9 పుస్తకాలను గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. పివి నరసింహరావు స్మృత్యర్థం హైదరాబాద్లో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్కు పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే అని పేరు పెట్టారు. ఇది 2009 అక్టోబర్ 19 ప్రారంభమైంది. దీన్ని మెహదీపట్నం నుంచి ఆరంగార్ వరకు నిర్మించారు. శంషాబాద్ విమానాశ్రయం ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని దీన్ని నిర్మించారు. పివి నరసింహరావుకు 2024 ఫిబ్రవరి 9 కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. ఇవి పివి నరసింహరావు గురించిన వివరాలు. కన్నెగంటి హనుమంతు 1870 ఫిబ్రవరి 22 గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గి మండలం కోలగట్లలో సామాన్య కుటుంబంలో వెంకటయ్య అచ్చమ్మ దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించాడు. కన్నెగంటి హనుమంతు జాతి జనుల విముక్తి కోసం తన లేలేత గుండె నెత్తుటిని తల్లి భారతి పాదాలకు పారాణిగా పూసిన నిష్కలంక దేశభక్తుడు, త్యాగధనుడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై పిడికిలు బిగించిన తొలితరం వీర విప్లవ సేనాని కన్నెగంటి హనుమంతు. తన దేశ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు సాధించడం కోసం మృత్యువుకు కేవలం వెంట్రుక వాసులో సంచరించిన సాహసి, తెలుగువారి ప్రాతస్మరణీయుడు కన్నెగంటి హనుమంతు. పల్నాడు సీమలో అరుణారుణ కాంతులతో ప్రభావించిన ప్రభాత సూర్యుడు కన్నెగంటి హనుమంతు. కన్నెగంటి హనుమంతు గాంధేయవాది. పల్నాడు సీమలో అడవుల్లో పుల్లలు ఏరుకోవడంపై, పశువులను మేపడంపై బ్రిటిష్ పాలకులు ఆంక్షలు విధించారు. పశువులకు 2 రూపాయలు శిస్తుగా పుల్లరి కట్టాలని ఆదేశించారు. మహాత్మాగాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమానికి ఉత్తేజించిన కన్నెగంటి హనుమంతు పుల్లరి ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకించాడు. అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ పాలనా వ్యవస్థపై తన ధిక్కార స్వరం వినిపించాడు. ఈ చెట్టు నువ్వు పెట్టావా? విత్తు నువ్వు పెట్టావా? నారు నువ్వు పోసావా? నీరు నువ్వు పెట్టావా? మా జీవగడ్డపై నీకెక్కడి నుంచి వచ్చింది పెత్తనం అనే పిడుగుల్లాంటి ప్రశ్నలతో కన్నెగంటి గర్జించాడు. బ్రిటిష్ నిరంకుశ పాలనలో భారతీయులు అనుభవిస్తున్న అవస్థలను, అవమానాలను చూసి రగిలిపోయిన కన్నెగంటి హనుమంతు పోరుబాటు పట్టాడు. అనేక మంది యువకులను కలుపుకుని ఒక దండుగా కదిలాడు. తెల్లవారిపై దండయాత్ర చేశాడు. ఉడుకు రక్తం కలిగిన యువకులు ఆయన వెంట నడిచారు. పెద్దతరం నిండు మనసుతో కన్నెగంటి నాయకత్వాన్ని అంగీకరించారు, ఆశీర్వదించారు. మహిళలు, వృద్ధులు నైతిక మద్దతు ఇచ్చారు. పల్నాడు సీమలో కన్నెగంటి ప్రతాపం ప్రారంభమైంది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. తెల్లవారి సైన్యం తల్లముఖం వేసింది. వారి కుయుక్తులు కన్నెగంటి సాహసం, నిబద్ధత ముందు తుత్తునీయులయ్యాయి. అయితే బ్రిటిష్ జనరల్ టీజీ రూథర్ఫర్డ్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వెర్నర్ కొంతమంది స్థానిక వంచకులను చేరదీశాడు. ఎప్పటికప్పుడు కన్నెగంటి కదలికలు తెలుసుకుని ఆయనను మట్టుపెట్టాలని ప్రయత్నాలు చేశాడు. తమ వీరబిడ్డడు కన్నెగంటిని ప్రజలే కాపాడుకున్నారు. దాంతో బ్రిటిష్ జనరల్ టీజీ రూథర్ఫర్డ్ ఒక కుట్ర పన్నాడు. కన్నెగంటిని ప్రలోభాలతో లొంగదీయాలని తలపోశాడు. కరణం ద్వారా వర్తమానం పంపాడు. దుర్గి ఫిక్కర్కు కన్నెగంటిని జమీందారుగా చేస్తామన్నారు. ఇష్టం వచ్చినంత శిస్తు వసూలు చేసుకోవచ్చని ఆశపెట్టారు. కానీ నిష్కలంక దేశభక్తుడైన కన్నెగంటి తాను తార్పుడుగాడిని కానని, నాతోటి భారతీయులను వంచి నెత్తిటికుడు తినని తెగేసి చెప్పాడు. 1922 ఫిబ్రవరి 26 ఉదయం కొందరు అటవీ రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు మించాలపాడు గ్రామానికి వచ్చి హనుమంతుని కలిసి పుల్లరి కట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అప్పటికే గాంధీజీ సహాయ నిరకరణ విరమిస్తూ నిర్ణయం తీసుకుని ఉన్నారు కనుక పుల్లరి చెల్లించడానికి అభ్యంతరం లేదని కన్నెగంటి చెప్పారు. గ్రామస్తులందరి పుల్లరి కట్టడానికి తను సిద్ధంగా ఉన్నానని వారికి చెప్పి పంపారు. అదే రోజు మధ్యాహ్నం మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకుని ముటుకూరు లింగం కోటయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభ కోటప్పకొండకు బయలుదేరింది. మించాలపాడుతో సహా చుట్టుపక్కల గ్రామాల్లోని యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కన్నెగంటి అనుచరులు, అభిమానులు కాంగ్రెస్ ప్రభతో కలిసి వెళ్లారు. గ్రామాల్లో మహిళలు, వృద్ధులు మాత్రమే ఉన్నారు. అదే అదిరిగా భావించిన బ్రిటిష్ సేనలు గ్రామాన్ని దిగ్బంధం చేశాయి. పశువులను మందగా చేసి తోలుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అడ్డి వచ్చిన వారిని తుపాకీ మడమలతో కొట్టి హింసించారు. విషయం తెలుసుకుని అధికారులతో మాట్లాడి పుల్లరి చెల్లించి రావడానికి కన్నెగంటి ఆ దిశగా వెళ్లాడు. ఆగండి, ఎవరిని హింసించకండి, పుల్లరి చెల్లించడానికి మేము సిద్ధమని ఆయన సైగలు చేస్తున్నా వారు లక్ష్య పెట్టలేదు. కన్నెగంటి అతనే అని గుంటనక్క కరణం చూపించగానే ఎటువంటి మాటామంతి లేకుండా ముద్దత చేచర్యలేకుండా కన్నెగంటిని బ్రిటిష్ సేనలు చుట్టుముట్టాయి. శిస్తు కట్టడానికి మేము సిద్ధమని చెబుతున్నా వినకుండా కన్నెగంటిపై కాల్పులు జరిపారు. 26 తూటాలు కన్నెగంటి శరీరంలోకి దూసుకుపోయాయి. ఆయనతో పాటే ఉన్న ఇంటి పాలేరు ఎల్లంపల్లి శేషయ్యను కూడా పాశవికంగా కాల్చి చంపారు. రక్తం మడుగుల్లో పడి ఉన్న కన్నగంటి చుట్టూ వలయంలా సేనలు నిలబడి గ్రామస్తులను దరి చేరనివ్వలేదు. కన్నగంటి హాహాకారాలు చేస్తున్నా ఆసుపత్రికి తరలించనివ్వలేదు. దాహమని అనిస్తున్నా మంచినీరు ఇవ్వలేదు. తమ ప్రియతమ నాయకుడికి గ్రామస్తులు మంచినీరు ఇవ్వగా బ్రిటిష్ స్తోత్రులు అడ్డుకున్నారు. హనుమంతు భార్య గంగమ్మ తెచ్చిన నీటిని నేలపాలు చేశారు. ఈ దాష్టిక్యం సహించలేని గ్రామస్తులు కారం బరిసెలు విల్లంబులతో తిరగబడ్డారు. కానీ సర్కార్ సేనల బలం ముందు నిలవలేకపోయారు. ఆ రాత్రంతా గ్రామంపై పడి దోచుకున్నారు. సాయంకాలం 6 గంటలకు తుపాకీ తుటాలకు గాయపడిన పల్నాడు సింహం కన్నగంటి అర్ధరాత్రి వరకు శక్తి కూడా తీసుకుని వందే మాత్రమని నినాదాలు చేస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి దాటాక పల్నాడి వీరబిడ్డడు అమరుడయ్యాడు. పల్నాడు సింహులని ప్రతి ఒక్కరూ కన్నగంటి మరణానికి కన్నీరు కార్చారు. కాక ఎక్కిపోయారు. ఆ మరుసటి రోజు కొలగుంట్లలో హనుమంతు మరో ఇద్దరి భౌతిక కాయలను బ్రిటిషన్లు పూడ్చిపెట్టి వెళ్లాయి. ఇంతటి మహోన్నత సాహసం పోరాటం కనబడిచిన కన్నగంటి హనుమంతు పేరును గుంటూరు జిల్లాకు పెట్టాలని అభ్యర్థన సర్వత్రా వినిపిస్తోంది. అదే అమేయమైన దేశభక్తుడికి ఆయన కన్న పురిటి గంట గుంటూరుకి న్యాయం చేసినట్లవుతుందని ప్రజలు భావిస్తున్నారు. కన్నగంటి కనబడిచిన దేశభక్తిని విద్యార్థికి బోధించాల్సి ఉంది. కొలగుంట్లలోనే ఆయన సమాధిని వీరఘాట్గా అభివృద్ధిపరిచి విశేష ప్రాచుర్యం కల్పించవలసి ఉంది. ప్రతి ఏటా కన్నగంటి జయంతులు వర్ధంతులు ప్రభుత్వ లాంఛనాలతో జరిపించమని కోరుతున్నారు. గుంటూరు జిల్లాను కన్నగంటి హనుమతి జిల్లాగా పిలవడమే అంతటి స్వాతంత్ర సమాధుడికి నిష్కలంక దేశభక్తులు వీరవ విప్లవ వేగుచుక్కకి మనం ఇవ్వగల నిజమైన నివాళి. ఇవి కన్నగంటి హనుమంతు గురించిన వివరాలు. ఈనాటి మననాయకుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చేవారం మననాయకుల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వినండి, వినిపించండి, వింటూ ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్డ్ బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ. పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330-803555 మరియు 7330-852555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.inకు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి, మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
0: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

సినిమా కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి సినిమా కబుర్ల కార్యక్రమంలో తెలుగు సినిమా దర్శకులు ప్రశస్తమైన సినిమాలను సృష్టించి తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని గుర్తింపు తెచ్చిన కె విశ్వనాథ్ గురించి తెలుసుకుందాం. కాశీనాథుని విశ్వనాథ్ అంటే చాలామందికి తెలియదు, కానీ కె విశ్వనాథ్ అనగానే ఆయన తీసిన శంకరాభరణం సినిమా గుర్తొస్తుంది ప్రతి ప్రేక్షకునికి. కె విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19వ తేదీన గుంటూరు జిల్లా రేపల్ల తాలూకాలోని పెద్దపులివరు అనే గ్రామంలో జన్మించారు. బాల్యం, ప్రాథమిక విద్య పెద్దపులివరులోనే గడిచిన ఆ ఊర్లో ఎక్కువ రోజులు నివసించలేదు. అక్కడి నుంచి వారి నివాసం విజయవాడకి మారింది. ఉన్నత పాఠశాల విద్య అంతా విజయవాడలోను, కాలేజీ విద్య గుంటూరు హిందూ కాలేజీ, ఏసీ కాలేజీలోనూ జరిగింది. కె విశ్వనాథ్ బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. కె విశ్వనాథ్ తన కెరీర్ని మద్రాసులోని వాహని స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్గా ప్రారంభించాడు. అక్కడే విశ్వనాథ్ తండ్రి కూడా పనిచేసేవాడు. వాహినిలో సౌండ్ ఇంజనీర్గా ఏ కృష్ణన్ మార్గదర్శకత్వంలో ముందుకు సాగాడు. తర్వాత వీరు ఇద్దరూ స్నేహితులుగా మారారు. ఆ తర్వాత సినిమాలలో దర్శకత్వం చేయడం ప్రారంభించాడు. 1951 పాతాళ భైరవి సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 1965 ఆత్మగౌరవం అనే సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడిగా మారాడు కె విశ్వనాథ్. ఈ సినిమాకు నంది అవార్డు లభించింది. తర్వాత చెల్లెలి కాపురం, శారద, ఓసీత కథ, జీవనజ్యోతి సినిమాలకు దర్శకత్వం వహించాడు కె విశ్వనాథ్. 1980 తీసిన శంకరాభరణం ఘన విజయం సాధించింది. ఒక స్టూడియోలో సౌండ్ రికార్డుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టాడు. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడలు అనే సినిమాకు పనిచేస్తున్నప్పుడు దర్శకుడు ఆదిత్య సుబ్బారావుతో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరాడు. ఆయనతో కలిసి అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అప్పటికే ఆయన ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తర్వాత సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేశాడు. అలా డాక్టర్ చక్రవర్తి తర్వాత అక్కినేని నాగేశ్వరరావు నాయకుడిగా నిర్మించిన ఆత్మగౌరవం సినిమాతో కె విశ్వనాథ్ దర్శకుడిగా మారాడు. అప్పట్లో ఆకాశవాణి హైదరాబాదులో నిర్మాతగా ఉన్న గొల్లపూడి మారుతీరావు, రచయిత్రి యుద్ధనుపూడి సులోచనరాణి ఈ సినిమాకు కథను సమకూర్చగా బమిడిపాటి రాధాకృష్ణ, గొల్లపూడి కలిసి మాటలు రాశారు. దుక్కిపాటి మధుసూదన్రావు స్క్రీన్ ప్లే రాశాడు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. సిరిసిరిమ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. కె విశ్వనాథ్ మొత్తం 60 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన జేవి సోమయ్యలతో చేసిన శంకరాభరణం బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాతోనే కె విశ్వనాథ్ దర్శకుడిగా పేరు సంపాదించాడు. కె విశ్వనాథ్ దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా నటించాడు. లాహిర్ లాహిర్ లాహిర్లో సినిమాలో ఆయన కథానాయకుడు హరికృష్ణకు తండ్రిగా నటించాడు. తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్లో హీరోయిన్ కాజల్కు తాతగా నటించారు. ఠాగూర్ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించారు. బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహలో బాలకృష్ణకు తండ్రిగా నటించాడు. తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన ఆడవారి మాటలకు అర్థాలు వేరులే సినిమాలో త్రిషుకు తాతగా నటించాడు. కె విశ్వనాథ్ సినిమాల్లో శాస్త్రీయ సంగీతం అందరినీ అలరించింది. సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం లాంటి సినిమాల్లో శాస్త్రీయ సంగీతం కనిపిస్తుంది. కె విశ్వనాథ్ దాదాసాహెబ్ ఫాల్కే 2016 అందుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, దగ్గుపట్టి రామానాయుడు, ఎల్వీర్ ప్రసాద్, బొమ్మిరెడ్డి నాగిరెడ్డి, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి తర్వాత కె విశ్వనాథ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికిత్రాయి వంటిది శంకరాభరణం. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది. పాశ్చ్య సంగీతపు హోరలో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయ సంగీతానికి పూర్వ వైభవాన్ని పునఃస్థాపించాలనే ఉద్దేశాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ కె విశ్వనాథ్ మరిన్ని సినిమాలు తీశారు. వాటిలో సాగర సంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం మొదలైనవి. కుల వ్యవస్థ, వరకట్టం వంటి సామాజిక అంశాలను కూడా తీసుకుని విశ్వనాథ్ చిత్రాలు నిర్మించారు. సప్తపది, స్వాతిముత్యం, స్వయం కృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం వంటి సినిమాలు ఆ కోవలకు వస్తాయి. శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రత పురస్కారం లభించింది. స్వాతిముత్యం సినిమా 1986 ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకుగాను విశ్వనాథ్కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది. విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. విశ్వనాథ్ సినిమాలకు ఎక్కువగా కెవి మహాదేవన్ను గాని, ఇళరాజను గాని సంగీత దర్శకులుగా ఎంచుకునేవారు. కొన్ని సినిమాలలో పండిత హరిప్రసాద్ చౌరేసియా, కేలుచరణ్ మహాపాత్ర, షరుణ్ లోవెన్ వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేశారు. కెరీర్ చివరిలో దర్శకత్వ బాధ్యతను తగ్గించుకుని నటుడిగా ప్రేక్షకులను అలరించారు కె విశ్వనాథ్. ఇక నటుడిగా మారి కె విశ్వనాథ్ నటించిన చిత్రాలు లాహిరి లాహిరి లాహిరిలో అల్లరి రాముడు, సంతోషం, వజ్రం, శుభ సంకల్పం,
శ్లోకం సంతోషం, సురాభిషేకం నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్థాలు వేరలే ఠాగూర్, నీ స్నేహం ద్రోహి, అతడు సీమసింహం, లక్ష్మీ నరసింహ, ఆంధ్రుడు, మిస్టర్ పర్ఫెక్ట్, కలిసుందమ్రా, కుచ్చుకుచ్చుకున్నమ్మ, స్టాలిన్, జీనియస్ ఇద్దరు. జాతీయ స్థాయిలో ఎన్నో సినిమాలకు అవార్డులు కైవసం చేసుకున్నారు కె విశ్వనాథ్. 1992 రఘుపతి వెంకయ్య పురస్కారం, 1992 పద్మశ్రీ పురస్కారం, 2016 దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం, 2017 రోటరీ క్లబ్ వారిచే జీవిత సాఫల్య పురస్కారం, 2018 విబి ఎంటర్టైన్మెంట్స్ వారి జీవిత సాఫల్య పురస్కారం, 2021 సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2022 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవిత సాఫల్య పురస్కారం అందించింది కె విశ్వనాథ్కు. 92 కె విశ్వనాథ్ వృద్ధాపు సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 ఫిబ్రవరి 2 తేదీన శివక్యం పొందాడు. ఇవి దర్శకుడు కె విశ్వనాథ్ గురించిన

0: 7 గంటల వరకు
1: ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: హాయ్ హలో, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నేను మియాజీ రాజేష్. ఈనాటి చిన్నారి కథలకు స్వాగతం. ఒక అడవిలో ఉండే కపిల అనే కొతికి చక్కగా వైద్యం చేస్తుందనే పేరుంది. అక్కడుండే జంతువులకు ఏ అనారోగ్యం వచ్చినా దాని దగ్గరికే వచ్చేవి. అదే అడవిలో ఒక ఎలుగుబంటి కూడా వైద్యం చేస్తుండేది, కానీ దాని దగ్గరకి పెద్దగా జంతువులేవి వెళ్ళేవి కాదు. ఒకరోజు వైద్యం చేయడానికి కావలసిన మూలికల కోసం వెతుకుతోంది ఎలుగు. అక్కడే దానికి కోతి కనిపించింది. అప్పుడు, "కోతి మామ, నువ్వు నేను ఒకే దగ్గర వైద్యం నేర్చుకున్నాం, ఒకే రకమైన మూలికలు వాడతాం, కానీ నాకంటే నీ దగ్గరికే ఎక్కువ మంది వస్తున్నారు ఎందుకు?" అని అడిగింది. "నువ్వు వైద్యం చేసే విధానం చూస్తే గాని చెప్పలేను" అంది కోతి. అన్నట్టుగానే కొన్ని రోజులకు ఎలుగు వైద్యాన్ని పరిశీలించడానికి వెళ్ళింది కోతి. అప్పుడే అక్కడికి ఒక నక్క వచ్చింది. దాని కాలుకు దెబ్బ తగిలి చాలా రక్తం కారుతుంది. "అమ్మో, ఎంత రక్తం పోతోంది, నీకు వైద్యం చేయాలంటేనే భయమేస్తోంది" అంటూ కట్టుకట్టింది ఎలుగు. "కొన్ని మూలికలు ఇచ్చి ఇవి తప్పకుండా వేసుకో, లేదంటే గాయం తగ్గదు, కాలు తీసేయాల్సి ఉంటుంది" అంటూ భయపెట్టింది. ఆ తర్వాత రామచిలుక రెక్కలకు గుచ్చుకున్న ముళ్ళును తీసి పసరు మందు రాసింది. "కొన్ని రోజుల వరకు ఏది పడితే అది తినొద్దు, కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రాణాలకే ప్రమాదం" అని చెప్పింది. దాంతో అది చాలా భయపడిపోయింది. అదంతా గమనించిన కోతి, "ఎలుగు మామ, నీ మీద నమ్మకంతో వచ్చే జంతువులను భయపెడుతూ వైద్యం చేస్తున్నావు, అది తప్పు. శరీరానికి వైద్యం ఎంత పనిచేస్తుందో వాళ్ల మనసుకు నువ్వు చెప్పే మాటలు కూడా అంతే ధైర్యాన్నివ్వాలి, అప్పుడే తొందరగా జబ్బు నయమవుతుంది" అని చెప్పింది. అప్పుడు ఎలుగుకు తను చేస్తున్న తప్పేంటో తెలిసింది. ఆ రోజు నుండి కోతి చెప్పిన మాటలు పాటించడం మొదలుపెట్టింది. మెల్లగా ఎలుగు కూడా మంచి పేరుని తెచ్చుకుంది. ఇదండి ఈనాటి చిన్నారి కథ, కోతి వైద్యం. వినండి, వినిపించండి, ఆనందించండి మన MITS కమ్యూనిటీ రేడియో 90.8.
0: బామ వంటకాలు, సంప్రదాయ వంటలు, వంటింటి చిట్కాలు, బ్యూటీ టిప్స్, లేడీస్ క్లబ్, ఆడవాళ్ళ ప్రపంచం, వీటన్నిటి సమాహారం మహిళలు మహారాణులు.
1: ప్రతిరోజు మధ్యాహ్నం 12 PM to 1 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: హాయ్, హలో, MITS డీమ్డ్ బై యూనివర్సిటీ, నేను మీ అజయ్ రాజేష్. ఈనాటి వ్యక్తిత్వ వికాస సమాచారానికి స్వాగతం. ఇది రీయూనియన్ల కాలం. స్కూల్లో కాలేజీల్లో కలిసి చదువుకున్న స్నేహితులంతా కలుసుకోవడం, పాత జ్ఞాపకాలను నెమరేసుకోవడం ఒక సంప్రదాయంగా మారిపోయింది. ప్రస్తుత ఉరుకుల పరుగుల కాలంలో ఈ రీయూనియన్లు మనసును రీఛార్జ్ చేస్తున్నాయి అనడంలో సందేహమే లేదు. అయితే వ్యక్తిగత ప్రయోజనాలను దాటి ఈ సమావేశాలను మరొకడుగు ముందుకు తీసుకెళ్లలేమా, సమాజానికి ప్రయోజనకరంగా మార్చలేమా? ఈ ప్రశ్నలకు సానుకూలమైన సమాధానాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సంపన్నులైన పూర్వ విద్యార్థులు ఉన్న విశ్వవిద్యాలయం హార్వర్డ్, అక్కడ చదువుకుని బిలియనీర్లు అయిన వాళ్ళు 144 మంది దాకా ఉన్నారు. మైకేల్ బ్లూంబర్గ్, స్టీవ్ బామర్ లాంటి వాళ్ళంతా అక్కడి వారే. దాని తర్వాత స్థానం స్టాన్ఫర్డ్. మైకేల్ బ్లూంబర్గ్ తాను డిగ్రీ చదివిన జాన్స్ హాప్కిన్స్ వర్సిటీకి $3.5 బిలియన్, MBA చదివిన హార్వర్డ్కి $184 మిలియన్ విరాళంగా అందించారు. నైకీ వ్యవస్థాపకుడు ఫిల్ నైట్ తాను చదువుతున్న ఒరేగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీకి $2 బిలియన్ విరాళం ఇచ్చారు. కార్నెల్ యూనివర్సిటీలో చదువుతున్న రతన్ టాటా ఆ వర్సిటీకి అత్యధిక మొత్తం విరాళాలు ఇచ్చిన అంతర్జాతీయ దాతగా రికార్డు సృష్టించారు. బాంబే ఐఐటికి చెందిన నందన్ నిలేఖని ₹400 కోట్లిస్తే క్రిస్ గోపాలకృష్ణన్ ఐఐటి మద్రాసుకు ₹100 కోట్లు ఇచ్చారు. ఇంకా చాలా మంది ఉన్నారు. వీరంతా తాము చదువుతున్న విద్యా సంస్థల అభివృద్ధికి చేయూతనివ్వడం నిజంగా అభినందనీయమే కదా. విరాళాలు తీసుకోవడమే కాదు, ఆయా విద్యా సంస్థలు తమ పూర్వ విద్యార్థులను ఆహ్వానించి ప్రసంగాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాయి. తాము చదువుకున్న సంస్థ తమ విజయాన్ని గుర్తించి గౌరవించడాన్ని పూర్వ విద్యార్థులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. రీయూనియన్ ద్వారా స్నేహితుల్ని కలుసుకోవడం, చిన్ననాటి ఉపాధ్యాయులను సన్మానించుకోవడం, కెరీర్ అవకాశాలను మెరుగుపరచుకోవడం, ఇవన్నీ మనం పొందుతున్న ప్రయోజనాలు. దీనివల్ల సమాజానికి లబ్ధి చేకూరాలంటే ఒకసారి ఊళ్ళలో మన విద్యా సంస్థల పరిస్థితిపైకి దృష్టి సారించాలి. వాటి మెరుగుదలకు మనం 100 కోట్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ 100 మంది తలా 1000 వేసుకున్న ₹1,00,000 అవుతుంది. అలా ఒక్కో విద్యా సంస్థ నుండి ఎన్నో బ్యాచ్లు బయటకు వెళ్ళి ఉంటాయి. అందరూ తమ శక్తి మేరకు ఇవ్వగలిగితే తాము చదివిన పాఠశాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దవచ్చు, కంప్యూటర్లు, లైబ్రరీలు సమకూర్చవచ్చు, పేద పిల్లలకు, ప్రతిభావంతులకు ప్రోత్సాహకంగా ఆర్థిక సాయము అందించవచ్చు. ఆలోచించండి, చదువు చెప్పి జీవితాలను తీర్చిదిద్దిన బడికి ఆ మాత్రం తిరిగి ఇవ్వలేమా? అలాగే విద్యా సంస్థలో

0: ఉన్నత స్థానాల్లో ఉన్న తమ పూర్వ విద్యార్థుల సేవల్ని ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఇదండి వ్యక్తిత్వ వికాస సమాచారం రీయూనియన్. వినండి, వినిపించండి, ఆనందించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. సాయం చేసే గుణానికి స్ఫూర్తి మన రైతన్న. దేశం కోసం రైతు, రైతు కోసం మనం అంటూ రైతులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకునే మన వేదిక రైతు నేస్తం, మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: హాయ్, హలో, నమస్తే. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 కి స్వాగతం. నేను మీ ఆర్జే హారిక. మీకు ఒక చిన్న కథ చెప్పడానికి వచ్చేసాను. అదే ఉడుత సాయం. నేరేడు పండ్లు తీసుకొని తను నివాసం అంటున్న చెట్టు బోరియ దగ్గరకు వచ్చింది కుందేలు. ఆ పక్కనే ఉన్న మరో చెట్టు మీద ఉండే కోతి అది చూసింది. కుందేలు మామ పక్కనే ఉన్న తోటలో ఉంచి బీట్రూట్ దుంపలను తెచ్చి నా చెట్టు తొర్రలో ఉంచాను. నాకు కొన్ని నేరేడు పండ్లు ఇచ్చి అవి కొన్ని తీసుకెళ్ళు అని ఆశగా అడిగింది కోతి. బీట్రూట్ అంటే నాకు ఇష్టమే, కానీ నేరేడు పండ్లంటే మరీ ఇష్టం. అందుకే దాచుకొని అప్పుడప్పుడు తిందామని తెచ్చుకున్నా అంటూ బోరియలోకి వెళ్ళిపోయింది కుందేలు. మరుసటి రోజు కోతి నివాసం అంటున్న చెట్టు దగ్గరికి వెళ్ళిన కుందేలు, నువ్వింత దొంగవని అనుకోలేదు అంది కోపంగా. నేనే నీ దగ్గరకు వచ్చి నిన్ను నిలదీయాలనుకుంటున్నాను అంటూ కుందేలు పైన అరిచింది కోతి. ఇక ఆపు, నీ మాటలు నేను దాచుకున్న నేరేడు పండ్లు తిని తిరిగి నన్నంటున్నావా ఎదురు ప్రశ్నించింది కుందేలు. చాలు చాలు నీ కట్టుకథలు, నేను దాచుకున్న బీట్రూట్ దుంపలు మాయమైపోయాయి. నేను దాచిన విషయం నీకు మాత్రమే తెలుసు, నువ్వే తినుంటావు అంతే కోపాన్ని ప్రదర్శించింది కోతి. అక్కడక్కడే తిరుగుతున్న ఉడత వాటి మాటలు విని నవ్వింది. అప్పుడు ఆ రెండింటికి ఉడత మీద కోపం వచ్చింది. ఏంటి, నీకు తమాషాగా ఉందా అని కసురుకున్నాయి. మీరు దాచుకున్నవి ఎలా పోయాయో క్షణమైనా ఆలోచించకుండా ఒకరిపైన మరొకరు నిందలు వేసుకుంటూ తగ్గువులాడుకుంటున్నారు, అందుకే నవ్వొచ్చింది బదులిచ్చింది ఉడత. అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూశాయవి. కోతి బావ నేరేడు పళ్ళు తిని ఉంటే దాని నాలుక నీలం రంగులో ఉంటుంది. కుందేలు మామ బీట్రూట్ తింటే దాని నాలుక పూర్తిగా ఎరుపెక్కి ఉంటుంది. మీ ఇద్దరూ ఒకరికొకరు నాలుకలు చూపించుకోండి అంటూ సలహా ఇచ్చింది ఉడత. కోతి కుందేలు వాటి నాలుకలను చూసుకున్నాయి. మామూలుగానే ఉండటంతో ముందు వెనక ఆలోచించకుండా ఒకరిపైన మరొకరు నిందలు వేసుకున్నామని తలదించుకున్నాయి. తెల్లవారుజామున ఓ పాము మీరుండే చెట్టు దగ్గరకు వెళ్ళడం చూశాను. మీరు దాచుకున్న ఆహారాన్ని అదే తిని ఉంటుంది, అందుకే మీ ఇద్దరి విషయంలో కలగజేసుకున్నాను చెప్పింది ఉడత. ఉడత అసలు విషయం చెప్పకపోతే మనమిద్దరం ఇంకా పోట్లాడుకొని ఒకరికొకరం శత్రువులు అయ్యేవాళ్ళం. ఇంతదాకా ఎందుకు అసలు, కాస్త ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటే ఇద్దరము తృప్తిగా తిని హాయిగా ఉండేవాళ్ళం కదా అనుకుంటూ బాధపడ్డాయి కుందేలు కోతి. ధన్యవాదాలు.
1: వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. సాయం చేసే గుణానికి స్ఫూర్తి మన రైతన్న. దేశం కోసం రైతు, రైతు కోసం మనం అంటూ రైతులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకునే మన వేదిక రైతు నేస్తం, మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
3: హాయ్, హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. చుట్టూ ఉన్న మనుషుల్ని నియంత్రించలేం, చుట్టుముట్టే పరిస్థితుల్ని నియంత్రించలేం, అయినా సరే అన్నీ మన చేతుల్లోనే ఉన్నట్లు ప్రవర్తిస్తాం. మనుషుల్ని మార్చాలని తపిస్తాం, పరిస్థితుల్ని దారికి తెచ్చుకోవాలని ఆరాటపడతాం. ఆ ప్రయత్నం ఒత్తిడికి గురి చేస్తుంది. అలా కాకుండా మనుషులు అలానే ప్రవర్తిస్తారు, పరిస్థితులు ఇలానే ఇబ్బంది పెడతాయి అని మనసుకు సర్ది చెప్పుకోగలిగితే ఏ సమస్య ఉండదంటారు లెడ్దెమ్ థియరీ ఆవిష్కర్త మెల్ రాబిన్స్. స్నేహితుడు గ్రూప్ ప్రవేశానికి ఆహ్వానించాడు, మనకు కోపం వచ్చేస్తుంది. ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్తుంది. మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవుతుంది. మనల్ని నిరాశ ఆవహిస్తేస్తుంది. ఇవేవి మన ప్రేమంతో జరిగిన సంఘటనలు కాదు, మన పరిధిలో ఉన్న విషయాలు కాదు. స్నేహితుడు శుభాకాంక్షలకి పిలవకపోతే మనం ఎందుకు బాధపడాలి? తన్నిల్లు తనిష్టం, ఎవరిని ఆహ్వానించాలనేది తన నిర్ణయం. ప్రేయసి బ్రేకప్ చెప్పినంత మాత్రాన ఆత్మహత్యకు ప్రయత్నించాలా? తన జీవితం తన ఎంపిక, నచ్చిన వ్యక్తితో కలిసి ప్రయాణించే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. మ్యాచ్ ఆగిపోయిందని దిగుపడుతూ కూర్చుంటామా? అది ప్రకృతి తీర్మానం. వర్షాలు సకాలంలో కాకపోతే ఎండాకాలం కురుస్తాయా? ఏ సంఘటనతో తీవ్రత అయినా మనం స్పందించే తీరును బట్టి మారిపోతూ ఉంటుంది. తీవ్రంగా స్పందిస్తే తీవ్ర సమస్యలా కనిపిస్తుంది, అదో సమస్య కాదనుకుంటే దూది పింజల తేలిపోతుంది. మెల్ రాబిన్స్ లెట్ దెమ్ థియరీ సారాంశము ఇదే. వ్యక్తులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, మన పరిధిలో లేని వాటిని నియంత్రించాలనుకోవడం వృధా ప్రయాసే. దానికి బదులుగా మన నియంత్రణలో ఉన్న వాటిని మన ఆలోచనలు, మన స్పందనలు, మన మాటలు మేలని చెప్తోంది ఈ సిద్ధాంతం. ట్రైన్లో వెళ్తుంటాం. కాలక్షేపానికి బ్యాగులోంచి పుస్తకం తీస్తాం. అంతలోనే ఏదో పెద్ద స్టేషన్ వచ్చేస్తుంది. యాత్రికుల గుంపు బిలబిలమంటూ వాలిపోతుంది. అన్ని సీట్లను ఆక్రమించేస్తుంది. భోగిలో మున్నపటి ప్రశాంతత దూరం అవుతుంది. చిక్క కనిపిస్తుంది. ఏంటి కాకిగొల అంటూ విసుక్కుంటాం. అవతలి వాళ్లు నాలుగు మాటలు అంటారు. గొడవ పెరిగిపోతుంది. ఎవరో వచ్చి సర్ది చెబుతారు. ఎవరి బెర్తి మీదకి వాళ్ళు వెళ్ళిపోతారు. అయినా ఆ ఆసనంతో రాత్రంతా నిద్రపట్టదు. బండి దిగే వరకు ఒకరినొకరం శత్రువులా చూసుకుంటాం. మొత్తానికి మనం చదవాలనుకున్న పుస్తకం చదవలేకపోయాం. మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాం. ప్రయాణాన్ని ఆస్వాదించలేకపోయాం. నిజమే, పరిస్థితులు మన నియంత్రణ లేకపోవచ్చు, కానీ మన మీద మనకు అదుపు ఉండాలిగా. ఆ గడువును భరించలేకపోతే చెవులకు ఏ ఇయర్ ఫోన్లో తగిలించుకొని ఇష్టమైన మ్యూజిక్ వింటూ కాలక్షేమం చేయాల్సింది. టీసీని బతిమాలి పక్క బోకీకి మారిపోవాల్సింది. ఆ గుంపుతోనే మాటలు కలిపి వాళ్ల జీవితాల గురించి తెలుసుకోవాల్సింది. రైలు బండిని మించిన హ్యూమన్ లైబ్రరీ ఎక్కడా దొరకదు. ప్రతి జీవితం ఒక పుస్తకమే. ఓ ప్రేమపూర్వక పలకనింత చాలు. తొలి పేజీ దానంతటా అదే తెచ్చుకుంటుంది. నియంత్రణలో లేని పరిస్థితుల్ని నియంత్రించాలని ప్రయత్నించే కొద్దీ ఒత్తిడి అధికమవుతుంది. మనిషికి ఒత్తిడిని మించిన శత్రువు లేదు. ఆ ఉద్వేగం నేరుగా మెదడును హైజాక్ చేస్తుంది. మన విశిక్షణ మీద గురి పెడుతుంది. మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ రోజువారీ నిర్ణయాల్లో మనకు సాయం అందిస్తుంది. ప్రణాళిక ప్రకారం పనిచేసుకుపోయేలా సహకరిస్తుంది. మనం ఒత్తిడి పాలైనప్పుడు మాత్రం నా వల్ల కాదు అంటూ చేతులెత్తేస్తుంది. మరో కీలక భాగమైన అమిగ్దల వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. మనం తీసుకునే దుందుడుకు నిర్ణయాలకు అదే కారణం. ఆ సమయంలో మనసుకు ఉత్ప్రేరకం లాంటిదేదో కావాలనిపిస్తుంది. మద్యాన్ని ఆశ్రయిస్తాం. మాదక ద్రవ్యాల ఊబిలో చిక్కుకుంటాం. మన కోపతాపాల్ని ఇంకెవరి మీదో చూపిస్తాం. దుర్భాషలాడతాం. భౌతిక దాడికి దిగుతాం. ఫలితంగా బంధాలు దెబ్బతింటాయి. శత్రుత్వాలు పెరుగుతాయి. సమాజం ఆవేశపడనే ముద్ర వేస్తుంది. ఆ క్షణంలో లెడ్దెం తీరిని గుర్తు చేసుకోవాలి. కొన్నిసార్లు ఇంతే అంటూ మనసుకు సర్ది చెప్పుకోవాలి. దీనివల్ల మెదడుకు పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయనే సంకేతం వెళ్ళిపోతుంది. అమిగ్దల ఆగడాలు ఆగిపోతాయి. ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ మునపట్లానే బుద్ధిగా తన పని తాను చేసుకుపోతుంది. చాలా సందర్భాల్లో ఇతరుల అభిప్రాయాలకు మనం బందీలుగా మారుతున్నాం. ఓ పాశ్చాత్య చిత్రకారుడు విమర్శల భయంతో తన జీవితకాలంలో గీసిన వందలాది కళాఖండాల్ని చీకటి గదిలో దాచేశాడు. అనామకుడిగా బతికాడు. అనామకుడిగానే మరణించాడు. ఆ తర్వాతే అవన్నీ వెలుగులోకొచ్చాయి. దేనికదే అద్భుతం. విమర్శలు భయపెట్టిన ప్రతిసారి విమర్శించేవారిని విమర్శించని లెడ్దెం అనుకుని ఉంటే ఆయన జీవితం మరలో ఉండేది. మనకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఇష్టం, కానీ నలుగురు ఇంజనీర్ కావాల్సిన వాడు టీచర్ ట్రైనింగ్లో చేరడం ఏమిటి అనుకుంటారనే భయం. అందుకే అయిష్టంగానే ఇంజనీరింగ్ కాలేజీలో చేరిపోతాం. మనకు జీన్స్ ప్యాంట్ వేసుకోవాలని కోరిక. అదే సమయంలో ఆ భారీ శరానికి జీన్స్ అస్సలు బాగోదు, బఫూన్లో ఉంటాడు అని ఎవరో ఎగతాళి చేస్తారని జంకు. దీంతో ఇష్టంగా కొన్న డ్రెస్ను మూలన పడేస్తాం. మనమే కాదు ప్రతి సంఘజీవి సమాజానికి చాలా విలువ ఇస్తాడు. నలుగురు తన గురించి ఉన్నతంగా ఆలోచించాలని, గొప్పగా మాట్లాడుకోవాలని ఆశపడతాడు. ఆ ఆరాటంలో తనదైన వ్యక్తిత్వాన్ని వదులుకుంటాడు, తనదైన అభిరుచుల్ని దూరం చేసుకుంటాడు. తన గురించి ఎవరైనా చెడుగా ఆలోచిస్తే విలవిల్లాడిపోతాడు. ప్రతి మనిషికి రోజుకు 70,000 ఆలోచనలు వస్తాయని ఓ అంచనా. మన బంధుమిత్రులు, సహోద్యోగులు బుర్రల్లో పుట్టుకొచ్చే వేలాది ఆలోచనల్లో 5-10 మన గురించి ఉండొచ్చు. అందులో కొన్నింటిని వారు ఇతరులతో పంచుకోవచ్చు. 1-2 అటు వెళ్ళి ఇటు వెళ్ళి చివరికి మనదాకా రావచ్చు. అంత మాత్రాన వాటిని ప్రభావితం చేయడానికి మొత్తంగా మన జీవితాన్ని పనంగా పెట్టాలా? ఇంత చేసినా సమాజం మెచ్చుకుంటుందనే భరోసా లేదు. ఎన్నో కొన్ని చేతులు వేలెత్తి చూపుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరినో మెప్పించాలనే ఆరాటాన్ని వదిలేయాలి. ఇతరుల విమర్శలకు అతిగా స్పందించడం ఆపేయాలి. మనల్ని తిట్టుకుంటున్నారు, తిట్టుకొని లెడ్దెం. మన వ్యక్తిత్వంపై బురద జల్లుతున్నారు, చల్లుకొని లెడ్దెం. మన అభిప్రాయాలతో ఏకీభించలేదు, వ్యతిరేకించని లెడ్దెం. ఉన్నతాధికారులు ఏ రోజు ప్రశ్నించలేదు, ప్రశ్నించలేకపోని లెద్దెం అనుకోగలిగితే ఏ సమస్య ఉండదు. మన గురించి మనకు బాగా తెలిసినప్పుడు, మన సమర్థత పట్ల మనకు స్పష్టత ఉన్నప్పుడు, మన దారి సరైందే అని బలంగా నమ్మినప్పుడు ఎవరిని ఖాతరు చేయాల్సిన పని లేదు. అలా అని ఆయా వ్యక్తుల్ని ద్వేషించం, వాళ్ల సంకుచిత విమర్శలకు మాత్రం స్పందించం. ఆ మనుషుల్ని దూరం చేసుకోం. అవతలి వ్యక్తుల నెగిటివ్ స్వభావాన్ని మాత్రమే దూరం పెడతాం. వాళ్ళు ఇలానే ఉంటారు, లెడ్దెం నుంచి నేను నాలానే ఉంటాను, లెట్ మీ దిశగా మనిషి ప్రయాణమే మానసిక వికాసం అంటే. దీనివల్ల ఇతరుల గురించి ఆలోచించే సమయాన్ని మన కోసం కేటాయించుకోగలం. అలా వృధాగా పోతున్న ఆలోచన శక్తిని మన విజయానికి ఉపయోగించుకుంటాం. తద్వారా మరింత శక్తివంతులమవుతాం. ఇతరులు మనల్ని నియంత్రించుకోవాలనుకున్న ఒక కోణమైతే, మనం ఇతరుల్ని నియంత్రించే ప్రయత్నం చేయడం మరో కోణం. ఇది కూడా అర్థం లేని ప్రయాసే. ఇది కుటుంబంతోనే మొదలవుతుంది. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు ఒకరిపైన ఒకరు నియంత్రణ సాధించాలని చూస్తారు. కొన్నిసార్లు స్నేహం, ప్రేమ పేరుతోనూ నియంత్రణ కొనసాగుతుంది. ఏ రూపంలో ఉన్నా సరే నియంత్రణ ప్రేమకు చిహ్నం కాదు, అపనమ్మకానికి సాక్ష్యం. నియంత్రణ అనేది ఓ బుడగ. ఏదో ఒక సమయంలో టప్పున పగిలిపోవడం ఖాయం. ఏమిటి మనిషి, ఎంత ఆత్మీయుడైనా సరే మనం కోరుకున్నట్టే ఉండాలనుకోవడం, మనం ఆశించిన విధంగానే స్పందించాలనుకోవడం ఎంత మూర్ఖత్వం. వాళ్ల లోపాలని సరిదిద్దగలమని, వాళ్ల బలహీనతల్ని దూరం చేయగలమని మనకు మనమే గొప్పలు చెప్పుకోవడం ఎంత విడ్డూరం. దీన్నే మానసిక నిపుణులు కంట్రోల్ ట్రాప్గా అభివర్ణిస్తారు. దీనివల్ల అపార్థాలే మిగులుతాయి. నియంత్రణతో ఏ మార్పును సాధించలేం. స్ఫూర్తిని నింపడం వల్లే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి. ఎదుటి వ్యక్తికి మనం ఓ ఉదాహరణ కావాలి. కొడుకో కూతురునో పొద్దున్నే లేచి వ్యాయామం చేయాలని కోరుకునే తండ్రి తిట్లతోనో శాపనార్థాలతోనో ఆ లక్ష్యాన్ని సాధించలేడు. అందరికంటే ముందు తనే మేల్కొని కసరత్తు ఆరంభించాలి. ఏ ఆత్మీయులకో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ సమస్యను వాళ్లు పరిష్కరించుకునే అవకాశం ఇవ్వాలి. పరకాయ ప్రవేశం చేసి మనమే పోరాడాలని అనుకోకూడదు. ఎవరి జీవితం వాళ్లదే అయినప్పుడు ఎవరి యుద్ధం వాళ్లదే అవుతుంది. మహా అయితే మన వంతుగా ఎంతో కొంత సాయం చేయాలి. అలా కాదని వాళ్ల వైపు నుంచి కూడా మనమే పోరాడితే అవతలి వాళ్లు బలహీనులుగా మిగిలిపోతారు. జీవన పోరాటంలో పరాధీనత ప్రమాదకరం. మనిషి ప్రకృతి కూడా బానిసలానే చూస్తాడు. తను బయటికి వెళ్తున్నప్పుడు ఎంత దగ్గాలనుకుంటాడు, తను ఇంటికి బయలుదేరే సమయానికి వర్షం ఆగిపోవాలనుకుంటాడు. ఎక్కడ తేడా వచ్చినా నిరాశకు గురవుతాడు. వర్షాన్ని నియంత్రించలేం కానీ చేతుల్ని, గొడుగును నియంత్రించగలం. ఎండను నియంత్రించలేం కానీ కారులోని ఏసీని నియంత్రించగలం. క్యాబ్ డ్రైవర్ ఒకటే దగ్గుతున్నాడని తిట్టుకుంటూ కూర్చోవడం వల్ల ప్రయాణం నరకంలా మారుతుంది. ఆ పరిస్థితిని నియంత్రించలేం కానీ ముందు జాగ్రత్తగా మాస్క్ ధరించడం ద్వారా మనల్ని మనం నియంత్రించుకోవచ్చు. జయాపజయాలు అంతే, ఏ ఫలితాన్ని మనం సాధించలేం. త్రికరణ శుద్ధిగా ప్రయత్నించడం వరకే మన పని. భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించింది ఇదే. కర్మ చేయడం వరకే నీ బాధ్యత, ఫలితాల్ని పరమాత్మకి అప్పగించాలి. రైతు తన పొలంలో వేల కొద్ది విత్తనాలు చల్లుతాడు. అన్నీ మొలకెత్తాయని ఎప్పుడు అనుకోడు. మొలకెత్తినవన్నీ మొక్కలే పంటనివ్వాలని ఆశించడు. ఆ నిర్ణయాన్ని ప్రకృతికి వదిలేస్తాడు. మనం కూడా రైతులానే ఆలోచించాలి. జీవితంలోని ప్రతి చిన్న కోణాన్ని నియంత్రించుకోవాలని కోరుకోకూడదు. అలా ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఉద్వేగం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కోపం, అసహనం, ఆత్మన్యూనత, అది ఏమైనా కావచ్చు. ఏ ఉద్వేగం జీవితకాలమైనా 60 సెకండ్లే. మనం స్పందించకపోతే అవే తోక ముడుచుకొని తుర్రుమంటాయి. కానీ మనం కోరి కోరి నెత్తిన పెట్టుకుంటాం, పెంచి పోషేస్తాం. లిడ్దెం సిద్ధాంతాన్ని జీవితంలోని అన్ని కోణాలకు అన్వయించుకోవచ్చు. స్నేహబంధానికి కూడా ఓ 10 మంది ప్రాణస్థితుల పేర్లు అడిగితే టకటకా చెప్పేస్తాం. అందులో కనీసం 7 పేర్లు బాల్య స్నేహితులవే. కారణం, చిన్నప్పటి స్నేహాలు లిడ్దెం లిట్మస్ టెస్ట్లో పాస్ అయి ఉంటాయి. ఒకడు అబద్ధాల్లో దిట్ట, ఒకడు అప్పులు అప్పారావు, ఒకడు వ్యసనపరుడు. అన్నీ తెలిసినా మనం వాళ్లను యథాతథంగా ఆమోదిస్తాం. ఉద్యోగ జీవితంలో అడుగు పెట్టాక మాత్రం ఎదుటి వ్యక్తులను భూతద్దంలో పరీక్షించి మరీ మిత్రులుగా చేర్చుకుంటాం. మన ఆలోచనలకు తగినట్టు వ్యవహరించకపోతే నిర్మోహమటంగా దూరం పెట్టేస్తాం. ఇక్కడ లిడ్దెం సూత్రాన్ని అన్వయించాం. కాబట్టే ఓ వయసు తర్వాత ఏర్పడే స్నేహాలు చాలా బలహీనంగా ఉంటాయి, స్వార్థంతో కూడుకుని ఉంటాయి. ఓ సర్వే ప్రకారం మనిషి ప్రతి 10 ఏళ్లకు 50% స్నేహితుల్ని కోల్పోతాడట. కుటుంబ బంధాలకు కూడా ఇదే పోలిక వర్తిస్తుంది. జీవిత భాగస్వామిని యథాతథంగా ప్రేమించగలిగితే తన బలహీనతల్ని భరిస్తాం, లోపాలను అర్థం చేసుకుంటాం. ఆ అవగాహన కరువైనప్పుడే విడాకులు, బ్రేకప్లు. ఓసారి బుద్ధుడు శిష్యులతో కలిసి భిక్షాటనకు బయలుదేరాడు. పాటలిపుత్రుని ఒక గడప ముందు ఆగాడు. ఆ ఇంటి ఇళ్లలో భిక్ష వేయలేదు, సరికదా, దుర్భాషలాడింది. అందరూ నొచ్చుకున్నారు. బుద్ధుడు మాత్రం మౌనంగా ముందుకు సాగాడు. మీకు బాధగా అనిపించలేదా స్వామి? అడిగాడు ప్రధాన శిష్యుడైన ఆనందుడు. ఆ మాటకు చిరునవ్వు నవ్వి, ఆ తిట్లను మీరంతా స్వీకరించారు, అందుకే మీకు బాధగా అనిపించింది. నేను స్వీకరించలేదు, కాబట్టి నాకు ఏ బాధ లేదు. ఏదైనా సొంతం చేసుకుంటేనే మనది అవుతుంది అని జవాబిచ్చాడు శాక్యముని. నిజమే, మన ఉద్వేగాలు మన నియంత్రణలో ఉండాలి. వాటి మీద ఇంకెవరి పెత్తనమో అవసరం లేదు. ఎవరైనా ఆ అధికారాన్ని లాక్కునే ప్రయత్నం చేసినా సమర్థంగా తిప్పికొట్టాలి. మన ఆలోచనలకు మనమే యజమాని కావాలి. బుద్ధుడి కోణంలో లిడ్దెం తేరి ఇది. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
4: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mids.ac.in.

0: மிட்ஸ் கம்யூனிட்டி ரேடியோ 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్డ్ బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్డ్ బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ. పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్ లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్ కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330803555 మరియు 7330852555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.in కు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. తీర ప్రాంత మహిళల జీవనోపాధిని వాతావరణ మార్పులకు అనుగుణంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఆర్థిక సహకారంతో పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐక్య సమితి భాగస్వామ్యంతో అలంకరణ చేపల పెంపకాన్ని అభివృద్ధి చేస్తున్నారు. తిరుపతి జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. తీరప్రాంత మండలాలైన తడ సూళ్లూరుపేట, తరువాడి సత్రం, చిట్టమూరు, వాకాడు మండలాలని పొదుపు మహిళలకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఎన్హాన్సింగ్ ది క్లైమేట్ రెసిలియన్స్ ఆఫ్ ఇండియాస్ కోస్టల్ కమ్యూనికేషన్ ECRICC ప్రాజెక్టు ద్వారా ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి విడుదలలో 10 యూనిట్లు ఏర్పాటు చేశారు. తద మండలంలో 4, సూళ్లూరుపేట మండలంలో 2, తరువాడి సత్రం మండలంలో 4 యూనిట్లు చొప్పున ఏర్పాటు చేశారు. పొదుపు మహిళలకు ఈ అవకాశాన్ని కల్పించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన మహిళలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. సెర్ఫ్ మత్స్యశాఖ అధికారులు స్వయం సహాయక సంఘాలతో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎంపికైన లబ్ధిదారులకు 90% వరకు రాయితీ అందిస్తున్నారు. అలంకరణ చేపల పెంపకం యూనిట్కు 50,000 రూపాయలు ఖర్చు అవుతుండటంతో 45,000ను గ్రీన్ క్లైమేట్ ఫండ్ ECRICC ప్రాజెక్టు ద్వారా అందిస్తున్నారు. లబ్ధిదారుని వాటాగా 5,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. యూనిట్ ఏర్పాటుకు 10x15 అడుగుల వెడల్పు స్థలం, నీటి వసతి, విద్యుత్ సరఫరా కలిగి ఉండాలి. అలంకరణ చేపల పెంపకం ద్వారా నెలకు 30,000 రూపాయల వరకు ఆదాయం వచ్చేలా ప్రణాళికను రూపొందించారు. మత్స్యశాఖ ద్వారా శిక్షణతో పాటు నీటి నమూనాల సేకరణ, సాంకేతిక సమస్యలపై అవగాహన కల్పిస్తారు. 5 నెలల్లో చేపలు విక్రయానికి సిద్ధమవుతాయి. బైబ్యాక్ గ్యారంటీ ద్వారా వీటిని విక్రయించి ప్రతి నెల 30,000 ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకుంటారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గిస్తూ తీరప్రాంత మహిళలకు స్థిరమైన జీవనోపాధిని కల్పించి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. వాతావరణానికి అనుగుణమైన మత్స్య ఆధారిత జీవనోపాధులు ప్రోత్సహించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రస్తుతం అలంకరణ చేపల పెంపకంతో పాటు సముద్రపు పాచి ఉత్పత్తి చేయడంపై మరో 60 మందికి శిక్షణ ఇస్తున్నామని తెలియజేస్తున్నారు ECRICC జిల్లా సమన్వయ అధికారి. వరి పంటకు పంటల బీమా చేసుకోవడం ఎలా, ఎకరా వరి పంటకి ఎంత ప్రీమియం చెల్లించాలి, ఎలా చెల్లించాలి అని గుత్తివారిపల్లె రైతు అడిగిన ప్రశ్నకు, వరి పంటకు ఎకరాకు 168 రూపాయలు ప్రీమియం రైతు చెల్లించాలి. రైతులు ఆన్లైన్లోనే PMFBY పోర్టల్ ద్వారా లేదా క్రాప్ ఇన్సూరెన్స్ ఫార్మర్ యాప్ లేదా కామన్ సర్వీసెస్ సెంటర్లో ఆధార్ కార్డు, భూమి పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్, పంట నమోదు సర్టిఫికేషన్ చేసి పంటల బీమా చేసుకోవాలి. పంట రుణం తీసుకున్న రైతులు బ్యాంకులోనూ నమోదు చేసుకోవచ్చు. రైతులు వేరుశనగ సాగులో ఎదుర్కొంటున్న సమస్యలను శాస్త్రవేత్తల సలహాలతో అధిగమించి ఆశించిన దిగుబడులు సాధిస్తున్నారు. తీవ్ర వర్షాభావం, తెగుళ్లు, వన్యమృగాల దాడుల నుంచి పంటలను రక్షించుకుంటున్నారు. ఇందుకు కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తలు రైతులకు ఈ విధంగా సలహాలు అందజేస్తున్నారు. కలికిరి మండలం పాలెం గ్రామానికి చెందిన రైతులు అంకాలమ్మకొండ అటవీ ప్రాంతంలోని వేరుశనగ పంటను అటవీ పందుల నుంచి రక్షించుకోవడానికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను ఆశ్రయించారు. వారి సూచనలతో 15,000 రూపాయల విలువ చేసే సోలార్ విద్యుత్ కంచెను 5 ఎకరాల పొలం చుట్టూ ఏర్పాటు చేసుకున్నారు. కంచెకమర్చిన జీఐవైఆర్ను తాకిన అడవి పందులకు కేవలం 11 వోల్టుల స్వల్ప విద్యుత్తు షాకు తగలడంతో అవి పారిపోతున్నాయి. దీంతో రైతు ఎకరాకు 25 నుంచి 30 బస్తాల దిగుబడి సాధించారు. సాధారణ వేరుశనగ సాగు కంటే ఎత్తుమడల ద్వారా సాగు చేస్తే విత్తనం ఆదాతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని నిమ్మనపల్లె మండల పడమటివారపల్లికి చెందిన రైతులు తెలియజేశారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సలహాలతో 4 గంటల వెడల్పుతో బోధె అంటే బెడ్లకు డ్రిప్ పైపులు ఏర్పాటు చేసి వేరుశనగ విత్తనం వేసినట్లు తెలియజేశారు. ఎటువంటి ప్రమాదకర తెగుళ్లు లేకుండా ఎక్కువ నీటితో ఎకరాకు 10.6 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చని తెలియజేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులు ఆరుతడి పంటల వైపు మళ్లాలని పుత్తూరు వ్యవసాయ సహాయ సంచాలకులు తెలియజేస్తున్నారు. సజ్జ, నువ్వులు, జొన్న, మొక్కజొన్న, బెండ, క్యాబేజీ పండించి మంచి ఆదాయం పొందవచ్చన్నారు. ఉలవలు, అలసందలు, పెసర, మినుము పంటలు నీటి ఎద్దరిని తట్టుకుంటాయన్నారు. జొన్న వానాకాలం ప్రారంభంలో కాస్త ఆలస్యమైనా దీన్ని సాగు చేయవచ్చు. 90 నుంచి 100 రోజుల్లో పంట చేతికొస్తుంది. ప్రస్తుతం జొన్నలకు మార్కెట్లో డిమాండ్ ఉంది. స్థానికంగా కూడా విక్రయించుకోవచ్చు. నువ్వులు, వేరుశనగ నువ్వు పంట 80 నుంచి 90 రోజుల్లో చేతికొస్తుంది. ఎకరాకు 300 నుంచి 450 కిలోల దిగుబడి వస్తుంది. వేరుశనగ 100 రోజుల్లో దిగుబడినిస్తుంది. టమోటా 7 ఏడాది పొడవున్న సాగు చేసుకోవచ్చు. మంచి లాభదాయకం. ఎకరాకు 8 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది. సజ్జ ఆహార పంటల్లో ప్రధానమైంది. 100 రోజుల్లో చేతికొస్తుంది. తక్కువ పెట్టుబడితో పాటు ఎకరాకు 8 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. తక్కువ నీటితడులతో పండుతుంది. మొక్కజొన్న అన్ని కాలాల్లోనూ సాగు చేసుకోవచ్చు. 90 నుంచి 120 రోజుల్లో దిగుబడి వస్తుంది. 4-5 సార్లు నీటితడులు సరిపోతాయి. పశువులు, కోళ్ల దానాతో పాటు ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. వినండి, వినిపించండి, వింటూ ఉండండి, ఆనందించండి. మిర్చి కమ్యూనిటీ రేడియో 90.8.

0: బామ వంటకాలు, సంప్రదాయ వంటలు, వంటింటి చిట్కాలు, బ్యూటీ టిప్స్, లేడీస్ క్లబ్, ఆడవాళ్ల ప్రపంచం, వీటన్నిటి సమాహారం మహిళలు మహారాణులు.
1: ప్రతిరోజు మధ్యాహ్నం 12 PM to 1 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
3: Hi, hello. Meeru vintunnaru MITS Community Radio 90.8. Nenu mee RJ Rajesh. Vivida patrikala nundi sekarinchina samacharam jatiya, rashtriya mariyu sthaniko vartalu. కర్నూలు కొండారెడ్డి బురుజు సాక్షిగా మెగా డిఎస్సీ 2025 ఉపాధ్యాయులు వైకాపా నాయకుల దుష్ప్రచారాలపై నిప్పులు జరిగారు. డిఎస్సీ ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైకాపా చేస్తున్న విష ప్రచారాలకు నిరసనగా శనివారం ఉదయం కర్నూలు కొండారెడ్డి బురుజు నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో వేల మంది పాల్గొనే నిరసనగలాన్ని వినిపించారు. ఏళ్ల తరబడి కష్టపడి చదువుకుని ఉద్యోగాలు సాధిస్తే అక్రమాలు జరిగాయని ఎలా ఆరోపిస్తారని నిలదీశారు. ఒక్క ఆధారము చెప్పకుండా అవాస్తవాలు చెబితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆలోచన లేకుండా ఆమోదం పొందిన విషయాలపై విద్యార్థులు ప్రశ్నలు లేవనెత్తాలని, అలా ప్రశ్నించడంతో ఆగకుండా వాటికి సమాధానాలు కనుగొనే ధైర్యం ప్రదర్శించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సమస్యలకు కొత్త పరిష్కారాలు చూపే ధైర్యం ఉన్న వారికి సవాళ్లు అవకాశాలుగా మారుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. జీవితంలో జిజ్ఞాసను, నేర్చుకోవాలన్న తపనను సజీవంగా నిలుపుకోవాలని విద్యార్థులకు ఆయన హితవు పలికారు. శనివారం ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవ సభలో ఆయన మాట్లాడారు. యువతకు ఎంతగా అధికారం లభిస్తే దేశం అంతగా బలోపేతమవుతుంది అని ప్రధాని అభిప్రాయపడ్డారు. రవాణా శాఖలో ఆన్లైన్ సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి రంగం సిద్ధమైంది. వివిధ అనుమతులకు సంబంధించి ఆటోమేటిక్ అప్రూవల్ విధానం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు వద్ద రియల్ టైం గవర్నెన్స్పై సమీక్ష జరిగినప్పుడు రవాణా శాఖ 66% ఆన్లైన్ సేవలు అందిస్తూ ఇతర శాఖల కంటే ముందున్నట్లు గుర్తించారు. ఈ సేవలను 100% దిశగా తీసుకెళ్లేందుకు ఆర్జీఎస్ విభాగం పలు సూచనలు చేసింది. వీటిని త్వరలోనే అమలులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చరిత్రలో కొన్ని ఘట్టాలు దేశం దిశను మార్చడమే కాదు, ఆ దేశ ప్రజలు ఆత్మను మేల్కొల్పుతాయని, క్విట్ ఇండియా ఉద్యమం అలాంటిదే అని, భారత స్వాతంత్ర పోరాటాన్ని ఆపలేని జాతీయ ఉద్యమంగా మలిచిందని, 1942 ఆగస్టు 8వ తేదీన మహాత్మాగాంధీ ఇచ్చిన డూ ఆర్ డై పిలుపు కోట్ల మంది భారతీయుల్లో ధైర్యాన్ని, అచంచల దేశభక్తిని రగిలించిందని, సరైన భారతాన్ని మనం నిర్మించడంతోనే వారి త్యాగానికి సరైన న్యాయం చేసిన వారమవుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శాసనసభ శాసనమండలి సమావేశాలను 17వ తేదీ నుండి నిర్వహించేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. శాసనసభ సమావేశాలు 9:00 శాసనమండలి సమావేశాలు 10:00 ప్రారంభం కానున్నాయి. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారన్న ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శనివారం స్పష్టత ఇచ్చింది. సాధారణ వినియోగదారులు, చిన్న వ్యాపారులకు యూపీఐ సేవలు ఉచితమేనని ప్రభుత్వం తెలిపింది. వ్యక్తుల మధ్య లావాదేవీలు కూడా పూర్తిగా ఉచితంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ చట్టం 2007లో మార్పులు చేసేందుకు తీసుకొచ్చిన బిల్లును లోక్సభ ఆమోదించింది. యూపీఐతో పాటు ప్రభుత్వం గుర్తించే ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలపై బ్యాంకులు, ఇతర ఆర్థిక సేవల సంస్థలు ఛార్జీలు విధించేందుకు ప్రభుత్వం అనుమతించే అవకాశం ఈ సవరణలో ఉంది. ఫలితంగా యూపీఐ సేవలపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన మొదలైన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ ఈ విధంగా వివరణ ఇచ్చింది. ఆపదలో ఉన్న ఎంతో మందిని ఆదుకుంటోంది పోలీసు నంబర్ 112. ముఖ్యంగా మహిళలకు ఇది రక్షణగా నిలుస్తోంది, వివాదాల నుండి రక్షిస్తోంది, ఆకతాయిల నుండి కాపాడుతోంది. ఎలాంటి ఘటనైనా నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించేందుకు ప్రజల చేతిలో ఆయుధంగా ఉంటుంది. 247 పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజల నుండి వచ్చే కాల్సన్ స్వీకరిస్తూ ఆపదలో అండగా ఉంటున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో శనివారం సాయంత్రానికి టోకెన్లు లేని భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నారాయణగిరి షెడ్లో నిండిపోయి రింగు రోడ్డు మీదుగా బాట గంగమాలయం వరకు క్యూలైన్లో వేచి ఉన్నారు. వీరికి 14 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. శ్రీవారిని శుక్రవారం 75,533 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కానుకలు 3.81 కోట్లు లభించాయి. పాడి పశువుల్లో మెరుగైన వైద్య సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకతను కేంద్ర ప్రభుత్వం భారత్ పశుధన్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా పశువుల వివరాల నమోదుతో పాటు ప్రత్యేకంగా 12 అంకెల ఆధార్ యూనిక్ నెంబర్ను కేటాయిస్తారు. పశువులకు ప్రత్యేక గుర్తింపు కల్పించి వాటికి సంబంధించిన అన్ని వివరాలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్లో భద్రపరుస్తారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కొలువుదీరిన శ్రీకృష్ణస్వామి శనివారం రాత్రి తిరుచ్చిపై తిరుమాడ వీధిలో విహరించారు. స్వామివారి జన్మనక్షత్రం రోహిణిని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి అలంకార శోభితుడైన స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతంగా తిరుచ్చిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నమండెం మండల పరిధిలోని బోడిరెడ్డి గారిపల్లిలో వెలిసిన విరూపాక్షమ్మ జాతర ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 9 గంటలకు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా వజ్ర ప్రహార్ నిర్వహిస్తున్నట్లు డిఎస్పి బుచ్చిరాజు అన్నారు. శనివారం తెల్లవారుజామున కురబలకోట మండలం అంగలులో వజ్ర ప్రహార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగలులో వసతి గృహాల్లోని వారి వివరాలు స్వీకరించారు. రికార్డులు సక్రమంగా లేని 25 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. 53 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితాలు నాశనమవుతాయని అన్నారు. ఎక్కడైనా గంజాయి విక్రయాలు వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విద్యాలయాల్లో పూర్వ విద్యార్థుల పాత్ర కీలకమని మిట్స్ డీమ్డ్ బి విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. శనివారం మిట్స్ అల్యూమినీ రిలేషన్స్ సెల్ ఆధ్వర్యంలో 2009-2013లో ఈసీఈలో చదివిన విద్యార్థులతో పూర్వ విద్యార్థుల అనుస్మరణం 2K26 అల్యూమినీ మీట్ని నిర్వహించారు. ప్రస్తుత విద్యార్థులకు పూర్వ విద్యార్థులు మార్గదర్శకులుగా ఉండాలని అన్నారు. అల్యూమినీ రిలేషన్స్ అధికారి డాక్టర్ నాగశ్వేత, పిఎం బాలాజీ, డాక్టర్ విక్రమ్, డాక్టర్ జి సుబ్బారావు, సమన్వయకర్త చరణ్ కుమార్, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే చిత్రాలు 4 గోడల మధ్య కాదు, ప్రజల మధ్యకు రావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. చిత్రకారులకు స్ఫూర్తినిచ్చేలా, కళాకారులకు గౌరవం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గుంటూరులో రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. దేశ నలుమూలల నుండి 700 మంది కళాకారులు పాల్గొని 1.7 కిలోమీటర్ల పొడవున తమ చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. పెమ్మసాని మాట్లాడుతూ రేపటి తరం కళల విషయంలో స్ఫూర్తి పొందడానికి ఈ తరహా ఉత్సవాలు ఉపకరిస్తాయని అన్నారు. వివిధ పత్రికల నుండి సేకరించిన సమాచారం, జాతీయ, రాష్ట్రీయ మరియు స్థానిక వార్తలు విన్నారు. వినండి, వినిపించండి, ఆనందించండి. మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
4: చెప్పుకుంటూ కూర్చుంటే ఎన్ని గంటలైనా సరిపోవు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ హియర్. కొత్త గాసిప్స్ కి అడా మన కాలేజ్ ఎఫ్ఎం రా బిడ్డా.
1: మిట్స్ క్యాంపస్ కబుర్లు ఎవ్రీడే 5 PM to 7 PM. Only on మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. చరిత్రలో ఇరుకు స్వాగతం. చరిత్ర పుట్టల్లో ఆగస్టు 9వ తేదీ చోటు చేసుకున్న విశేషాలు. 1945 ఇదిరోజు ఇనోలాగే అనే అమెరికా B-29 బాంబర్, అంటే బాంబులను ప్రయోగించడానికి వాడేది, మొదటిసారి ఒక అణ్వాయుధాన్ని జపాన్లోని హిరోషిమా పట్టణంపై విడిచింది. 1962 ఇదిరోజు భారతదేశంలో తొలి భారజాల ఉత్పత్తి కేంద్రాన్ని పంజాబ్లోని నంగల్లో ప్రారంభించారు. 1965 ఇదిరోజు సింగపూర్ స్వాతంత్రం పొందింది. 1974 ఇదిరోజు గెరాల్డ్ ఫోర్డ్ అమెరికా 39వ అధ్యక్షునిగా పదవీ స్వీకారం చేశారు. 1754 ఇదిరోజు ఫ్రాన్స్కు చెందిన పియరీ చార్లెస్ లీ ఎన్సెంట్ జన్మించారు. వీరు ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్. 1889 ఇదిరోజు భాషావేత్త, చరిత్రకారుడు, సంస్కృతాంధ్ర పండితుడు చిలుకూరి నారాయణరావు జన్మించారు. 1910 ఇదిరోజు పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు రేలంగి వెంకటరామయ్య జన్మించారు. 1932 ఇదిరోజు తెలుగు రచయిత జాలాది రాజారావు జన్మించారు. 1962 ఇదిరోజు రచయిత, పరిశోధకుడు, ఆచార్యుడు వెలుదండ నిత్యానందరావు జన్మించారు. 1965 ఇదిరోజు తెలుగు సినిమా నటుడు బ్రహ్మాజీ జన్మించారు. 1970 ఇదిరోజు భారతీయ సినీ టీవీ నటుడు రావు రమేష్ జన్మించారు. 1972 ఇదిరోజు తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో ప్రతినాయకుడిగా నటించినటువంటి మురళీ శర్మ జన్మించారు. 1975 ఇదిరోజు తెలుగు సినిమా నటుడు మహేష్ బాబు జన్మించారు. 1927 ఇదిరోజు తెలుగు సినిమా డైలాగ్ రచయిత, కథా రచయిత వి జయశంకర్ జన్మించారు. 1991 ఇదిరోజు చిత్రసీమలో బాలనటిగా గుర్తింపు పొందిన భారతీయ సినీ నటి హన్సికా మెత్వాని జన్మించారు. 1948 ఇదిరోజు భారతీయ వైద్య శాస్త్రజ్ఞుడు ఎల్లాప్రగడ సుబ్బారావు మరణించారు. 2016 ఇదిరోజు దక్షిణ భారత శృంగార నృత్య నటి, తమిళ చిత్రాల్లో కథానాయికగా పలు చిత్రాలు నటించినటువంటి జ్యోతి లక్ష్మి మరణించారు. 9వ తేదీని అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం, సింగపూర్ స్వాతంత్ర దినోత్సవం, నాగసాకి దినోత్సవం, క్విట్ ఇండియా దినోత్సవం, ప్రపంచ స్వదేశీ ప్రజల దినోత్సవం, జాతీయ పుస్తక ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటారు. చరిత్ర పుటల్లో ఆగస్టు 9వ తేదీ చోటు చేసుకున్న విశేషాలు విన్నారు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: ఆరోగ్యం మనవరం. ఎక్స్పర్ట్ డాక్టర్స్ చే సలహాలు, సూచనలు లభించే మన వేదిక ఆరోగ్యం మనవరం. ప్రతిరోజు మధ్యాహ్నం 1 PM to 2 PM మన మీట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మోసాలు పెరిగిపోయాయని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి డిజిటల్ మోసాలు. బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ అప్డేట్ చేస్తామని చెప్పడం, లింకులు పంపడం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు, డిస్కౌంట్ ఆఫర్సు, ఉద్యోగ అవకాశాలు, ఇలా రకరకాలుగా స్మార్ట్ ఫోన్లకు యాపుల ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్స్ ద్వారా, ఫేస్బుక్, యూట్యూబ్, టెలిగ్రామ్, ఇలా విభిన్న రకాలుగా నెరగాళ్లు ప్రజలకు ఎరవేసి దొరికిన వారి మీద దొరికినంత దోచుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒక వ్యక్తిని ఆర్థికంగా దెబ్బతీయడానికి, వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఇంటర్నెట్ ఆధారిత సేవలు, సాఫ్ట్వేర్లను ఉపయోగించి చేసే మోసాన్ని డిజిటల్ మోసం అంటారు. ఇంటర్నెట్ను, స్మార్ట్ ఫోన్లను ఆయుధంగా చేసుకుని వ్యక్తులను, సంస్థలను కొందరు వల్ల పన్ని మోసం చేస్తున్నారు. కంప్యూటర్, మొబైల్ ఫోన్ ఉపయోగించి చేసే ప్రతి అక్రమ చర్యను డిజిటల్ నేరంకి అని చెప్పవచ్చు. డిజిటల్ మోసాలు, డిజిటల్ నేరాలు అంటే కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా, బ్యాంకింగ్ యాప్లు వంటి డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించి ఇతరులను మోసం చేయడం, నష్టం కలిగించడం ద్వారా జరిగే నేరాలు. ఇంటర్నెట్, డిజిటల్ పరికరాల ద్వారా అక్రమ లాభం పొందడం, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం చేయడం, ఆర్థిక నష్టం కలిగించడం, మానసిక హాని చేయడం జరిగితే వాటిని డిజిటల్ మోసాలు, డిజిటల్ నేరాలు అంటారు. ఇప్పుడు అతి ఎక్కువగా జరుగుతున్న డిజిటల్ మోసాలలో 12 రకాలు అతి ముఖ్యమైనవి అని చెప్పవచ్చు. ప్రజల్లో వీటి పట్ల అవగాహన పెరిగితే మోసపోకుండా, కొంతలో కొంత నష్టపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. లాటరీ బహుమతి మోసం. ఈ మోసంలో భాగంగా కేబీసీ, ఐపీఎల్ లాటరీ గెలిచారని ఫోన్ చేస్తారు. ప్రాసెసింగ్ ఫీజు లేదా ట్యాక్స్ అడుగుతారు. ఇటువంటి వాటికి ఆశపడి అత్యాశ వల్ల ప్రజలు మోసపోతుంటారు. నిజానికి ఇటువంటి లాటరీ కిట్లను ప్రజలు కొనరు. పాల్గొనని లాటరీ ఎలా గెలుస్తారు అని ఆలోచించాలి. అలా గెలవడం అసాధ్యం కదా అనే చిన్న లాజిక్ మరవకూడదు. టిక్కెట్ కొనకపోతే బహుమతి ఎలా వస్తుంది అనే విషయం పట్ల ప్రజలు దృష్టి కేంద్రీకరించి ఇది మోసం అని తెలుసుకోవాలి. నకిలీ బ్యాంక్ కాల్స్, ఓటీపీ మోసం. మోసగాళ్లు బ్యాంకు నుంచి మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఫోన్ చేస్తారు. సందేహ

వ్యక్తి అసభ్యంగా చిత్రీకరించి డబ్బులు గుంచుతుంటారు. కొన్ని సందర్భాల్లో అచ్చం మనం మాట్లాడినట్లు రికార్డింగ్ చేసి మన జీవితంలో తుఫాన్లు సృష్టిస్తుంటారు. భయం సిగ్గు వల్ల ప్రజలంతా మోసపోతుంటారు. పొరపాటున ఒక్కసారి మనం డబ్బులు ఇస్తే సింహానికి మాంసం రుచి చూపించినట్లే. ఇటువంటి మోసాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. మౌనంగా ఉంటే మోసగాళ్లకు సహాయం చేసినట్టే, ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసే రక్షణ పొందినట్టే. ఏవన్ వాయిస్ క్లోనింగ్ కుటుంబ అత్యవసర మోసం. ఈ మోసంలో మన కుమారుడు కుమార్తె గొంతుతో మాట్లాడుతున్నట్లు అభినయించి మోసం చేస్తారు. చాలా అత్యవసరమని ఆ గొంతు మాట్లాడుతూ డబ్బులు అడుగుతారు. ఇది వినగానే తల్లిదండ్రుల్లో భావోద్వేగం పెళ్ళుపికి బయటపడిపోతారు. ఆ సమయంలో భయపడకుండా మనకు వచ్చిన ఫోన్ను పట్టించుకోకుండా ఆ నంబరుకు కాకుండా తిరిగి మీ పిల్లల ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి నిజాన్ని నిర్ధారించుకోవాలి. డబ్బులు చెల్లించే ముందు భయపడకుండా పిల్లలతో మాట్లాడి నిజ నిర్ధారణ చేసుకోవాలి. నకిలీ వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం జాబ్ మోసం. ఇంటి వద్దనే మీరు కూర్చొని సులభంగా సంపాదన అని చెబుతారు. వీడియోలకు లైక్ చేయడం, డేటా ఎంట్రీ, రివ్యూలు రాయడం లాంటి పనులు చేస్తే చాలు అని నమ్మబలుకుతారు. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించమని అడుగుతారు. ఆర్థిక అవసరాలతో పాటు అత్యాశ వల్ల వారి వలల్లో చిక్కుకుంటున్నారు. నిజమైన ఉద్యోగాలు ఎప్పుడూ డబ్బులు అడగవని గ్రహించాలి. డబ్బు చెల్లిస్తేనే ఉద్యోగం ఇస్తామంటే అది ఉద్యోగం ఎలా అవుతుంది? ఇప్పుడు అనేక ఉద్యోగాలు లంచాలపై కాకుండా ప్రతిభపైనే వస్తున్నాయని తెలుసుకోవాలి. వాట్సప్ డిపి ఫోటో మోసం. ఈ ప్రక్రియలో మీ స్నేహితుడు లేదా బంధువు ఫోటోను డీపీగా పెట్టుకుని మెసేజ్ చేస్తారు. అంకుల్, నా ఫోన్ పాడైంది, అత్యవసరంగా డబ్బులు పంపండి అని ఫోన్ వస్తుంది. అయ్యో పాపమని భావోద్వేగానికి లోను కావడం, ఎంత అవసరమో అని భావించడం వల్ల క్షణాల్లో మోసపోతున్నారు. కొత్త నెంబర్ నుంచి డబ్బులు అడిగితే అది ప్రమాదస్తుందని గ్రహించాలి. పాత నెంబర్కి ఫోన్ చేసి నిర్ధారించుకోవాలి. డీపీలో పెట్టిన ఫోటో గుర్తింపు కాదు, నిర్ధారణ భద్రత అని తెలుసుకోవాలి. కస్టమ్స్ అంతర్జాతీయ పార్సెల్ మోసం. మీ పార్సెల్ కస్టమ్స్లో ఆగింది అని మనకు ఫోన్ వస్తుంది. డ్యూటీ లేదా ఫైన్ చెల్లించమంటారు. ఇది వినగానే మనకు చట్టపరమైన భయం కలుగుతుంది. మీరు ఆర్డర్ చేయకపోతే పార్సెల్ అనేదే ఉండదని తెలుసుకోండి. ఆర్డర్ లేదు, పార్సెల్ లేదు, అటువంటిప్పుడు చెల్లింపు ఎలా ఉంటుంది అనే లాజిక్ను మరొకండి. కస్టమ్స్ అనే వ్యవస్థ ఎన్నడూ ఫోన్లో డబ్బులు అడగదు అని గ్రహించాలి. డిజిటల్ అరెస్ట్ మోసం. నకిలీ పోలీస్ సిబిఐ కాల్స్. ఆధార్ నేరానికి లింక్ అయిందని లేదా బ్యాంక్ ఖాతా మనీ లాండరింగ్లో వాడబడిందని మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారని బెదిరిస్తారు. సాధారణంగా పోలీసులు ఇంటికి వస్తే పరువు పోతుందని చాలామంది భయపడతారు. వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ అంటే నమ్మకండి. పోలీసులు వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయరు. పోలీసులు ఇంటికి వస్తే సెర్చ్ వారెంట్తో వస్తారు. వాట్సప్ లేదా జూమ్లో చట్టపరమైన చర్యలు ఉండవు అని గ్రహించండి. చట్టం కోర్టు ద్వారా పనిచేస్తుంది, అంతేకాని వీడియో కాల్ ద్వారా కాదు అనే చిన్న లోక్యాన్ని మరవకండి. ఆన్లైన్ పెట్టుబడి ట్రేడింగ్ మోసం. కృత్రిమ మీద వీడియోలు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులలో నకిలీ లాభాలు చూపిస్తారు. సెలబ్రిటీలు ప్రోత్సహిస్తున్నట్టు నకిలీ వీడియోలు చూపిస్తారు. ఇవి చూసి అత్యాశకు పోయి ఇతరుల లాభాలను చూసి సునాయాసంగా నమ్మేస్తారు. అత్యాశ ఇతరుల లాభాలను చూసి నమ్మడం అనేది జరుగుతుంది. ఇందులో నిజం ఏమిటంటే గ్యారంటీగా లాభాలు ఇచ్చే పెట్టుబడి ఏదీ లేదు. ఎక్కువ లాభాల హామీ అంటే ఎక్కువ మోసం అని గుర్తించాలి. నకిలీ ఆన్లైన్ షాపింగ్ మ్యాట్రిమోనీ మోసం. ఈ మోసంలో బ్రాండెడ్ వస్తువులు భారీ డిస్కౌంట్లో చూపిస్తారు. డబ్బులు చెల్లించిన తర్వాత వస్తువు రాదు, తక్కువ ధరలో వస్తుందని తొందరపడి అనేక మంది మోసపోతుంటారు. ఈరోజు చౌక్ అనేది రేపటి నష్టం అని భావించాలి. క్యూఆర్ కోడ్ చెల్లింపు మోసం. డబ్బులు రావాలంటే ఈ స్కాన్ చేయండి అంటారు. పొరపాటు మీరు స్కాన్ చేస్తే డబ్బులు పోతాయి. ఈ విధానం అర్థం కాకపోవడం వల్ల మోసపోతుంటారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం అంటే డబ్బులు చెల్లించడం మాత్రమే. డబ్బులు రావాలంటే యూపీఐ ఐడి ఇవ్వాలి. నకిలీ యాప్ ఏపీకే మోసం. కేవైసీ లోన్ కొరియర్ పేరుతో యాప్ ఇన్స్టాల్ చేయమంటారు. ఈ యాప్ ఓటీపీలు, బ్యాంక్ సమాచారం దొంగిలిస్తుంది. సాంకేతిక అవగాహన లోపం వల్ల మోసపోతున్నారు. బ్యాంకులు వాట్సాప్లో ఏపీకే ఫైళ్లు పంపవు. యాప్లు కేవలం అధికారిక స్టోర్ నుంచే డౌన్లోడ్ చేయాలి. తెలియని యాప్ అంటే తెలియని ప్రమాదాన్ని తెచ్చిపెడతారని గుర్తించాలి. ఇక పలు రకాల సైబర్ నేరాల విషయానికి వస్తే, సైబర్ నేరాలు అనేక రకాలుగా ఉంటాయి. కంప్యూటర్లు, నెట్వర్క్లోకి చొరబడే నేరస్తులు వివిధ రకాల సైబర్ నేరాలకు పాల్పడేటప్పుడు వ్యక్తిగతంగా లేదా

0: క్లిపి ఉపయోగించే వివిధ రకాల హానికరమైన సాఫ్ట్వేర్ సోషల్ ఇంజనీరింగ్ పద్ధతులను అభివృద్ధి చేశారు. అత్యంత సాధారణ సైబర్ నేరాలను పలు రకాలుగా ఉంటాయి. హ్యాకింగ్. హ్యాకింగ్ అనేది అనుమతి లేకుండా ఎవరి కంప్యూటర్, మొబైల్ ఫోన్, ఈమెయిల్, సోషల్ మీడియా ఖాతా లేదా బ్యాంక్ ఖాతాలోకి ప్రవేశించి వ్యక్తిగత సమాచారం దొంగిలించడం లేదా నష్టం చేయడం. పలు రకాలుగా హ్యాకింగ్ చేస్తుంటారు. హ్యాకర్లు నేరుగా మీ పాస్వర్డ్ను కనిపెట్టడం కంటే మిమ్మల్ని బురుడి కొట్టించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫిషింగ్ అనే పద్ధతి ద్వారా మీకు బ్యాంకు నుండి వచ్చినట్లుగా ఒక నకిలీ మెయిల్ లేదా మెసేజ్ వస్తుంది. అందులోని లింక్ క్లిక్ చేయగానే మీ వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల చేతికి వెళ్తాయి. మాల్వేర్ పద్ధతిలో మీరు తెలియని వెబ్సైట్ల నుండి సాఫ్ట్వేర్లు లేదా సినిమాలు డౌన్లోడ్ చేసినప్పుడు వాటితో పాటు చిన్న వైరస్ ప్రోగ్రాములు మీ ఫోన్లోకి వచ్చి మీ డేటాను దొంగిలిస్తాయి. కీ లాగింగ్ పద్ధతిలో మీరు కీబోర్డ్ మీద టైప్ చేసే ప్రతి అక్షరాన్ని రికార్డ్ చేసే సాఫ్ట్వేర్ ఇది. దీని ద్వారా మీ పాస్వర్డ్ సులభంగా తెలిసిపోతాయి. సిమ్ స్వాపింగ్ పద్ధతి ద్వారా మీ ఫోన్ నెంబర్పై డూప్లికేట్ సిమ్ కార్డు తీసుకుని మీ బ్యాంక్ ఓటీటీలను హ్యాకర్లు పొందుతారు. హ్యాకర్ల నుండి ఎలా సురక్షితంగా ఉండాలి? హ్యాకర్లు అనేక లక్షణాలు కలిగి ఉంటారు. ఈ వ్యవస్థల్లోని బలహీనతలను ఉపయోగించుకుని హ్యాకర్లు వ్యక్తిగత సమాచారం, కార్పొరేట్ రహస్యాల నుండి ప్రభుత్వ నిఘా వరకు డేటాను దొంగిలిస్తారు. కంపెనీలు, ప్రభుత్వాల కార్యకలాపాలకు అంతరాయం కలిగించడానికి హ్యాకర్లు నెట్వర్క్ లేకుండా చొరబడతారు. క్రిమినల్ హ్యాకింగ్ అంటే కంప్యూటర్ లేదా నెట్వర్క్ని డేటాను అనధికారికంగా యాక్సెస్ చేయడం, మీ బ్యాంక్ ఖాతాలను డబ్బును కాజేసే ఆర్థిక లాభం పొందడం, మీ వ్యక్తిగత ఫోటోలు, వీడియోల, ముఖ్యమైన డాక్యుమెంట్ల డేటా చోరీ చేసి దొంగిలించి బ్లాక్మెయిల్ చేయడం, మీ పేరుతో ఇతరుల దగ్గర అప్పులు తీసుకోవడం, నేరాలు చేయడం, ఇలా హ్యాకింగ్ వల్ల అనేక నష్టాలు వాటిల్లుతాయి. అందువల్ల హ్యాకర్ల నుంచి సురక్షితంగా ఉండటానికి అనేక నిబంధనలు పాటించాలి. బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు మాయం, సోషల్ మీడియా ఖాతాల దుర్వినియోగం, వ్యక్తిగత ఫోటోలు, డేటా లీక్ అవ్వడం, పేరు ప్రతిష్టకు నష్టం, మీ సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాలకు ట్రూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ను తప్పనిసరిగా ఆన్ చేసుకోండి. పాస్వర్డ్ తెలిసినా ఓటీపీ లేకుండా ఎవరూ లాగిన్ కాలేరు. పేరు, ఫోన్ నెంబర్ వంటివి కాకుండా అక్షరాలు, అంకెలు, గుర్తులు కలిపి కనీసం 12 అక్షరాల బలమైన పాస్వర్డ్ను వాడండి. వాట్సాప్లో వచ్చే ఉచిత బహుమతులు, ఆఫర్లు వంటి అపరిచిత లింకులు ఎప్పుడూ క్లిక్ చేయకండి. రైల్వే స్టేషన్లు, హోటళ్లలో దొరికే ఉచిత పబ్లిక్ వైఫైని ఉపయోగించి బ్యాంకింగ్ లావాదేవీలు చేయకండి. ఒకవేళ మీరు హ్యాకింగ్కు గురైతే లేదా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 నెంబర్కు కాల్ చేయండి లేదా వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి. హ్యాకింగ్ ఒక నేరం. భారతదేశంలో ఐటీ యాక్ట్ 2000 ప్రకారం హ్యాకింగ్కు శిక్షలున్నాయి. మాల్వేర్. డిజిటల్ మోసాల ప్రపంచంలో మాల్వేర్ పేరుతో జరుగుతున్న మోసం ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెడుతుంది. సైబర్ నేరంలో మాల్వేర్ మోసాలు ప్రస్తుత రోజుల్లో చాలా క్లిష్టంగా మారిపోయాయి. మాల్వేర్ అంటే దురుద్దేశపూరిత సాఫ్ట్వేర్. మీ ప్రమేయం లేకుండానే మీ ఫోన్ లేదా కంప్యూటర్ నుండి డేటాను దొంగిలించడానికి దీన్ని వాడుతుంటారు. అధికారిక ప్లేస్టోర్ లేదా యాపిల్ స్టోర్ కాకుండా థర్డ్ పార్టీ వెబ్సైట్ల నుండి యాప్లు డౌన్లోడ్ చేసినప్పుడు ఈ ప్రమాదం ఎక్కువ. ఉదాహరణకు ఉచితంగా సినిమాలు చూసే యాప్లు, మోడ్ వెర్షన్ గేమ్స్, అశ్లీల కంటెంట్ ఉన్న యాప్ రూపంలో మాల్వేర్ వస్తుంది. మోసగాళ్లు ప్రసిద్ధ మార్వెల్ స్టూడియోస్ పేరున్న ఉన్న లేదా దానికి అనుబంధంగా ఉన్నట్లు చెప్పుకునే వెబ్సైట్లను వాడుకుంటారు. ఈ పద్ధతి మొదటి దశలో మీకు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా ఒక మెసేజ్ వస్తుంది. మాల్వేర్ సినిమాల రేటింగ్స్ పెంచడం ద్వారా లేదా ట్రైలర్స్ చూడటం ద్వారా ఇంట్లో కూర్చొని 1000 రూపాయలు సంపాదించవచ్చని వారు ఆశ చెబుతుంటారు. మొదట్లో నమ్మకాలు కలిగించడానికి మీరు చిన్న చిన్న టాస్క్లు ఇస్తారు. అవి పూర్తి చేయగానే మీ అకౌంట్లోకి 150 నుంచి 500 రూపాయల వరకు జమ చేస్తారు. ఇది మిమ్మల్ని నమ్మించడానికి వారు చేసే గాలం. తర్వాత పెట్టుబడి పెడుతూ దోపిడీ మొదలు పెడతారు. మీరు వారిని నమ్మిన తర్వాత మిటపి టాస్క్లు ఉన్నాయని, ఎక్కువ లాభం రావాలంటే మీరు కొంత డబ్బు డిపాజిట్ చేయాలని కొడతారు. మీరు 5000 రూపాయలు కడితే 7000 వస్తాయని, చివరి అంకంలో మీరు 100,000 డబ్బు కట్టిన తర్వాత మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది లేదా ఆ డబ్బు విత్డ్రా చేసుకోవాలంటే మరికొంత ట్యాక్స్ కట్టాలని అడుగుతారు. చివరికి మీరు కట్టిన డబ్బుతో వారు మాయమైపోతారు. కొందరు మోసగాళ్ళు కస్టమర్ కేర్ ప్రతినిధులను నమ్మించి మీ సమస్యను పరిష్కరించమంటూ పలు రకాల యాప్లను ఇన్స్టాల్ చేయిస్తారు. దీనివల్ల మీ ఫోన్ స్క్రీన్ వారికి కనిపిస్తుంది. తద్వారా మీ పాస్వర్డ్ వారు సులభంగా చూసి డబ్బులు కాజేస్తారు. కీలాగర్స్ అనే పద్ధతి మీరు కీబోర్డ్ మీద టైప్ చేసే ప్రతి అక్షరాన్ని పాస్వర్డ్తో సహా రికార్డ్ చేసి నేరగాళ్లకు పంపిస్తాయి. ర్యాన్సమ్వేర్ అనే పద్ధతిని ఉపయోగించి మీ ఫైల్స్ అన్నిటికీ లాక్ చేసి వాటిని తిరిగి ఇవ్వటానికి డబ్బులను రౌడీజన్ తరహాలో డిమాండ్ చేస్తారు. స్ప్రైవేర్ విధానంలో మీ కెమెరా, మైక్రోఫోన్, గ్యాలరీని కూడా మీకు తెలియకుండానే పర్యవేక్షిస్తాయి. గుర్తింపు దొంగతనం. సైబర్ నేరంలో గుర్తింపు దొంగతనం అనేది అత్యంత ప్రమాదకరమైన అంశం. సరళంగా చెప్పాలంటే ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా దొంగిలించి ఆ సమాచారంతో సదు వ్యక్తులను నటిస్తూ ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి ఇతర నేరాలు చేయడాన్ని ఐడెంటిటీ థెఫ్ట్ అంటారు. ఒకరి వ్యక్తిగత సమాచారాన్ని పేరు, ఆధార్, క్రెడిట్ కార్డ్ నెంబర్లు, పాస్వర్డ్ వారి అనుమతి లేకుండా దొంగిలించి మోసపూరిత కార్యకలాపాలకు అంటే బ్యాంక్ ఖాతాలు తెరవడం, అప్పులు తీసుకోవడం ఉపయోగించడం చేస్తుంటారు. ఇది ఫిషింగ్ అంటే నకిలీ ఇమెయిల్, మాల్వేర్, పబ్లిక్ వైఫై, సోషల్ మీడియా ద్వారా జరుగుతుంది. నేరస్తులు రకరకాల మార్గాల్లో మీ వివరాలను సేకరిస్తారు. ఫిషింగ్ అనే పద్ధతిలో మీకు బ్యాంకు నుండి వచ్చినట్లుగా నకిలీ ఇమెయిల్స్ లేదా మెసేజ్లు పంపి అందులోని లింక్ క్లిక్ చేయమని అడుగుతారు. అక్కడ మీ లాగిన్ వివరాలు నమోదు చేయగానే అవి నేరస్తులకు వెళ్తాయి. సోషల్ మీడియా మైనింగ్ పద్ధతిలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి చోట్ల మీరు పెట్టే పుట్టినరోజు వివరాలు, ఫోన్ నెంబర్లు, ఊరి వివరాలను సేకరించి మీ పాస్వర్డ్స్ను ఊహిస్తారు. రైల్వే స్టేషన్లు, హోటల్లో ఉండే ఉచిత వైఫైని ఉపయోగించి లావాదేవీలు చేసినప్పుడు హ్యాకర్లు మీ డేటాను సులభంగా దొంగిలించగలరు. సోషల్ ఇంజనీరింగ్. సైబర్ నేరాల ప్రపంచంలో సోషల్ ఇంజనీరింగ్ అనేది సాంకేతిక పరిజ్ఞానం కంటే ఎక్కువగా మనుషుల మనస్తత్వంతో ఆడుకునే ఒక మాయాజాలం. సరళంగా చెప్పాలంటే హ్యాకర్లు మీ కంప్యూటర్ను హ్యాక్ చేయడానికి బదులు మిమ్మల్ని మాటలతో బురుడి కొట్టించి పాస్వర్డ్స్ వంటి మీ రహస్య సమాచారాన్ని మీ నుండి సేకరించడాన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు. సైబర్ నేరాల్లో సోషల్ ఇంజనీరింగ్ మోసాలంటే టెక్నాలజీని హ్యాక్ చేయడం కాకుండా మనుషుల నమ్మకం, భయం, ఆశ, అవగాహన లోపాన్ని ఉపయోగించుకుని వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే మోసాలు. సాధారణంగా మోసగాళ్లు బ్యాంక్ సిబ్బంది, పోలీసు, ప్రభుత్వ అధికారి, స్నేహితుడు ఇలా తాము నమ్మదగిన వ్యక్తులను నటించి మోసం చేస్తారు. మీ అకౌంట్ బ్లాక్ అయిందని భయపెట్టడం, మీకు కోటి రూపాయల లాటరీ తగిలిందని అని ఆశ చూడడం ఇలా మోసాలు చేస్తుంటారు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే డిజిటల్ సైబర్ మోసాలు లెక్కలేని ఉన్నాయి. మన దేశంలో గత 3 ఏళ్లలో నమోదైన ఆన్లైన్ డిజిటల్ సైబర్ కేసుల వివరాల్లోకి వెళ్తే 2023 సంవత్సరంలో 1,10,310,361 కాగా 2024 సంవత్సరంలో 1,918,852 నమోదు కాగా 2025 సంవత్సరంలో 2,71,75,524 కేసులు నమోదయ్యాయి. వైద్య వ్యవస్థపై సైబర్ నేరగాళ్ల కన్ను ఉంది. తర్వాతి స్థానంలో విద్యారక్షణ రంగాలున్నాయి. భారతదేశంపైనే సైబర్ దాడులు అధికంగా జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2023 సంవత్సరంతో పోలిస్తే 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు 44% పెరిగాయి. ప్రపంచంలోని కీలక మౌలిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సైబర్ దాడుల్లో మన దేశం మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల్లోని మౌలిక వ్యవస్థలపై సగటున వారానికి 1,847 సైబర్ దాడులు జరిగాయి. మన దేశంలో అంతకు మించి 3 రెట్లు సైబర్ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తుంది. దేశంలోని మౌలిక వ్యవస్థలు సగటున వారానికి 3,291 సైబర్ దాడుల బారిన పడటం గమనార్హం. మన దేశంలో వైద్య రంగమే అత్యధికంగా సైబర్ దాడుల బారిన పడిందని అంచనా. సైబర్ నేరగాళ్లు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య వ్యవస్థలపై సగటున వారానికి 8,614 సైబర్ దాడులతో తెగబడ్డారు. సగటున వారానికి 7,983 సైబర్ దాడులతో విద్యారంగం 2వ స్థానంలోనూ, 4,731 దాడులతో రక్షణ రంగం 3వ స్థానంలో ఉన్నాయి. 2024 సంవత్సరంలో మే నెలలో మన దేశంలో అత్యధికంగా సైబర్ దాడుల బారిన పడింది. ఆ ఒక్క నెలలోనే వేలిముద్రలు, ఫేషియల్ స్కాన్లతో సహా ఏకంగా 500 GB బయోమెట్రిక్ డేటా చౌర్యానికి పాల్పడ్డారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ సహా దేశంలోని ముఖ్య వైద్య సంస్థలు సైబర్ దాడులతో హడలెత్తిపోయాయి. వైద్య సంస్థల్లో రోగుల వ్యక్తిగత వివరాలను సైబర్ నేరగాళ్లు కొలగొట్టారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ జెన్ ఏఐ ద్వారా సైబర్ నేరగాళ్లు యథేచ్ఛగా సైబర్ దాడులకు తెగబడుతున్నారు. జెన్ ఏఐ ద్వారా దుష్ప్రచారం, డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి సైబర్ దాడులకు పాల్పడటంతో పాటు బ్యాంకు ఖాతాల్లో నిధులు కొలగొట్టడం ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు యత్నించారు. ప్రధానంగా రిమోట్ యాక్సెస్ ట్రోజన్ల ద్వారా ఫేక్ అప్డేట్లతోనే ఈ సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. మొత్తం సైబర్ దాడుల్లో 58% ప్రజల వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడినవే కావడం గమనార్హం. 86 కంటే ఎక్కువ కుటుంబాలు ఇప్పుడు ఇంటర్నెట్కు అనుసంధానించబడ్డాయి. భారతదేశంలో సైబర్ భద్రతా సంఘటనలు 2022 10.29 లక్షల నుండి 2024 పెరిగాయి. ఉన్నత విద్యావంతుల నుంచి సాధారణ ప్రజానీకం వరకు అత్యాచకు పోయి సైబర్ నేరసుల వలలో పడి లక్షలు పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఎదుర్కొని జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. సైబర్ మోసాలకు గురైనప్పుడు వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు ఫోన్ చేయాలి. ఆలస్యమైన కొద్దీ డబ్బులు తిరిగి పొందే అవకాశాలు తక్కువగా ఉంటుంది. కేవలం సంపూర్ణ అవగాహన ద్వారా మాత్రమే డిజిటల్ మోసాలను అరికట్టగలం. పాఠశాల స్థాయి నుండి పిల్లల చేత ప్రాజెక్టులు తయారు చేయించి విద్యార్థులను సైన్యంలో తీర్చిదిద్ది డిజిటల్ మోసాలపై యుద్ధం కొనసాగిస్తే తప్పకుండా ఇటువంటి వాటిని కొంతమేరకైనా అరికట్టవచ్చు. వినండి, వినిపించండి, వింటూ ఆనందించండి. మిర్చి కమ్యూనిటీ రేడియో 90.8.
1: మహాభారతంలో మహనీయులు, మన శుభోదయ స్వరాలులో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు
2: ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: హాయ్ హలో ఎంఐటిఎస్ డీమ్ టీవీ యూనివర్సిటీ, నేను మీ ఆర్జే రాజేష్. ఈనాటి వ్యక్తిత్వ వికాస సమాచారానికి స్వాగతం. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఓ కథ వైరల్ అయింది. ఒక మేనేజర్కు టీంలోకి కొత్తగా వచ్చిన ట్రైనీ అంటే ఎందుకో అయిష్టం. సందర్భం దొరికినప్పుడల్లా అతన్ని అవమానించేందుకు ప్రయత్నించేవాడు. ఓ రోజు క్యాంటీన్లో ఆ మేనేజర్ భోజనం చేస్తున్న సమయంలో ట్రైనీ అక్కడికి వచ్చాడు. ఒంటరిగా భోజనం చేస్తున్నారు కదా, ఆయనతో కలిసి తిందాం అని పళ్ళెం తీసుకుని వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు. సహజంగానే అబ్బాయిని చూసి సహించలేని ఆ మేనేజర్ ఎపిగ్ అండ్ ఎ బర్డ్ కెనాట్ సిట్ టుగెదర్ అన్నాడు. దానికి ఆ కుర్రాడు కోపగించుకోకుండా, ఎస్ సార్, ఐఎమ్ ఎ బర్డ్, ఐ విల్ ఫ్లై అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ సంఘటనతో మరింత కోపం పెంచుకున్న మేనేజర్ ఎలాగైనా ఆ ట్రైనీని అందరి ముందు అవమానించాలని నిర్ణయించుకున్నాడు. టీం మీటింగ్లో అతన్ని ఉద్దేశించి, నువ్వు నడుస్తూ వెళ్తుండగా రెండు పెట్టెలు దొరికాయి, ఒక దాంట్లో డబ్బు, మరొక దాంట్లో విజ్ఞానం ఉన్నాయి, నువ్వు దేన్ని ఎంచుకుంటావు అని అడిగాడు. ఆ కుర్రాడు డబ్బు ఎంచుకుంటాడని అతన్ని అవమానించవచ్చు అన్నది ఆయన ఆలోచన. అన్నట్టుగానే ఆ కుర్రాడు డబ్బునే ఎంచుకున్నాడు. దీంతో మేనేజర్, అందుకే నీకు వివేకం లేదు, నువ్వు డబ్బు ఎంచుకున్నప్పుడే నీ వ్యక్తిత్వం ఏంటో తెలిసింది, నేనైతే ఖచ్చితంగా విజ్ఞానాన్ని ఎంచుకునేవాడిని అంటూ అవమానించాడు. అప్పుడు ఆ ట్రైనీ, ఎవరికీ లేనిది వారు తీసుకుంటారు సార్ అని సమాధానమిచ్చాడు. ఆ మాటతో పట్టరాని కోపం వచ్చినా ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయాడు మేనేజర్. ఆ తర్వాత అతను ఒకరోజు టీం మెంబర్ల నుండి వచ్చిన కొత్త ప్రాజెక్టు ప్రపోజల్స్ను చూసి ఏవో కామెంట్లు రాసి ఇచ్చాడు. ఆ ట్రైనీ ఇచ్చిన రిపోర్ట్ మీద మాత్రం హిడియట్ అని రాసి వెనక్కిచ్చేశాడు. దీంతో ఆ కుర్రాడు వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్, మీరు పొరపాటున సిగ్నేచర్ మాత్రమే చేశారు, మీ అభిప్రాయం రాయడం మర్చిపోయారు అన్నాడు. ఆ ట్రైనీని అవమానించాలని చూస్తే తానే అవమానాలకు గురవుతున్నానని అర్థమైపోయింది ఆయనకు. నేటి పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ కేవలం వృత్తిపరమైన అవసరాలే కాదు, అవి మనిషి వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేవి. సరైన సమయంలో సరైన మాటలతో స్పందించగల సామర్థ్యం ఉన్నవారే కష్టమైన పరిస్థితులను కూడా సునాయాసంగా అధిగమించగలరు. మాట భావ వ్యక్తీకరణకు మాత్రమే కాదు, ఎదుటివారి విమర్శలను తిప్పికొట్టడానికి, సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి అదో శక్తివంతమైన ఆయుధం. పై కథలో మేనేజర్ లాంటి వాళ్ళు మనకు తారసపడుతూ ఉంటారు. తమ సూటిపోటి మాటలతో ఎదుటివారిని చిన్నబుచ్చుతారు. కానీ ఆ ట్రైనీలా దీటైన సమాధానం ఇవ్వగల సామర్థ్యం అందరికీ ఉండదు. సందర్భానికి తగిన భాష, భావ వ్యక్తీకరణ రావాలంటే బాగా చదవాలి, సాధన కూడా చేయాలి. ఇదండి ఈనాటి అద్భుతమైన వ్యక్తిత్వ వికాస సమాచారం. అంతకంతా తిరిగి ఇవ్వగలరా? వినండి, వినిపించండి, ఆనందించండి. మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: ఆరోగ్యం మనవరం, ఎక్స్పర్ట్ డాక్టర్స్ చే సలహాలు సూచనలు లభించే మన వేదిక ఆరోగ్యం మనవరం. ప్రతిరోజు మధ్యాహ్నం 1 PM టు 2 PM మన మీట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మీట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన అడుగు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు, PhD, PG ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో చేరండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330803555, ఇంకో నెంబర్ 7330052555, అలాగే admissions@mits.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

ఐదు గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు.

వారాన సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు,

0: மிட்ஸ் கம்யூனிட்டி ரேடியோ 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్ టు బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్ టు బి యూనివర్సిటీ పిహెచ్డి పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330-803555 మరియు 7330-85555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.inకు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి, మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. విత్తనోత్పత్తితో రైతులు అధిక ఆదాయం పొందవచ్చని భారత నూనె గింజల పరిశోధన సంస్థ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మణిమురుగన్ అన్నారు. అన్నమయ్య జిల్లా ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో మండలంలోని అనంత సముద్రం అప్పయ్యరాజుపేట గ్రామంలో కృషి సంకల్ప అభయాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రైతుల ప్రత్యక్ష సంభాషణను, వారికి ఖరీఫ్ పంట కాలం ముందు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. 700 జిల్లాల్లో 2000 కంటే ఎక్కువ భాగస్వామ్యంతో నూతన సాంకేతిక ప్రభుత్వ పథకాలపై ప్రచారం అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, మేలైన రకాల యాజమాన్య పద్ధతులు, సాగులో సాంకేతికత, డ్రోన్లపై వివరించారు. శాస్త్రవేత్త డాక్టర్ మాధవి రైతులకు సూచనలు ఇస్తూ ప్రధాన పంటల్లో జీవన ఎరువులు, జీవన యంత్రాల వాడకంపై అవగాహన కల్పించారు. ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ మానస మాట్లాడుతూ మామిడి, అరటి, బొప్పాయి, చీని, నిమ్మ తోటల్లో యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. పొలంపేట వ్యవసాయాధికారి రైతులతో ముచ్చటిస్తూ రైతులు సంఘాలుగా ఏర్పడి లాభసాటి వ్యవసాయం వైపు సాగాలని తెలియజేస్తూ ప్రభుత్వ పథకాలను వారికి తెలియజేశారు. నేల సమతుల్యతను కాపాడే విధంగా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలన్నారు. జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారి సుచిత్ర రైతులతో అంతర పంటల ప్రాముఖ్యత, పంట మార్పిడి, అధిక దిగుబడిని ఇచ్చే నూతన వంగడాలపై ప్రాముఖ్యతపై శిక్షణ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆత్మ, బీటీఎం, గ్రామీణ వ్యవసాయాధికారులు, సిబ్బంది, రైతు ఉత్పత్తిదారులు, సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తోతపురి మామిడి పండ్లకు మద్దతు ధర ప్రకటించింది. ప్రాసెసింగ్ కంపెనీలు కిలోకు 8 రూపాయలు,

రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయల చొప్పున రైతులకు అందజేయనుంది. ఇందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పలు సూచనలు చేసింది. మామిడి రైతులు తమ 1B ఆధార్ కార్డు, ఆధార్ లింకు, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కాపీలను ఎఫ్పిఓ లేదా ఫ్యాక్టరీ మార్కెట్ యార్డులకు తీసుకెళ్లాలి. పక్కవనికి వచ్చిన కాయలను దశల వారీగా కోయాలి. ఒకేసారి కోయడం వల్ల ఫ్యాక్టరీల వద్ద రద్దీ ఏర్పడి యాజమాన్యానికి ఇబ్బంది కలుగుతుంది. ఫ్యాక్టరీకి నేరుగా కాయలు తీసుకెళ్లిన రైతులు ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్లను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అక్కడ విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు రైతుల వివరాలను నమోదు చేస్తారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా రైతు పంట వివరాలను నమోదు చేస్తుంది. ప్రభుత్వ మద్దతు ధర నేరుగా రైతు ఖాతాల్లో జమ అవుతుంది. ఫ్యాక్టరీ చెల్లించే మొత్తం కూడా రైతు ఖాతాల్లోనే జమ అవుతుంది. మార్కెట్ యార్డ్ లేదా ఎఫ్పిఓకు కాయలు తీసుకెళ్లి రైతులు ఆయా డాక్యుమెంట్లను తీసుకెళ్లి అక్కడ విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి వద్ద నమోదు చేయించుకుని మార్కెట్ యార్డ్ ఎఫ్పిఓకు కాయలను అమ్మాలి. ఉదాహరణకు ఇద్దరు రైతులు 5 టన్నుల చొప్పున కాయలు అమ్మితే మార్కెట్ యార్డ్ వారు నాణ్యత తనిఖీ చేసి రైతులకు నేరుగా లేదా డిజిటల్ విధానంలో నగదు చెల్లిస్తారు. మార్కెట్ యార్డ్ వారు ట్రాక్లో లోడ్ చేసిన తర్వాత ఏ రైతుకు సంబంధించిన సరుకు ఏ ఫ్యాక్టరీ వెళ్ళిందనే విషయాన్ని ఈ వివరాలను ఫ్యాక్టరీ వద్ద ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి అందజేస్తారు. ప్రభుత్వం 4 రూపాయలు మద్దతును రైతు ఖాతాలో నేరుగా జమ చేస్తుంది. రైతులు తమకు అనుకూలమైన ఫ్యాక్టరీ లేదా మార్కెట్ యార్డు యాజమాన్యంతో సంప్రదించి కాయలను కోయడం ద్వారా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారులు రైతులకు తెలియజేస్తున్నారు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: వామ వంటకాలు, సంప్రదాయ వంటలు, వంటింటి చిట్కాలు, బ్యూటీ టిప్స్, లేడీస్ క్లబ్, ఆడవాళ్ల ప్రపంచం, వీటన్నిటి సమాహారం మహిళలు మహారాణులు.
1: ప్రతిరోజు మధ్యాహ్నం 12 PM to 1 PM ఓన్లీ ఆన్ మన మిక్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
3: Hi, hello, meeru vintunnaru MITS Community Radio 90.8. Nenu mee Achay Rajesh. Vividha patrikala nundi sekarinchina samacharam, jatiya, rashtriya mariyu sthanika vartalu. ఎట్టి పరిస్థితుల్లోనూ 1/70 చట్టం GO3ని పరిరక్షించి గిరిజన హక్కుల్ని కాపాడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చట్టం, జీవోలు, పార్లమెంట్, సుప్రీంకోర్టులో నిలబడేలా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏజెన్సీలో 100% ఉద్యోగాలు గిరిజనులకే దక్కాలనేది తన విధానమని వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం సమక్షంలో వివిధ సంస్థలతో ఐటీడీఏ అధికారులు 19 MOUలు కుదుర్చుకున్నారు. వీటిలో 60,000 మంది గిరిజనులకు లబ్ధి చేకూరనుంది. 150,000 మందికి నైపుణ్య శిక్షణ అందిస్తారు. రాష్ట్రం యూనిట్గా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తే సరిపోదని, వాటిని నియోజకవర్గం వారీగా అమలు చేస్తేనే ఫలితాలు వస్తాయని, అందుకే ప్రభుత్వం నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని విజన్ ప్రణాళికలను అమలు చేస్తోందని, స్వర్ణాంధ్ర 2087 అమల్లో భాగంగా 175 నియోజకవర్గాల్లోనూ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను ఏర్పాటు చేసిందని, ఒక క్లిక్తో సమాచారాన్ని తెలుసుకునేలా ప్రత్యేక వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చిందని, వీటిలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న డేటా ప్రభుత్వానికి, పర్యవేక్షక వ్యవస్థలకు ఎప్పటికప్పుడు చేరుతోందని, ఎక్కడెక్కడ జోక్యం అవసరమో గుర్తించి అందుకనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే వీలు కలుగుతుంది అని CV AV యూనిట్ల ఏర్పాటును కేంద్రం ప్రశంసించింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఏపీలో విధానాన్ని పరిశీలించి తమ దగ్గర అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. దేశానికి, రాష్ట్రానికి విజన్ ఉన్నట్లే ప్రతి ఒక్కరూ విజన్ను కలిగి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీ దేశానికి వికసిత్ భారత్ 2047 విజన్ ఇస్తే, తాను రాష్ట్రానికి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ ఇచ్చానని తెలిపారు. ఇదే సంకల్పాన్ని తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 15 August 1980 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు జాతీయ జెండా స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపాలి అని, గ్రామం, రాష్ట్రం దేశాభివృద్ధికి తోడ్పడేలా ప్రతి ఒక్కరూ సంకల్పాన్ని తీసుకోవాలని, మీరు ఎంచుకునేదాన్ని సాధించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 నారాయణగిరి షెడ్లో నిండిపోయి రింగు రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు క్యూలైన్లో వేచి ఉన్నారు. వీరికి 12 గంటల్లో శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. శ్రీవారిని శనివారం 87,658 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కానుకలు 4.13 కోట్లు లభించాయి. క్యూలైన్లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం నేరమని మదనపల్లి DSP బుచ్చరాజు అన్నారు. ఆదివారం మండలం మంగళలోని మిట్స్ డీమ్డ్ విశ్వవిద్యాలయం NCC విద్యార్థులు ఈగల బృందం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు, గంజాయి వినియోగించడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. విద్యార్థులు డ్రగ్స్, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. విక్రయాలు చేసిన వినియోగించిన వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసై ఉంటే వారి గురించి సమాచారం ఇవ్వాలని కోరారు. NCC కెప్టెన్ నవీన్ కుమార్, వాలంటీర్లు, కేడెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు సీనియర్ సిటిజన్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మునిగోపాలకృష్ణ మాట్లాడుతూ, తమ సభ్యుడైన BT కళాశాల ప్రిన్సిపల్, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు YS మునిరత్నమయ్యకు విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా నియమించడం మదనపల్లికు గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించారు. మన జాతీయ పతాకం దేశానికి గర్వకారణమని, హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం మనకు నిరంతర ప్రేరణశక్తి అని పేర్కొన్నారు. ఏటా స్వాతంత్ర దినోత్సవం నాడు కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని, 2022 నుండి ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి జాతీయ జెండాను ఎగురవేసి వికసిత భారత్ను, మన ఉమ్మడి కట్టుబాటును చాటుదామని మోదీ కోరారు. డివిజన్లు, వార్డుల పునర్విభజనపై కోర్టులో కేసులు పరిష్కారమైతే నగరపాలికలు, పురపాలికలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. 13,341 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర పంచాయతీ రాజశాఖ సంసిద్ధత తెలిపింది. మాతా శిశు సంరక్షణలో భాగంగా గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన రవాణా సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం 500 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. తొలి విడతలో సిద్ధమైన 300 వాహనాలను ఆదివారం విజయవాడ నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తరలించారు. అధునాతన సౌకర్యాలతో ఈ వాహనాలను తీర్చిదిద్దారు. 6 ఎయిర్ బ్యాగ్స్, అత్యవసర సమయంలో మహిళలకు వెంటనే సహాయం అందించేలా ఎమర్జెన్సీ బటన్, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రక్షణ చర్యలు, జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షణ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మంగళవారం నిర్వహించనున్న కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈ వాహనాలను ప్రారంభించనున్నారు. వివిధ పత్రికల నుండి సేకరించిన సమాచారం, జాతీయ, రాష్ట్రీయ మరియు స్థానిక వార్తలు విన్నారు. వినండి, వినిపించండి, ఆనందించండి. మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: చెప్పుకుంటూ కూర్చుంటే ఎన్ని గంటలైనా సరిపోవు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ హియర్. కొత్త గాసిప్స్ కి అడా మన కాలేజ్ ఎఫ్ఎం రా బిడ్డా.
1: మిట్స్ క్యాంపస్ కబుర్లు ఎవ్రీడే 5 PM to 7 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. చరిత్రలో ఈరోజు స్వాగతం. చరిత్ర పట్టుల్లో ఆగస్టు 11వ తేదీ చోటు చేసుకున్న విశేషాలు. 2008 సంవత్సరం ఇది రోజు బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో అభినవ్ బింద్రా షూటింగ్లో స్వర్ణ పథకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పథకం రావడం భారత్కు ఇదే తొలిసారి. 2010 సంవత్సరం ఇది రోజు విశాఖపట్నం బార్ అసోసియేషన్కి 2010-11 సంవత్సరానికి ఎన్నికలు జరిగాయి. 2013 సంవత్సరం ఇది రోజు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ యొక్క నవభారత యువభేరి సదస్సు హైదరాబాద్లో జరిగింది. 1926 సంవత్సరం ఇది రోజు రచయిత హోమియో వైద్యుడు యక్కిరాల కృష్ణమాచార్య జన్మించారు. 1927 సంవత్సరం ఇది రోజు ఫిలిప్పైన్స్ యూనివర్సిటీ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకురాలు అధ్యక్షురాలు నీతా హోంటీవేరోస్ జన్మించారు. 1949 సంవత్సరం ఇది రోజు ఖమ్మం జిల్లా కలెక్టర్గా బాధ్యత నిర్వహించి భారతదేశపు కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన దువ్వూరి సుబ్బారావు జన్మించారు. 1950 సంవత్సరం ఇది రోజు కృష్ణా జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు మేకా వెంకట ప్రతాప అప్పారావు జన్మించారు. 1908 సంవత్సరం ఇది రోజు భారతీయ స్వాతంత్ర సమరయోధుల్లో మొదటి తరానికి చెందిన అతి పిన్న వయస్కుడు ఖుదీరాం బోస్ మరణించారు. 1945 సంవత్సరం ఇది రోజు భారత స్వాతంత్ర సమరయోధుడు సామాజిక కార్యకర్త రచయిత త్యాగబీర్ హేమ్ బార్వ మరణించారు. 1946 సంవత్సరం ఇది రోజు తెలంగాణ విమోచన ఉద్యమ నాయకుడు వరంగల్లో రజాకర్ల దాష్టికాలతో హత్య చేయబడ్డ బత్తిని మొగలయ్య గౌడ్ మరణించారు. 1962 సంవత్సరం ఇది రోజు రచయిత సాహితీకారుడు పూడిపెద్ది కాశీ విశ్వనాథ శాస్త్రి మరణించారు. 2000 సంవత్సరం ఇది రోజు భారత సినీ రంగంలో నటుడు నిర్మాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్ మరణించారు. 2012 సంవత్సరం ఇది రోజు ద్రావిడ భాషా పరిశోధకుడు భాషాశాస్త్ర అధ్యాపకుడు భద్రరాజు కృష్ణమూర్తి మరణించారు. 2016 సంవత్సరం ఇది రోజు అనంతపురం జిల్లాకు చెందిన పాత్రికేయుడు రచయిత యాదాటి కాశీపతి మరణించారు. 2016 సంవత్సరం ఇది రోజు కథా రచయిత బాల సాహిత్య రచయిత ఇచ్చాపురపు రామచంద్రం మరణించారు. 2018 సంవత్సరం ఇది రోజు భారత సంతతికి చెందిన వ్యక్తి సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహీత విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ మరణించారు. ఆగస్టు 11వ తేదీని చాద్ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. చరిత్ర పుటల్లో ఆగస్టు 11వ తేదీ చోటు చేసుకున్న విశేషాలు విన్నారు. వినండి, వినిపించండి, వింటూ ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: ఆరోగ్యం మనవరం. ఎక్స్పర్ట్ డాక్టర్స్ చే సలహాలు సూచనలు లభించే మన వేదిక ఆరోగ్యం మనవరం. ప్రతిరోజు మధ్యాహ్నం 1 PM to 2 PM మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. చుట్టూ ఉన్న మనుషుల్ని నియంత్రించలేం, చుట్టుముట్టే పరిస్థితుల్ని నియంత్రించలేం. అయినా సరే అన్నీ మన చేతుల్లోనే ఉన్నట్లు ప్రవర్తిస్తాం. మనుషుల్ని మార్చాలని తపిస్తాం, పరిస్థితుల్ని దారికి తెచ్చుకోవాలని ఆరాటపడతాం. ఆ ప్రయత్నం ఒత్తిడికి గురి చేస్తుంది. అలా కాకుండా మనుషులు అలానే ప్రవర్తిస్తారు, పరిస్థితులు ఇలానే ఇబ్బంది పెడతాయి అని మనసుకు సర్ది చెప్పుకోగలిగితే ఏ సమస్య ఉండదంటారు లెట్ దెమ్ థియరీ ఆవిష్కర్త మెల్ రాబిన్స్. స్నేహితుడు గ్రూప్ ప్రవేశానికి ఆహ్వానించాడు. మనకు కోపం వచ్చేస్తుంది, ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్తుంది, మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవుతుంది, మనల్ని నిరాశ ఆవహిస్తేస్తుంది. ఇవేవి మన ప్రేమంతో జరిగిన సంఘటనలు కాదు, మన పరిధిలో ఉన్న విషయాలు కాదు. స్నేహితుడు శుభాకాంక్షలకి పిలవకపోతే మనం ఎందుకు బాధపడాలి? తనిల్లు తనిష్టం, ఎవరిని ఆహ్వానించాలనేది తన నిర్ణయం. ప్రేయసి బ్రేకప్ చెప్పినంత మాత్రాన ఆత్మీయతకు ప్రయత్నించాలా? తన జీవితం తన ఎంపిక, నచ్చిన వ్యక్తితో కలిసి ప్రయాణించే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. మ్యాచ్ ఆగిపోయిందని దిగుపడుతూ కూర్చుంటామా? అది ప్రకృతి తీర్మానం. వర్షాలు సకాలంలో కాకపోతే ఎండాకాలం కురుస్తాయా? ఏ సంఘటనతో తీవ్రత అయినా మనం స్పందించే తీరును బట్టి మారిపోతూ ఉంటుంది. తీవ్రంగా స్పందిస్తే తీవ్ర సమస్యలా కనిపిస్తుంది, అదో సమస్య కాదనుకుంటే దూది పింజలా తేలిపోతుంది. మెల్ రాబిన్స్ లెట్ దెమ్ థియరీ సారాంశము ఇదే. వ్యక్తులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, మన పరిధిలో లేని వాటిని నియంత్రించాలనుకోవడం వృధా ప్రయాసే. దానికి బదులుగా మన నియంత్రణలో ఉన్న వాటిని మన ఆలోచనలు, మన స్పందనలు, మన మాటలు మేలని చెప్తోంది ఈ సిద్ధాంతం. ట్రైన్లో వెళ్తుంటాం, కాలక్షేపానికి బ్యాగ్ నుంచి పుస్తకం తీస్తాం. అంతలోనే ఏదో పెద్ద స్టేషన్ వచ్చేస్తుంది. యాత్రికుల గుంపు బిలబిలమంటూ వాలిపోతుంది, అన్ని సీట్లను ఆక్రమించేస్తుంది. భోగిలో మున్నపటి ప్రశాంతత దూరం అవుతుంది, చిక్కా కనిపిస్తుంది. ఏంటి కాకిగోళ అంటూ విసుక్కుంటాం. అవతలి వాళ్ళు నాలుగు మాటలు అంటారు, గొడవ పెరిగిపోతుంది. ఎవరో వచ్చి సర్ది చెబుతారు, ఎవరి బెర్త్ మీదకి వాళ్ళు వెళ్ళిపోతారు. అయినా ఆ ఆసనంతో రాత్రంతా నిద్రపట్టదు. బండి దిగే వరకు ఒకరినొకరం శత్రువులా చూసుకుంటాం. మొత్తానికి మనం చదవాలనుకున్న పుస్తకం చదవలేకపోయాం, మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాం, ప్రయాణాన్ని ఆస్వాదించలేకపోయాం. నిజమే, పరిస్థితులు మన నియంత్రణ లేకపోవచ్చు, కానీ మన మీద మనకు అదుపు ఉండాలిగా. ఆ గడువును భరించలేకపోతే చెవులకు ఏ ఇయర్ ఫోన్లో తగిలించుకొని ఇష్టమైన మ్యూజిక్ వింటూ కాలక్షేపం చేయాల్సింది. టీసీని బతిమాలి పక్కపోకీకి మారిపోవాల్సింది. ఆ గుంపుతోనే మాటలు కలిపి వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాల్సింది. రైలు బండిని మించిన హ్యూమన్ లైబ్రరీ ఎక్కడా దొరకదు. ప్రతి జీవితం ఒక పుస్తకమే, ఓ ప్రేమపూర్వక పలకనింత చాలు. తొలి పేజీ దానంతటా అదే తెచ్చుకుంటుంది. నియంత్రణలో లేని పరిస్థితుల్ని నియంత్రించాలని

చింతించే కొద్దీ ఒత్తిడి అధికమవుతుంది. మనిషికి ఒత్తిడిని మించిన శత్రువు లేదు. ఆ ఉద్వేగం నేరుగా మెదడును హైజాక్ చేస్తుంది, మన విశిక్షణ మీద గురి పెడుతుంది. మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ రోజువారీ నిర్ణయాల్లో మనకు సాయం అందిస్తుంది, ప్రణాళిక ప్రకారం పనిచేసుకుపోయేలా సహకరిస్తుంది. మనం ఒత్తిడి పాలైనప్పుడు మాత్రం నా వల్ల కాదు అంటూ చేతులెత్తేస్తుంది. మరో కీలక భాగమైన అమిగ్దల వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. మనం తీసుకునే దుందుడుకు నిర్ణయాలకు అదే కారణం. ఆ సమయంలో మనసుకు ఉత్ప్రేరకం లాంటిదేదో కావాలనిపిస్తుంది. మద్యాన్ని ఆశ్రయిస్తాం, మాదక ద్రవ్యాల ఊబిలో చిక్కుకుంటాం, మన కోపతాపాల్ని ఇంకెవరి మీదో చూపిస్తాం, దుర్భాషలాడతాం, భౌతిక దాడికి దిగుతాం. ఫలితంగా బంధాలు దెబ్బతింటాయి, శత్రుత్వాలు పెరుగుతాయి, సమాజం ఆవేశపడనే ముద్ర వేస్తుంది. ఆ క్షణంలో లెడ్డం తీరిని గుర్తు చేసుకోవాలి. కొన్నిసార్లు ఇంతే అంటూ మనసుకు సర్ది చెప్పుకోవాలి. దీనివల్ల మెదడుకు పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయనే సంకేతం వెళ్ళిపోతుంది, అమిగ్దల ఆగడాలు ఆగిపోతాయి, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ మునపట్లానే బుద్ధిగా తన పని తాను చేసుకుపోతుంది. చాలా సందర్భాల్లో ఇతరుల అభిప్రాయాలకు మనం బందీలుగా మారుతున్నాం. ఓ పాశ్చాత్య చిత్రకారుడు విమర్శల భయంతో తన జీవితకాలంలో గీసిన వందలాది కళాఖండాల్ని చీకటి గదిలో దాచేస్తాడు, అనామకుడిగా బతికాడు, అనామకుడిగానే మరణించాడు. ఆ తర్వాతే అవన్నీ వెలుగులోకొచ్చాయి. దేనికదే అద్భుతం, విమర్శలు భయపెట్టిన ప్రతిసారి విమర్శించేవారిని విమర్శించని లెడ్డెం అనుకుని ఉంటే ఆయన జీవితం మర్రలో ఉండేది. మనకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఇష్టం, కానీ నలుగురు ఇంజనీర్ కావాల్సిన వాడు టీచర్ ట్రైనింగ్లో చేరడం ఏమిటి అనుకుంటారనే భయం. అందుకే అయిష్టంగానే ఇంజనీరింగ్ కాలేజీలో చేరిపోతాం. మనకు జీన్స్ ప్యాంట్ వేసుకోవాలని కోరిక, అదే సమయంలో ఆ భారీ శరానికి జీన్స్ అస్సలు బాగోదు, బఫూన్లో ఉంటాడు అని ఎవరో ఎగతాళి చేస్తారని జంకు. దీంతో ఇష్టంగా కొన్న డ్రెస్ను మూలన పడేస్తాం. మనమే కాదు, ప్రతి సంఘజీవి సమాజానికి చాలా విలువ ఇస్తాడు. నలుగురు తన గురించి ఉన్నతంగా ఆలోచించాలని, గొప్పగా మాట్లాడుకోవాలని ఆశపడతాడు. ఆ ఆరాటంలో తనదైన వ్యక్తిత్వాన్ని వదులుకుంటాడు, తనదైన అభిరుచుల్ని దూరం చేసుకుంటాడు. తన గురించి ఎవరైనా చెడుగా ఆలోచిస్తే విలవిల్లాడిపోతాడు. ప్రతి మనిషికి రోజుకు 70,000 ఆలోచనలు వస్తాయని ఓ అంచనా. మన బంధుమిత్రులు, సహోద్యోగులు బుర్రల్లో పుట్టుకొచ్చే వేలాది ఆలోచనల్లో 5-10 మన గురించి ఉండొచ్చు. అందులో కొన్నింటిని వారు ఇతరులతో పంచుకోవచ్చు, 1-2 అటు వెళ్ళి ఇటు వెళ్ళి చివరికి మనదాకా రావచ్చు. అంత మాత్రాన వాటిని ప్రభావితం చేయడానికి మొత్తంగా మన జీవితాన్ని పనంగా పెట్టాలా? ఇంత చేసినా సమాజం మెచ్చుకుంటుందనే భరోసా లేదు. ఎన్నో కొన్ని చేతులు వేలెత్తి చూపుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరిని మెప్పించాలనే ఆరాటాన్ని వదిలేయాలి. ఇతరుల విమర్శలకు అతిగా స్పందించడం ఆపేయాలి. మనల్ని తిట్టుకుంటున్నారు, తిట్టుకొని లెడ్దెం. మన వ్యక్తిత్వంపై బురద జల్లుతున్నారు, చల్లుకొని లెడ్దెం. మన అభిప్రాయాలతో ఏకీభవించడం లేదు, వ్యతిరేకించని లెడ్దెం. ఉన్నతాధికారులు ఏ రోజు ప్రశంసించలేదు, ప్రశంసించలేకపోని లెద్దెం అనుకోగలిగితే ఏ సమస్య ఉండదు. మన గురించి మనకు బాగా తెలిసినప్పుడు, మన సమర్థత పట్ల మనకు స్పష్టత ఉన్నప్పుడు, మన దారి సరైందే అని బలంగా నమ్మినప్పుడు ఎవరిని ఖాతరు చేయాల్సిన పని లేదు. అలా అని ఆ వ్యక్తుల్ని ద్వేషించం, వాళ్ళ సంకుచిత విమర్శలకు మాత్రం స్పందించం, ఆ మనుషుల్ని దూరం చేసుకోం. అవతలి వ్యక్తుల నెగిటివ్ స్వభావాన్ని మాత్రమే దూరం పెడతాం. వాళ్ళు ఇలానే ఉంటారు, లెడ్దెం నుంచి నేను నాలానే ఉంటాను, లెట్ మీ దిశగా మనిషి ప్రయాణమే మానసిక వికాసం అంటే. దీనివల్ల ఇతరుల గురించి ఆలోచించే సమయాన్ని మన కోసం కేటాయించుకోగలం. అలా వృధాగా పోతున్న ఆలోచన శక్తిని మన విజయానికి ఉపయోగించుకుంటాం. తద్వారా మరింత శక్తివంతులమవుతాం. ఇతరులు మనల్ని నియంత్రించుకోవాలనుకోవడం ఒక కోణమైతే, మనం ఇతరుల్ని నియంత్రించే ప్రయత్నం చేయడం మరో కోణం. ఇది కూడా అర్థం లేని ప్రయాసే. ఇది కుటుంబంతోనే మొదలవుతుంది. భార్య భర్తలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు ఒకరిపైన ఒకరు నియంత్రణ సాధించాలని చూస్తారు. కొన్నిసార్లు స్నేహం ప్రేమ పేరుతోనూ నియంత్రణ కొనసాగుతుంది. ఏ రూపంలో ఉన్నా సరే నియంత్రణ ప్రేమకు చిహ్నం కాదు, అపనమ్మకానికి సాక్ష్యం. నియంత్రణ అనేది ఓ బుడగ, ఏదో ఒక సమయంలో టప్పును పగిలిపోవడం ఖాయం. ఏమిటి మనిషి, ఎంత ఆత్మీయుడైనా సరే మనం కోరుకున్నట్టే ఉండాలనుకోవడం, మనం ఆశించిన విధంగానే స్పందించాలనుకోవడం ఎంత మూర్ఖత్వం. వాళ్ల లోపాలని సరిదిద్దగలమని, వాళ్ల బలహీనతల్ని దూరం చేయగలమని మనకు మనమే గొప్పలు చెప్పుకోవడం ఎంత విడ్డూరం. దీన్నే

0: మానసిక నిపుణులు కంట్రోల్ ట్రాప్గా అభివర్ణిస్తారు. దీనివల్ల అపార్థాలే మిగులుతాయి. నియంత్రణతో ఏ మార్పును సాధించలేం. స్ఫూర్తిని నింపడం వల్లే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి. ఎదుటి వ్యక్తికి మనం ఓ ఉదాహరణ కావాలి. కొడుకో కూతురునో పొద్దున్నే లేచి వ్యాయామం చేయాలని కోరుకునే తండ్రి తిట్లతోనో శాపనార్థాలతోనో ఆ లక్ష్యాన్ని సాధించలేడు. అందరికంటే ముందు తనే మేల్కొని కసరత్తు ఆరంభించాలి. ఏ ఆత్మీయులకో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ సమస్యను వాళ్లు పరిష్కరించుకునే అవకాశం ఇవ్వాలి. పరకాయ ప్రవేశం చేసి మనమే పోరాడాలని అనుకోకూడదు. ఎవరి జీవితం వాళ్లదే అయినప్పుడు ఎవరి యుద్ధం వాళ్లదే అవుతుంది. మహా అయితే మన వంతుగా ఎంతో కొంత సాయం చేయాలి. అలా కాదని వాళ్ల వైపు నుంచి కూడా మనమే పోరాడితే అవతలి వాళ్లు బలహీనులుగా మిగిలిపోతారు. జీవన పోరాటంలో పరాధీనత ప్రమాదకరం. మనిషి ప్రకృతి కూడా బానిసలానే చూస్తాడు. తను బయటికి వెళ్తున్నప్పుడు ఎంత దగ్గాలనుకుంటాడు, తను ఇంటికి బయలుదేరే సమయానికి వర్షం ఆగిపోవాలనుకుంటాడు. ఎక్కడ తేడా వచ్చినా నిరాశకు గురవుతాడు. వర్షాన్ని నియంత్రించలేం కానీ చేతుల్ని గొడుగును నియంత్రించగలం. ఎండను నియంత్రించలేం కానీ కారులోని ఏసీని నియంత్రించగలం. క్యాబ్ డ్రైవర్ ఒకటే దగ్గుతున్నాడని తిట్టుకుంటూ కూర్చోవడం వల్ల ప్రయాణం నరకంలా మారుతుంది. ఆ పరిస్థితిని నియంత్రించలేం కానీ ముందు జాగ్రత్తగా మాస్క్ ధరించడం ద్వారా మనల్ని మనం నియంత్రించుకోవచ్చు. జయాపజయాలు అంతే, ఏ ఫలితాన్ని మనం శాసించలేం. త్రికరణ శుద్ధిగా ప్రయత్నించడం వరకే మన పని. భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించింది ఇదే. కర్మ చేయడం వరకే నీ బాధ్యత, ఫలితాల్ని పరమాత్మకి అప్పగించాలి. రైతు తన పొలంలో వేల కొద్ది విత్తనాలు చల్లుతాడు. అన్ని మొలకెత్తాయని ఎప్పుడు అనుకోడు. మొలకెత్తినవన్నీ మొక్కలే పంటనివ్వాలని ఆశించడు. ఆ నిర్ణయాన్ని ప్రకృతికే వదిలేస్తాడు. మనం కూడా రైతులానే ఆలోచించాలి. జీవితంలోని ప్రతి చిన్న కోణాన్ని నియంత్రించుకోవాలని కోరుకోకూడదు. అలా ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఉద్వేగం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కోపం, అసహనం, ఆత్మన్యూనత, అది ఏమైనా కావచ్చు. ఏ ఉద్వేగం జీవితకాలమైనా 60 సెకండ్లే. మనం స్పందించకపోతే అవే తోక ముడుచుకుని తుర్రుమంటాయి. కానీ మనం కోరికోరి నెత్తిన పెట్టుకుంటాం, పెంచి పోషేస్తాం. లిడ్డెం సిద్ధాంతాన్ని జీవితంలోని అన్ని కోణాలకు అన్వయించుకోవచ్చు. స్నేహబంధానికి కూడా ఓ 10 మంది ప్రాణస్థితుల పేర్లు అడిగితే టకటకా చెప్పేస్తాం. అందులో కనీసం 7 పేర్లు బాల్య స్నేహితులవే. కారణం, చిన్నప్పటి స్నేహాలు లిడ్డెం లిట్మస్ టెస్ట్లో పాస్ అయి ఉంటాయి. ఒకడు అబద్ధాల్లో దిట్ట, ఒకడు అప్పులు అప్పారావు, ఒకడు వ్యసనపరుడు. అన్నీ తెలిసినా మనం వాళ్లను యథాతథంగా ఆమోదిస్తాం. ఉద్యోగ జీవితంలో అడుగు పెట్టాక మాత్రం ఎదుటి వ్యక్తులను భూతద్దంలో పరీక్షించి మరీ మిత్రులుగా చేర్చుకుంటాం. మన ఆలోచనలకు తగినట్టు వ్యవహరించకపోతే నిర్మోహమటంగా దూరం పెట్టేస్తాం. ఇక్కడ లిడ్డెం సూత్రాన్ని అన్వయించం. కాబట్టే ఓ వయసు తర్వాత ఏర్పడే స్నేహాలు చాలా బలహీనంగా ఉంటాయి, స్వార్థంతో కూడుకుని ఉంటాయి. ఓ సర్వే ప్రకారం మనిషి ప్రతి 10 ఏళ్లకు 50% స్నేహితుల్ని కోల్పోతాడట. కుటుంబ బంధాలకు కూడా ఇదే పోలిక వర్తిస్తుంది. జీవిత భాగస్వామిని యథాతథంగా ప్రేమించగలిగితే తన బలహీనతల్ని భరిస్తాం, లోపాలను అర్థం చేసుకుంటాం. ఆ అవగాహన కరువైనప్పుడే విడాకులు, బ్రేకప్లు. ఓసారి బుద్ధుడు శిష్యులతో కలిసి భిక్షాటనకు బయలుదేరాడు. పాటలిపుత్రుల్ని ఒక గడపు ముందు ఆగాడు. ఆ ఇంటి ఇళ్లలో భిక్ష వేయలేదు, సరికదా, దుర్భాషలాడింది. అందరూ నొచ్చుకున్నారు. బుద్ధుడు మాత్రం మౌనంగా ముందుకు సాగాడు. మీకు బాధగా అనిపించలేదా స్వామి అడిగాడు ప్రధాన శిష్యుడైన ఆనందుడు. ఆ మాటకు చిరునవ్వు నవ్వి, ఆ తిట్లను మీరంతా స్వీకరించారు, అందుకే మీకు బాధగా అనిపించింది. నేను స్వీకరించలేదు కాబట్టి నాకు ఏ బాధ లేదు. ఏదైనా సొంతం చేసుకుంటేనే మనది అవుతుంది అని జవాబిచ్చాడు శాక్యముని. నిజమే, మన ఉద్వేగాలు మన నియంత్రణలో ఉండాలి. వాటి మీద ఇంకెవరి పెత్తనమో అవసరం లేదు. ఎవరైనా ఆ అధికారాన్ని లాక్కునే ప్రయత్నం చేసినా సమర్థంగా తిప్పికొట్టాలి. మన ఆలోచనలకు మనమే యజమాని కావాలి. బుద్ధుడి కోణంలో లిడ్డెం తేరే ఇది. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మహాభారతంలో మహనీయులు మన శుభోదయ స్వరాలులో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు
2: ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఇప్పుడు మనం శ్రీరమణ గారు రచించిన మిథునం కథా సంకలనంలోని బంగారు మురుగు గురించి తెలుసుకుందాం. దసరా రోజులు వచ్చాయి. ఒక పెద్ద పీఠం మంది మార్బలంతో మా ఇంట్లో దిగింది. స్వాములారు, శిష్యగణం, సేవకులు, వంటలెక్కలు, గున్న ఏనుగు, 4 ఆవులు, వాటి దూడలు, జింకపిల్ల, 2 పల్లకీలు, ఇవి కాక బోలెడు సాధన సామగ్రి 4 గూడుబళ్ళ నిండా దిగాయి. ఇల్లంతా ఆక్రమించుకొని సిపాయిల్లాగా వాళ్లే ఎక్కడెక్కడ ఏమేమిటి, ఎట్లా అమర్చుకోవాలో చూసుకుంటున్నారు. నేను బామ్మ పరాయి వాళ్ళలా చోద్యం చూస్తున్నాం. ఇవాళ నుండి మన కొంప సర్కస్ డేరా అనుకో, అంది బామ్మ. వాళ్ళు మాట్లాడే భాష కూడా చిత్రంగా ఉంది. మా నాన్నని గృహస్థు అని పిలిచేవాళ్ళు. సామాజికులు, పూర్ణదీక్షాపరులు, శిష్య పరమాణువులు, పాదరేణువులు, ఏమిటో నాకు అర్థం కాని మాటలు చాలా వినిపించేవి. అంటే ఏమిటని బామ్మను అడిగితే, అంతా మనుషులేరా అబ్బి, ఉత్తినే అదో ఆడంబరం అన్నది బామ్మ. గున్న ఏనుగుకి రోజూ బెల్లం బుట్ట, అరటి పల్లగెల అందించేవారు. దాని సేవకు 2 మావటీలు. శ్రీ మావటి గారిని మంచి చేసుకుని నన్ను ఒక్కసారైనా ఏనుగు ఎక్కించారని బామ్మ తంటాలు పడ్డది. కానీ వారు సాధ్యపడదని అన్నారు. పల్లకీలపైన ఉండే శాటిన్ వస్త్రం చుట్టేసి పల్లకీల్ని దేవుడిలో జాగ్రత్త చేశారు. పల్లకిని ఎక్కించమని హఠం చేస్తే, ఆ సన్యాసి పల్లకి మనకెందుకురా, నీ పెళ్లికి దీని జేజమ్మ లాంటి పూసల పల్లకి పెట్టించి ఊరు పేట ఊరేగిస్తా అని బామ్మ సముదాయించింది. అందరూ నిద్రలు పోయాక సామలారి జింక చర్మం మీద నన్ను కాసేపు పడుకోబెట్టింది బామ్మ. భలే మెత్తగాను తమాషాగానూ ఉంది. జింకపిల్లతో ఆడుకోవాలనిపించేది, కానీ బామ్మ దాన్ని శత్రువర్గంగా భావించి దూరంగా ఉంచేది. మా ఇంట్లో అర్చనలు, దీక్షలు, హోమాలు గొటకంగా సాగుతున్నాయి. వచ్చిపోయే భక్తులు, బంధువులు అంతా కోలాహలంగా ఉంది. స్వామివారు వెండి రేకులు తాపడం చేసిన సింహాసనం మీద కూర్చొని తావలం తిప్పుతూ ఉండేవారు. ఎప్పుడు గంభీరంగా ఉండేవారు. ఎప్పుడైనా ఒక చిరునవ్వు ప్రసాదించేవారు భక్తులకి. అలౌకిక విషయాల్లోనూ, లౌకిక వ్యవహారాల్లో కూడా తలదూచేవారు. వంటలు, పిండి వంటలు, కూరలు, పులుసులు, అన్నీ ఏమేం ఎట్లా చేయాలో ఆయనే చెప్పేవారు. చెప్పడం అనకూడదట, ఆదేశించారు అనాలట. చుట్టానికి వచ్చారనకూడదు, దర్శనానికి వచ్చారని అనాలట. పాదాలివ్వండి స్వామి అని ప్రాధాయపడేవాళ్ళు. వాళ్ళకి ప్రాప్తం ఉంటే పాదాలిచ్చేవారు. లేనివాళ్ళు పాంకొల్లికి ముక్కి వెళ్ళిపోతూ ఉండేవారు. స్వాములవారు భోజనం చేశాక వెండి గొలుసుల ఉయ్యాల బల్ల మీద, పట్టు బాలీసుల మీద వాలి అరమూడ్పు కన్నులతో భుక్తాయాసం తీర్చుకునేవారు. వింజామరలు విసరడానికి మేమంటే మేమని వంతుల కోసం పోట్లాడేవారు భక్తులు. జాజి చక్రవర్తిదే భోగం, మళ్ళీ మీ స్వామివారిదే భోగం అనేది శిష్యుల దగ్గర మా బామ్మ. వాళ్ళు దానికి ఎంతో గర్వపడేవాళ్ళు. సాయంత్రం

0: ఆయన వేదాంత విషయాలు బోధించేవారు. అర్థమైనా కాకపోయినా అంత శ్రద్ధగా వినేవారు. అయ్యవారికి సాలువులు, అమ్మవారికి పట్టు వస్త్రాలు, పళ్ళు రొక్కం కానుకలుగా సమర్పించుకునేవాళ్ళు. ఒకరోజు సిల్కులాల్చి 4 వేళ్లకు ఉంగరాలు, మెడలో పతకపు గొలుసుతో ఆర్భాటంగా గుర్రబండి దిగాడు ఒక భక్తుడు. వస్తూనే స్వామివారి పాదాల మీద వాలాడు. స్వామివారు వాత్సల్యంతో వందనాన్ని స్వీకరించారు. జోడించిన ఉంగరాల చేతుల్ని తమ చేతుల్లోకి తీసుకుని, ఎట్లా ఉందిరా వ్యాపారం అని అడిగారు. అంతా తమ దయ అన్నాడా భక్తుడు. రాహు ఇల్లు మారుతున్నాడు, ఇక నీకు తిరుగులేదురా, పట్టిందంతా బంగారమే అన్నారు స్వామి భక్తుడి చేతిలో వదిలిపెడుతూ. భక్తుడి నడిమి వేలునున్న ఎర్రరాయి ఉంగరం స్వామి చేతిలోకి వచ్చింది. పక్కనే ఉన్న శిష్యుడి దోసుట్లో వేసి, అమ్మవారికి ముక్కిరి చేయించండి అని చిరునవ్వుతో ఆదేశించారు. ఆ భక్తుడికి వేలు ఊడినంత బాధ కలిగింది. పెదాలు తడారిపోయినాయి. బిక్కచచ్చి తమ చిత్తం అన్నాడు ఎప్పటికో తీరుకొని. కాదు తల్లి అజ్ఞ అన్నారు స్వామి గంభీరంగా. మనోవాకాయ కర్మల మీద స్వామివారు ప్రసంగం కొనసాగించారు. బామ్మ నవ్వాపుకోలేక సభలోంచి జారుకుంది. శిష్యుడు ఎదురైతే, మీ దేవుడికి పట్టిందంతా బంగారమే అని ఎగతాళి చేసింది. లోగడ విడిది చేసినప్పుడు ఆయన చూపు బామ్మ బంగారు మురుగు మీద పడిందంట. తల్లి చిట్టుకాసల పేరు కావాలని గోల చేస్తోంది, నువ్వు చెయ్యి విదిలిస్తే తల్లి కోరిక తీరుస్తా అన్నారట స్వామి బామ్మతో. అయ్యో, ఆ తల్లికి నేనిచ్చే పాటిదాన్న సాక్షాత్తు మహాలక్ష్మి, ఆమెకేం తక్కువ స్వామి అని బామ్మ భక్తిభావంతో సవినయంగా సమాధానం చెప్పిందంట. ఒరే హనుమంతుడి ముందా కుప్పగంతులు, ఇచ్చేదాన్నైతే ఆనాడు గాంధీగారు గుమ్మంలోకి వచ్చి స్వరాజ్యం కోసం జోలపెట్టిన రోజే ఇద్దును కదా, మహామహా ఆయనకే ఇవ్వలేదు, ఈ సర్కస్ కంపెనీకి ఇస్తానా అంది బామ్మ. అది తీర్థ ప్రసాదాల సమయం. భక్తులంతా కాళ్లకు మొక్కి తీర్థం పుచ్చుకొని మళ్లీ మొక్కి వెళ్తున్నారు. నేను వెళ్ళి చెయ్యి జాప. స్వాములారు ఉగ్రంగా గుడ్లురిమి, పో అవతలికి అని గసిరారు. చొక్కా తొడుక్కొని మొక్కడం, తీర్థాలు తీసుకోవడం మహాపచారం అంట. ఇంకేముంది, కొంపలు మునిగిపోయినట్లు అందరూ హాహాకారాలు చేయడం మొదలుపెట్టారు. ఆ సందట్లో నాలాగు చొక్కా విప్పేసి ఒంటి మీద నూలు పోగు లేకుండా ఆయన ముందు నిలబెట్టారు. ఆయన కటాక్షించలేదు. నన్ను బయటకు పంపేయమని తీర్థపు శంఖతో సాగ చేశారు. తెలియక జరిగిన అపచారానికి మన్నింపు కోరాలని అమ్మ వెళ్ళి ఆయన ముందు నిలబడితే మరీ రెచ్చిపోయి, ఇవాళ అమృతం ఎవరికీ ప్రాప్తం లేదు, అపచారానికి ప్రాయశ్చిత్తమన్నారు కఠినంగా. శంఖు క్రింద పెట్టేసి తావలం అందుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయారు. భక్తులు శిష్యులు అంతా నన్ను దోషిని చూసినట్లు చూస్తున్నారు. ఇదంతా చూస్తున్న మా నాన్నలో సహనం చచ్చిపోయింది. నన్ను బయటికి బరబరా లాక్కెళ్ళి పొనుకం వచ్చిన మనిషిలా చావుకుంటారు. ఒంటి మీద ఆచ్ఛాదన కూడా లేదేమో, ఒళ్ళంతా వాతలు తెలాయి. గుక్క పెట్టి పరుగెత్తాను. బామ్మ పరుగు పరుగున ఎదురొచ్చి రెండు చేతులను నన్ను ఎత్తుకుని గుండెలకు పొదువుకుంది. భయం, బాధ, ఉక్రోషం, ఒంటరితనం ఇవన్నీ ఆవరించిన నాకు మా బామ్మ 1000 చేతులు నా కోసం చాపిన అమ్మవారిలా కనబడింది. గబగబా బాదం చెట్టు క్రిందకు తీసుకువెళ్ళింది. వాతలు చూసింది, వలవలా ఏడ్చింది, ఒళ్ళంతా నిమిరింది, పై కొంగు కప్పింది. ఆ బడుద్దాయికి నిన్ను కొట్టేందుకు చేతులు ఎలా వచ్చాయరా, దుర్వాసపు పుటకవాడును అంటూ నాన్నను తిట్టింది. నా ఏడుపు ఎక్కిళ్ల స్థాయికి తగ్గింది. బామ్మ మాత్రం బుసలు కొడుతూనే ఉంది. ఇంతలో స్వాములారి అంతరాంగిక శిష్యుడు ముడిదోవతలు ఆరేయడానికి పెరడివైపు వచ్చాడు. దీక్షితులు ఇట్రా అంటూ గద్దెంపుగా పిలిచింది. ఆ పిలుపుకు ఆయన ఉలిక్కిపడ్డాడు. ఆ సంబోధన ఆ ధాటి దీక్షితులు గారంటే స్వాములారి తర్వాత స్వాములారంతటి వాడు. పెద్ద ఆయన అలవాట్లు, ఇష్టాయిష్టాలు, వేలవేలలు, కళాకళలు అన్నీ తెలిసినవాడు. స్వామివారికి జలుబు చేస్తే దీక్షితులు గారికి తుమ్ములు వస్తాయి. అలాంటిది వారి సంబంధం. దీక్షితులు సంకోచిస్తానే 4 అడుగులు బామ్మ వైపు వేశాడు. ఏం స్వాములారయ్యా, బోడిస్వాములారు, పసివేదవికి ఎలా వాతలు తెలాయో చూడు, పైన చొక్కా ఉంటేనే అంట్లవేదవ అయిపోయాడా, అభం శుభం తెలియని పసిబిడ్డ. ఆ మాటకొస్తే దేహశుద్ధి లేని ఉండాకోళ్ళు చాలామంది ఉన్నారు. మీ గుంపులో చేతనైతే వాళ్ళ చర్మాలు ఒలిపించి తీర్థాలు పోయమను. ఊరికే బృహదారణ్యాలు భగవద్గీతలు వలిస్తే లాభం లేదు. మాణికతో జొన్నలు కలిస్తే బలం వస్తుందా, దంచాలి, వండాలి, తినాలి, హరాయించుకోవాలి, అప్పుడు వస్తుంది బలం. అవునా, మీ పిరాయికి చెప్పు, నాకేం భయం లేదు, వాడి బూడి శాపం నన్నేం చేయదు. బుసలు కొట్టే బామ్మ మాటలకి దీక్షితుడు బుర్ర తిరిగిపోయింది. పిలగ తడుముకుంటూ పిల్లిలా జారుకున్నాడు. అయినా బామ్మ ఆగలేదు. ధిక్కారం సైతునా అని వేమూరు గగ్గయ్యల గుడ్లు వీడును పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రమని ఒక పక్క నుంచి ఎకరాలు హరించిపోతున్నా తెలియటం లేదు. అరిసల్ని అప్పాల్ని వదలలేనివాడు అరి షడ్వర్గాల్ని వదులుతాడు. స్వాములారిని మా నాన్నని కలుపుగలుపుగా దీక్షితులు వెళ్ళినా అరగంట దాకా బామ్మ తిడుతూనే ఉంది. రాత్రి అమ్మ నన్ను గట్టిగా కరుచుకొని కంటి నిండా ఏడ్చింది. నూనె రాసింది, నాన్న రోజంతా అన్నం తినలేదు, ముందే ఉండాలి నిగ్రహం. ఉపోషం ఉంటే పిల్లాడి వాతలు పోతాయా, అంతా తామసం కూడదు అని బామ్మ మందలించింది. తలదించుకున్నారు గాని నాన్న మారు మాట్లాడలేదు. స్వాములారి మీద కాదు, యావత్తు పీఠం మీద బామ్మ కత్తిగట్టింది. పాకశాలలో వంటవాడి మీద దాసటీకం చేసి నాలుగు చిట్టుగారులు కుంగులో వేసుకుని వచ్చి వేడివేడిగా నా చేతికి తినిపించింది. దీక్షితుల్ని పనిమాల పిలిచి, ఇదిగో మహానివేదన కాకుండానే చిట్టుగారులు పిల్లాడికి పెట్ట, చెప్పుకో దిక్కున్న చోట. మొక్కకు చెంబుడు నీళ్లు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు జల్లడం, పశువుకి నాలుగు పరకలు వేయడం, ఆకున్న వాడికి పట్టెడన్నం పెట్టడం, ఇదే నాకు తెలిసిన బ్రహ్మసూత్రం, సవాలు చేసింది బామ్మ. పాపం దీక్షితులకి బామ్మంటే సింహస్వప్నమైంది. ఎప్పుడు పిలుస్తుందో తెలీదు, ఏం తిరుతుందో తెలీదు. రెండో రోజు సాయంత్రం వేదాంత సభలో నన్ను పిలిచి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నారు స్వామివారు. జామపండు ఇచ్చి మొత్తం తినాలరా అని తినిపించారు. నాకు పులి మీద కూర్చున్నట్లయింది. రుద్రాక్షలు గుచ్చుకుంటున్నాయి, అయినా ఎటూ కదలడానికి వీలులేదు. తర్వాత మరి కాస్త ముద్దు చేసి వారి పాంకోళ్లు తొడిగించి నడవమన్నారు. నేను రకరకా చెప్పుడు చేస్తూ సభలో తప్పటడుగులు వేస్తుంటే, ఏమమ్మో నీ మనవుడు బాలకృష్ణుడు అన్నారు స్వాములారు పెద్దగా నవ్వుతూ. శిష్యులంతా ఆమోదిస్తున్నట్లు ముఖాలు వికసింపజేశారు. అంతా తమరి వాత్సల్యం, పసివాడి అదృష్టం అంది బామ్మ. ఈ సంఘటన తర్వాత దీక్షితులు సుఖంగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ పీఠం మరో చోటికి తరలింది. బామ్మ మేలు కొలుపులు పాడుతూనే ఉంది, ముగ్గులు వేస్తూనే ఉంది. కానీ నా చిన్నతనం బామ్మ వీపు మించి జారిపోయింది. నా కంచెం నాదే, నా మంచం నాదే, హై స్కూల్ చదువులో పడ్డాను, ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని నాకు వడగపోగు వేయించాలని నిర్ణయించారు. వారం ముందుగానే సందడే ప్రారంభమైంది. గురు పరంపరతో పాటు బంధువులతో ఇల్లు నిండింది. మా అత్తయ్య, మామయ్య, వాళ్ళ అమ్మాయి కళ్యాణి వచ్చారు. కళ్యాణికి పదేళ్లుంటాయి, ప్రతి ఇంట్లోలాగే మేనత్తు కూతురు కాబట్టి నీ పెళ్ళాం వచ్చిందిరోయ్ అని పాత సరసం ఆడారు అందరూ. అత్తయ్య వస్తూనే బామ్మను చూసి, ఏమిటి అమ్మా అంతగా చిక్కిపోయా అని బాధ నటించింది. నేను చిక్కేదాన్ని కాదులేవే, ఎవరికి, నువ్వు బాధపడుకు అంది వ్యంగ్యంగా బామ్మ. చూడు ఆ చేతులు పుల్లలాగా అయిపోయాయి, బావిలో చెదవేసినప్పుడు ఆ మురుగు జారి నూతిలో పడుతుందేమో చూసుకో. సలహాగా అత్తయ్య అంటే, నువ్వు వెయ్యి చెప్పు, లక్ష చెప్పు, చచ్చినా నా చేతి మురుగు నీకివ్వను, తెగేసినట్లు అన్నది బామ్మ. అత్తయ్య కస్సును లేచింది ఆ మాటికి. అంటే నీ ముష్టి మురుగు కోసం పడిచేస్తున్నానా? ముష్టిది కాదది, బంగారపుది, సువి అంటే రోకలి పూటకి తెలుసులేవే అంది బామ్మ. ఒక్కగానొక్క ఆడపిల్లని, కన్న కూతుర్ని, దయాపేక్షలు లేవు, మీ పెట్టుపోతలకు మేము ఎప్పుడైనా ఏడ్చామా అని గద్గద స్వరంతో అత్తయ్య విజృంభించింది. తల్లి కూతుర్ల వాదులాట విని అమ్మ లోపల ఆనందపడ్డది. మాటామాట మరీ పెరగకుండా నాన్న సర్దుబాటు చేశారు. నా చెవిలో నాన్న బ్రహ్మోపదేశం చేశారు. మెడలో జంతిప పోగు, చెవులకు బంగారు పొగులు, నాకు కొత్త అలంకారాలయ్యాయి. బాదం చెట్టు పండుటాకులు రాలుస్తూ కొత్త ఆకులు తొడుగుతుంది. త్వరలో పాత చిలకలు ఎగిరిపోయి కొత్త చిలకలు వచ్చి వాళ్ళున్నాయి. బామ్మకు అరణంగా ఇచ్చిన ఆవుదోడికి ఐదో కారుదోడ పుట్టింది. కంటిచూపు తగ్గినా బాగా చెయ్యి తిరిగిన బామ్మ ముగ్గులు గడి తప్పకుండా వేస్తూనే ఉంది. పీఠాధిపతుల తాకిడి తగ్గింది. తాతలనాటి క్షేత్రాలు తరిగిపోయాయి అంటూ మామిడి తోట గృహస్థు పేరు మీద లేరిప్పుడు. దేవుడికి గోడలు తప్ప పైపెంకులు లేవు. ఒంట్లో ఓపిక తగ్గినా బామ్మ మాట చురుకు తగ్గలేదు. మా ఉయ్యాల వెండి గొలుసుల్ని గున్న ఎనుగు మింగేసింది అని సరసంగా చెప్పి నవ్వేది. అమ్మకి అకాల వార్ధక్యం వచ్చింది. తడిచీరల శిక్ష తప్పింది. నాన్న నిర్లిప్తంగా ఉంటున్నారు. అప్పటి వైభవం లేదు, అట్లాగని దరిద్రమూ లేదు. నాకు తెలిసిన వైభవం బామ్మ, బాదం చెట్టు అని ఇప్పుడు ఉన్నాయి. నాది అనుకుంటే దుఃఖం కాదు, అనుకుంటే సుఖం. బామ్మ చెప్పిన బ్రహ్మసూత్రం నిజమే అనిపించింది. ఇదండి బంగారు మురుగుకు సంబంధించిన సమాచారం. వింటూనే ఉండండి, వినిపించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: ఆరోగ్యం మనవరం, ఎక్స్పర్ట్ డాక్టర్స్ చే సలహాలు సూచనలు లభించే మన వేదిక ఆరోగ్యం మనవరం. ప్రతిరోజు మధ్యాహ్నం 1 PM to 2 PM మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన అడుగు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు, PhD, PG ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో చేరండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికి తీసే ఉత్తమ వేదిక మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330385555 ఇంకో నెంబర్ 7330052555 అలాగే admissions@mits.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mids.ac.in.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ఒక మంచి పుస్తకం ఒక కొత్త ఆలోచనకు నాంది, ఒక మంచి పట్టణం ఒక మంచి భవిష్యత్తుకు బాట. పుస్తక ప్రియులకు, విద్యార్థులకు, అధ్యాపకులకు, సిబ్బందికి ఒక అద్భుతమైన కోర్సు కల్పిస్తుంది మిట్స్ డీమ్ టిబి యూనివర్సిటీ, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బుక్ ఎగ్జిబిషన్ 2026. ఇక్కడ ఏముంటాయో మీకు తెలుసా? ప్రపంచంలోని ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ ప్రచురణకర్తల నుంచి తాజా పుస్తకాలు, రెఫరెన్స్ మెటీరియల్స్, అకాడమిక్ పుస్తకాలు, పోటీ పరీక్షల గైడ్లు, ఇంకా ఎన్నో విజ్ఞాన భాండాగారాలు మీకోసం సిద్ధంగా ఉంటాయి. ఆగస్టు 12-13 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మిట్స్ ఆడిటోరియంలో ఈ బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. పుస్తకం చేతిలో ఉంటే విజ్ఞానం వెంట ఉంటుంది, పట్టణం అలవాటైతే విజయం చేరువవుతుంది. అందుకే విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అందరూ తప్పక ఈ బుక్ ఎగ్జిబిషన్ను సందర్శించండి. బుక్ ఎగ్జిబిషన్ 2026, చదవండి, తెలుసుకోండి, ఎదగండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8, రేడియో విజ్ఞానం వినోదం. మిట్స్ సెంట్రల్ లైబ్రరీ నిర్వహిస్తున్న బుక్ ఎగ్జిబిషన్కు మీ అందరికీ సాదర ఆహ్వానం. వినండి, వినిపించండి, వింటుండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు.

0: மிட்ஸ் கம்யூனிட்டி ரேடியோ 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్డ్ బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్డ్ బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ. పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్ లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్ కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330803555 మరియు 7330852555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.in కు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో ఎవ్రీవన్, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే మిథిల. యువకులు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి కష్టపడటం చూసి మీరు విసిగిపోయారా? కొంతమంది వ్యక్తులు తమ లక్ష్యాలను సాధించినట్లు ఎందుకు కనిపిస్తారు? మరికొందరు నిరంతరం అప్రయత్నంగానే పడిపోతారు. సమాధానం స్వీయ క్రమశిక్షణ యొక్క శక్తిలో ఉంది. స్వీయ క్రమశిక్షణ లేకపోవడం వ్యక్తిగత ఎదుగుదలకు మరియు విజయానికి ఆటంకం కలిగిస్తుంది. అయితే ఇది సరైన వ్యూహాలు మరియు మనస్తత్వంతో అభివృద్ధి చేయగల నైపుణ్యం. పరిశోధన మరియు నిజ జీవిత ఉదాహరణల ద్వారా స్వీయ క్రమశిక్షణను పెంపొందించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను మనం పరిశీలిద్దాం. స్వీయ క్రమశిక్షణ అంటే ఏమిటి? స్వీయ క్రమశిక్షణ అనేది మన చర్యలు మరియు ప్రేరణలపై నియంత్రణ కలిగి ఉంటుంది. పరధ్యానాలు లేదా టెన్షన్లను ఎదుర్కొన్నప్పుడు కూడా మన దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా స్పృహతో కూడిన ఎంపికలు చేయడం దీని అర్థం. మనం స్వీయ క్రమశిక్షణను అభ్యసించినప్పుడు తక్షణ తృప్తి కంటే మనకు ముఖ్యమైన వాటికి మనం చురుకుగా ప్రాధాన్యతనిస్తాము. ఉదాహరణకు, స్వీయ క్రమశిక్షణలో ఉన్న యువతీ యువకుడు వారి విద్య యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నందున స్నేహితులతో బయటకు వెళ్లే బదులు రాబోయే పరీక్ష కోసం చదువుకోవచ్చు. స్వీయ క్రమశిక్షణను అభివృద్ధి చేయడానికి సమయం మరియు కృషి అవసరం. ఇది స్థిరంగా సానుకూల ఎంపికలు చేయడానికి స్వీయ నియంత్రణ మరియు పట్టుదల సాధన కలిగి ఉంటుంది. ఏదైనా నైపుణ్యం వల్లే దీనికి అభ్యాసం మరియు అంకిత భావం అవసరం. స్వీయ క్రమశిక్షణను పెంపొందించడానికి ఒక మార్గం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించడం మరియు వాటిని సాధించడానికి ప్రణాళికలను రూపొందించడం. పెద్ద పనులను చిన్న చిన్న దశలుగా విభజించడం ద్వారా యువతీ యువకులు తమ స్వీయ క్రమశిక్షణను క్రమంగా పెంచుకోవచ్చు. నిత్య కృత్యాలను సృష్టించడం మరియు మంచి అలవాట్లను ఏర్పరచుకోవడం మరొక సహాయక వ్యూహం. కొన్ని ప్రవర్తనలను స్వయంచాలకంగా మారినప్పుడు పరధ్యానాన్ని నిరోధించడం మరియు ఏమి చేయాలనే దానిపై దృష్టి పెట్టడం సులభం అవుతుంది. స్వీయ క్రమశిక్షణకు విలువనిచ్చే సహాయక వ్యక్తులతో తనను తాను చుట్టుముట్టడం ప్రోత్సాహాన్ని మరియు జవాబుదారీతనాన్ని అందిస్తుంది. స్వీయ క్రమశిక్షణ యువతీ యువకులకు స్థితిస్థాపకతను పెంపొందించడానికి మరియు సవాళ్లను అధిగమించడానికి సహాయపడుతుంది. కష్టాలు లేదా ఎదురుదెబ్బలు ఎదురైనప్పటికీ పట్టుదలలో ఉండడాన్ని ఇది వారికి నేర్పుతుంది. ప్రారంభ దశలోనే క్రమశిక్షణను పెంపొందించడం ద్వారా కౌమార దశలో ఉన్నవారు తమ లక్ష్యాలకు కట్టుబడి ఉండటం మరియు సులభంగా వదులుకోకుండా ఉండటం యొక్క ప్రాముఖ్యతను నేర్చుకుంటారు. ఈ స్థితిస్థాపకత వారు జీవితంలో తరువాత ఎదుర్కొనే అడ్డంకులకు వారిని సిద్ధం చేస్తుంది. చిన్న వయస్సులోనే స్వీయ క్రమశిక్షణను పెంపొందించుకోవడం భవిష్యత్ విజయాలకు బలమైన పునాదిని ఏర్పరుస్తుంది. బాల్యంలో మరియు కౌమార దశలో వ్యక్తులు వారి ప్రేరణలను నియంత్రించడం మరియు బాధ్యతాయుతమైన ఎంపికలు చేయడం నేర్చుకున్నప్పుడు ఈ నైపుణ్యాలు యుక్త వయస్సులోకి వెళ్తాయి. స్వీయ క్రమశిక్షణ కలిగిన యువతీ యువకులు తమ ఆర్థిక నిర్వహణ, ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడం మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను కొనసాగించగల విజయవంతమైన పెద్దలుగా మారే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.
3: మీరు వింటున్నారు MITS రేడియో 90.8. వినండి, వింటూనే ఉండండి, వినిపించండి.

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే నిషిత. ఇప్పుడు మనం నేపాల్ చుకౌని తయారీ విధానం చూద్దాం. కావలసిన పదార్థములు: ఉడకబెట్టిన ఆలుగడ్డలు 3, చిక్కటి పెరుగు 2 కప్పులు, ఉల్లిపాయ 1 సన్నగా తరిగినది, పచ్చిమిర్చి 2 లేదా 3 నిలువుగా చీల్చినవి, ఉప్పు రుచిగా సరిపడా పసుపు 1/2 టీ స్పూన్, తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ మెంతులు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2 చిటికెడు ఇంగువ, కొత్తిమీర. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ఒక పెద్ద గిన్నెలో పెరుగును తీసుకొని ఉండలు లేకుండా బాగా కలపాలి. పెరుగు మరి గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోయవచ్చు, కానీ చుకోని చిక్కగానే ఉండాలి. ఆ తరువాత పెరుగులో ఉడకపెట్టిన ఆలుగడ్డ ముక్కలు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆలుగడ్డలు మరి మెత్తగా చితికిపోకుండా జాగ్రత్తగా కలపండి. చివరగా ఒక చిన్న పాన్లో ఆవ నూనె పోసి పొగలు వచ్చే వరకు వేడి చేయాలి. నూనె కాగాక అందులో మెంతులు వేయాలి. మెంతులు ముదురు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఎండుమిర్చి ఇంగువ వేయాలి. వెంటనే స్టవ్ ఆపేసి అందులో పసుపు వేయాలి. ఈ వేడి తాలింపును వెంటనే పెరుగు ఆలుగడ్డ మిశ్రమంపై పోయాలి. నూనె ఆ పెరుగు మిశ్రమానికి పట్టేలా బాగా కలపాలి. దీనివల్ల చుకోనికి మంచి పసుపు రంగు వస్తుంది. చివరగా పై సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. అయితే ఆలుగడ్డలు పూర్తిగా చల్లారిన తర్వాతే పెరుగులో కలపాలి. వేడి ఆలుగడ్డలు వేస్తే పెరుగు పలచగా అయిపోతుంది. ఈ రెసిపీని గారెలు అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం పిస్తా బ్లాక్ బెర్రీ చీక్ కేక్ టవర్స్ని చూద్దాం. కావలసిన పదార్థములు: మటన్ 500 గ్రామ్స్, బియ్యం 2 కప్పులు, బాస్మతి బియ్యం నానబెట్టిన యక్ని స్టాక్ కోసం,

0: ఒకటి ఉల్లిపాయ, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, సోంపు, శొంఠి పొడి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఉప్పు తగినంత. పులావ్ కోసం ఒక కప్పు పెరుగు, నెయ్యి లేదా నూనె, షాజీరా బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా యక్ని కోసం ఒక కుక్కర్లో మటన్ పైన చెప్పిన స్టాక్ మసాలాలు వేసి 4 కప్పులు నీళ్లు పోయాలి. మటన్ మెత్తబడేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత మటన్ ముక్కలను వేరు చేసి ఆ నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ఒక పెద్ద గిన్నెలో నెయ్యి వేడి చేసి అందులో షాజీరా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇందులో ఉడికించిన మటన్ ముక్కలను వేసి 2 నిమిషాలు వేయించి ఆపై పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు వడకట్టి పక్కన పెట్టుకున్న మటన్ ఉడికించిన నీరు కొలిచిపోయాలి. కప్పు బిర్యానీకి సుమారు 1.5 నుంచి 2 కప్పుల నీరు అవసరం. నీరు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి బిర్యానీ వేసి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. అన్నం పూర్తిగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచాలి. చివరగా మంటను బాగా తగ్గించి మూతపై బరువు పెట్టి 10 నిమిషాలు దమ్ చేయాలి. దీనివల్ల మసాలాల వాసన అన్నానికి బాగా పడుతుంది. ఈ పులావ్లో మిరపపొడి వాడరు. దీనికి అసలైన రుచి సొంపు శొంఠి పొడి వల్ల వస్తుంది. దీనిని ఉల్లిపాయ రైతాతో వేడిగా వడ్డిస్తే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం కాశ్మీరీ యక్ని పులావ్ని చూద్దాం. కావలసిన పదార్థములు: పొడి చేసిన మేరీ బిస్కెట్లు 150 గ్రాములు, పిస్తా పప్పు పొడి 50 గ్రాములు, వెన్న 60 గ్రాములు, బ్రౌన్ షుగర్ 1 టీ స్పూన్, బ్లాక్ బెర్రీలు 200 గ్రాములు, సాస్ కోసం చక్కెర 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, క్రీజ్ చీజ్ 500 గ్రాములు, షుగర్ పౌడర్ 100 గ్రాములు, హెవీ క్రీమ్ 150 మిల్లీ, పిస్తా పేస్ట్ 80 గ్రాములు, వెనిలా ఎన్సిస్ 1 టీ స్పూన్. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో బిస్కెట్ పొడి, పిస్తా పొడి, చక్కెర కరిగించి కరిగించిన వెన్న వేసి బాగా కలపాలి. దీనిని రింగ్ మాల్స్ అడుగున గట్టిగా అదిమి పెట్టి 15 నిమిషాల పాటు ఫ్రీజర్లో ఉంచాలి. ఒక చిన్న పాన్లో బ్లాక్ బెర్రీలు, చక్కెర, నిమ్మరసం వేసి సన్నని మంటపై 8 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం చిక్కగా అయ్యాక దానిని వడకట్టి గింజలు తీసేయాలి. ఈ సాస్ను పూర్తిగా చల్లార్చాలి. అనంతరం పిస్తా క్రీమ్ని తయారు చేసుకోవాలి. ఇందులో ఒక పెద్ద గిన్నెలో క్రీమ్ చీజ్ షుగర్ పౌడర్ వేసి మెత్తగా అయ్యే వరకు కలపాలి. అందులో పిస్తా పేస్ట్ వెన్నెల ఎసెన్స్ వేసి కలపాలి. చివరగా ముందుగా సిద్ధం చేసుకున్న విఫ్ట్ క్రీమ్ను నెమ్మదిగా ఈ మిశ్రమంలో కలపాలి. అనంతరం ఫ్రిడ్జ్లో ఉన్న రింగ్ మోల్డ్స్ని తీసి బిస్కెట్ లేయర్ పైన పిస్తా క్రీమ్ మిశ్రమాన్ని సగం వరకు వేయాలి. మధ్యలో కొంచెం ఖాళీ సేపు అందులో సిద్ధం చేసుకున్న బ్లాక్ బెర్రీ సాస్ను కొద్దిగా వేయాలి. దానిపై మళ్ళీ పిస్తా క్రీమ్ వేసి పైభాగం సమానంగా చేయాలి. చివరగా దీనిని కనీసం 4 గంటల పాటు లేదా రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచాలి. వడ్డించే ముందు రింగ్ మోల్డ్స్ నుంచి నెమ్మదిగా తీసి పైన మరికొన్ని బ్లాక్ బెర్రీలు పిస్తా ముక్కలలో గార్నిష్ చేయాలి. అంతే, పిస్తా బ్లాక్ బెర్రీ చీజ్ కేక్ టవర్స్ రెడీ. మీ దగ్గర రింగ్ మోల్డ్స్ లేకపోతే పొడవాటి గ్లాస్లో కూడా పొరలు పొరలుగా దీనిని తయారు చేయవచ్చు. ఈ డెజర్ట్ చూడడానికి ఎంత అందంగా ఉందో, తినడానికి ఎంత రుచికరంగా ఉంటుంది. ధన్యవాదాలు.
1: వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. సాయం చేసే గుణానికి స్ఫూర్తి మన రైతన్న. దేశం కోసం రైతు, రైతు కోసం మనం అంటూ రైతులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకునే మన వేదిక రైతు నేస్తం, మన మిక్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

లీడర్షిప్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషనల్ గ్రోత్ లైక్ ఇండిపెండెన్స్, రిలయన్స్ అండ్ అడాప్టబిలిటీ. సమ్ సోషల్ ఇంటెలిజెన్స్, అండర్స్టాండింగ్ పీపుల్, బిల్డింగ్ నెట్వర్క్స్, రెస్పెక్టింగ్ డైవర్సిటీ. సక్సెస్ ఇన్ లైఫ్ డిపెండ్స్ యాజ్ మచ్ ఆన్ దీస్ స్కిల్స్ యాజ్ ఆన్ మార్క్. గోల్డెన్ రూల్ నంబర్ 1, బిల్డ్ మీనింగ్ఫుల్ ఫ్రెండ్షిప్స్. ఫ్రెండ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఆఫ్ క్యాంపస్ లైఫ్. చూస్ ఫ్రెండ్స్ హూ మోటివేట్ యూ. అవాయిడ్ నెగిటివిటీ ఇన్ఫ్లుయెన్స్. బీ సపోర్టివ్ అండ్ ట్రస్ట్ వర్తి. రిమెంబర్ యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్ వర్త్. ఇంటరాక్టివ్ మూమెంట్. ఆస్క్ యువర్ సెల్ఫ్ రీజనల్స్ వాట్ ఈస్ ద వన్ హూ ఇస్ ద వన్ ఫ్రెండ్ హూ షుడ్ బై యూ డ్యూరింగ్ టఫ్ టైమ్స్. గోల్డెన్ రూల్ నంబర్ 2, టైమ్ మేనేజ్ టైమ్ లైక్ ఎ ప్రో. టైమ్ ఈస్ ద రియల్ కరెన్సీ ఆఫ్ స్టూడెంట్స్. బ్యాలెన్స్ అకాడమిక్స్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ రీక్రియేషన్. క్విక్ టిప్స్ టు ద లిజనర్స్. యూజ్ ఎ డైలీ షెడ్యూల్. అవాయిడ్ లాస్ట్ మినిట్ స్టడీయింగ్. లిమిట్ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్. ఫాలో ద రూల్ 50-10. ఇట్స్ మీన్స్ 50 minutes ఆఫ్ స్టడీ ప్లస్ 10 minutes ఆఫ్ బ్రేక్. సక్సెస్ఫుల్ స్టూడెంట్ డూ నాట్ హ్యావ్ మోర్ టైమ్, దే యూస్ టైమ్ బెటర్. గోల్డెన్ రూల్ నంబర్ 3, ఎక్స్ప్లోర్ బియాండ్ ద క్లాస్ రూమ్స్. యువర్ డిగ్రీ గివ్స్ నాలెడ్జ్, యాక్టివిటీస్ గివ్స్ ఎక్స్పీరియన్స్. పార్టిసిపేట్ ఇన్ క్లబ్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అండ్ కాంపిటీషన్స్, టెక్నికల్ వర్క్షాప్స్, వాలంటీరింగ్ అండ్ సోషల్ సర్వీసెస్. దీస్ ఎక్స్పీరియన్స్ బిల్డ్ లీడర్షిప్ కాన్ఫిడెన్స్, టీమ్ వర్క్ అండ్ క్రియేటివిటీ. ఎంప్లాయర్స్ వాల్యూ స్కిల్స్ మోర్ దాన్ మార్క్స్ అలోన్. గోల్డెన్ రూల్ నంబర్ 4, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. హెల్త్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ప్లస్ ఫోకస్ ప్లస్ హ్యాపీనెస్. మెయింటైన్ బ్యాలెన్స్డ్ డైట్, హైడ్రేషన్, ప్రాపర్ స్లీప్, డైలీ ఎక్సర్సైజెస్. అవాయిడ్ జంక్ ఫుడ్ ఓవర్లోడ్. ఆల్ నైట్ బిగిన్ వాచింగ్ ఎక్సెసివ్ స్ట్రెసెస్. ఏ హెల్తీ స్టూడెంట్ ఈజ్ అ ప్రొడక్టివ్ స్టూడెంట్. డిడ్ యూ డ్రింక్ ఎనఫ్ వాటర్ టుడే రీజనర్స్? గోల్డెన్ రూల్ నెంబర్ 5, డోంట్ బిల్డ్ యువర్ ఫ్యూచర్ టుడే. డోంట్ వెయిట్ ఫర్ ద ఫైనల్ ఇయర్ టు ప్లాన్ యువర్ కెరియర్. స్టార్ట్ ఎర్లీ. లెర్న్ న్యూ స్కిల్స్, డ్యూ ఇంటర్న్షిప్, ఇంప్రూవ్ కమ్యూనికేషన్, బిల్డ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్, అటెండ్ సెమినార్స్ అండ్ ఇండస్ట్రీ టాస్క్. ఆస్క్ యువర్ సెల్ఫ్, వేర్ డూ ఐ వాంట్ టు బి ఇన్ 5 years? స్మాల్ స్టెప్స్ టుడే క్రియేట్ ఎ బిగ్ సక్సెస్ టుమారో. కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్: ప్రోక్రాస్టినేషన్, చూసింగ్ రాంగ్ కంపెనీ, ఇగ్నోరింగ్ మెంటల్ హెల్త్, స్టడీయింగ్ ఓన్లీ బిఫోర్ ఎగ్జామ్స్, ఫియర్ ఆఫ్ ట్రయింగ్ న్యూ థింగ్స్. మిస్టేక్స్ ఆర్ నార్మల్, బట్ రిపీటింగ్ దెమ్ ఈజ్ నాట్. క్విక్ ఇంటరాక్షన్ అండ్ రిఫ్లెక్షన్. లిజనర్స్, రేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ 1 to 5. ఫ్రెండ్షిప్స్, టైమ్ మేనేజ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ బెనిఫిట్స్, కెరియర్ ప్లానింగ్. విచ్ ఏరియా నీడ్ ఇంప్రూవ్మెంట్? స్టార్ట్ టుడే. కమింగ్ టు కన్క్లూజన్, క్యాంపస్ లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫేస్, ఇట్ ఈస్ ఎ ఫౌండేషన్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఫాలో దీస్ గోల్డెన్ రూల్స్, బిల్డింగ్ మీనింగ్ఫుల్ ఫ్రెండ్షిప్స్, మేనేజ్ టైమ్ వైజ్లీ, ఎక్స్ప్లోర్ బియాండ్ అకాడమిక్స్, ప్రొటెక్ట్ యువర్ హెల్త్, స్టార్ట్ బిల్డింగ్ యువర్ ఫ్యూచర్ టుడే. రిమెంబర్, మార్క్స్ మే గెట్ యువర్ జాబ్, బట్ స్కిల్స్ అండ్ క్యారెక్టర్ బిల్ట్ యువర్ లైఫ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ మనస్విత ఆన్ మిచ్ కమ్యూనిటీ రేడియో 90.8, రిమైండింగ్ యూ, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, లర్న్ ఎవ్రీ డే, గ్రో ఇన్ టు ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ లైఫ్, బికాస్ దీస్ ఇయర్స్ విల్ నెవర్ రిటర్న్, బట్ ద మెమొరీస్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. అంటిల్ వీ మీట్ అగైన్, స్టే పాజిటివ్, స్టే ఇన్స్పైర్డ్ అండ్ స్టే హ్యావ్ ఎ వన్.

0: पीएम फसल बीमा योजना से करीब 2 लाख करोड़ रुपए क्लेम के रूप में किसानों को मिले हैं।
1: मेरा नाम जितेंद्र कुमार है, मेरा जिला सांबा है और तहसील मेरी रामगढ़ है। मेरे को खेती करते कोई कोई 10-15 साल हो गए। जमीन मेरे पास 16 कनाल है, खड़ी फसल पर ओले पड़े हैं, सारी बर्बाद हो गई। इस बार धान की फसल का मिला है हमें 63,000 मुआवजा मिला था, बहुत फायदा हुआ इसका। जो बहुत जरूरी है, दोनों फसल का जो करवाना चाहिए, जो बहुत ही जरूरी है।
2: खरीफ फसल बीमा के लिए शीघ्र पंजीकरण कराएं।
3: बैंक शाखा, बीमा कंपनी, कृषि ऋण समिति, जन सेवा केंद्र से संपर्क करें।
2: फसल बीमा से संबंधित जानकारी के लिए हेल्पलाइन नंबर 1-4447 पर कॉल करें।
4: फसल बीमा कराओ, सुरक्षा कवच पाओ।
5: హాయ్ హలో, అందరికీ నమస్కారం. నేను మీ ఆర్జే అప్సర. ఇప్పుడు మీరు వింటున్నారు మిట్స్ రేడియో కమ్యూనిటీ 90.8. ఇప్పుడు మీరు వింటున్నారు మహిళలు స్వేచ్ఛ సమానత్వం. మహిళలు ప్రపంచంలో తగిన గుర్తింపు కోసం తపన పడుతున్నారు. వారిని శాసించే వారు తప్ప సమానంగా చూసేవారి సంఖ్య చాలా తక్కువ. ప్రస్తుత ఆధునిక నాగరిక ప్రపంచంలో

0: చదువుకున్న మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ అన్ని హక్కులను పొందగలుగుతున్నారు. కానీ ఈ అభివృద్ధి నగరాలకే పరిమితం అవుతుంది. నగరాలకు దూరంగా నివసించే మహిళలు స్వేచ్ఛా సమానత్వం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. అలాంటి వారందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచే మహిళా సమాజాలు కొన్ని ఉన్నాయి. అక్కడి మహిళలకు చదువు లేకపోయినా తమకు నచ్చినట్లుగా జీవించాలనే తపన ఉంది. అందుకోసం వీరు ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ఇక్కడి మహిళలే మహారాణులు. పితృస్వామ్యం గురించి అందరికీ తెలిసే ఉంటుంది, కానీ మాతృస్వామ్యం గురించి మీలో ఎంతమందికి బాగా తెలుసు? మాతృస్వామ్యం అనేది మహిళలు పాలించే సమాజం లేదా ఒక ప్రభుత్వ వ్యవస్థ. ఇది అసాధారణ విషయం. ప్రపంచంలో మహిళలను పూర్తి అధికారాలు గల సమాజాలు కొన్ని ఉన్నాయి. వీటిని మహిళలు తమ కోసం తాము ఏర్పాటు చేసుకున్నవి. కోస్తారికా, కెన్యా వంటి అనేక ప్రదేశాల్లో ఇలాంటి మహిళా సమాజాలను మీరు చూడవచ్చు. అత్యంత శక్తివంతమైన ఈ మహిళలను కలిసేందుకు, వారి సంస్కృతిని తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఆయా ప్రదేశాలకు వెళ్తుంటారు. కెన్యాలో మహిళల కోసం మహిళలు నిర్మించుకున్న గ్రామం ఉమోజా మహిళల నేతృత్వంలోని ఈ సమాజంలో పురుషులు జీవించేందుకు నిషేధించబడ్డారు. ఒకప్పుడు ఈ గ్రామంలోని మహిళలు బ్రిటిష్ వారి చేతిలో ఎన్నో అఘాయిత్యాలకు గురయ్యేవారు. ఫలితంగా భర్తలు కూడా వారిని వదిలేసేవారు. దీంతో ఇలా అన్యాయానికి గురైన మహిళలంతా రెబేకా అన్న మహిళ నాయకత్వంలో ఏకమైన 1990లో తమకంటూ సొంత గ్రామాన్ని నిర్మించుకున్నారు. వ్యవసాయం ద్వారా కూరగాయలను పండించడం, ఆభరణాలను తయారు చేయడం వంటి వృత్తుల ద్వారా స్వశక్తితో జీవిస్తున్నారు. భర్త లేని వారు ఇళ్ల నుండి గెంటేయబడ్డ మహిళలకు ఇక్కడ ఆశ్రయం లభిస్తుంది. మొసోవో మహిళలు చైనాలో మాతృస్వామ్యాన్ని అవలంబిస్తున్నారు. నివేదికల ప్రకారం వీరిలో దాదాపు 40,000 మంది టిబెటన్ బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇక్కడ కుటుంబంలోని వంశం మహిళల ద్వారానే గుర్తించబడుతుంది. కేవలం ఇది మాత్రమే కాదు, మొసోవో సమాజంలోని స్త్రీ శ్రేణికి ఆస్తి కూడా ఇవ్వబడుతుంది. ఈ మహిళల గురించి మీలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వారు వివాహం చేసుకోవడానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. ఒకవేళ వారికి భాగస్వామి ఉంటే కలిసి ఇద్దరూ జీవించకూడదు. ఈశాన్య భారతదేశంలోని కాశీ తెగ మాతృస్వామ్య సమాజానికి ప్రసిద్ధి చెందింది. నివేదికల ప్రకారం 2011లో ఈ గిరిజన సమాజంలో జనాభా దాదాపు 10 లక్షల వరకు ఉంది. ఈ సమాజంలో పురుషులు ఇంట్లోనే ఉండి ఇంటిని చూసుకోవాల్సి ఉండగా స్త్రీలు బయట పనిచేస్తారు. పిల్లల విషయానికి వస్తే తల్లి లేదా అత్త మాత్రమే వారికి చూసుకోవడానికి అనుమతి ఉంటుంది. కుటుంబ సమావేశాలకు కూడా పురుషులకు అనుమతి లేదు. ఇది మాత్రమే కాదు, కాశీ తెగకు చెందిన ఒక మహిళ వివాహం చేసుకున్నప్పుడు ఆమె భర్త ఇంటి పేరుకు బదులుగా తన పుట్టింటి పేరుని ఎప్పటికీ ఉంచుకుంటుంది. ఇండోనేషియాలో ఈ సమాజానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 2017 గణాంకాల ప్రకారం దాదాపు 4 మిలియన్ల జనాభా ఉన్న అతిపెద్ద మాతృస్వామి సమాజంలో ఇది ఒకటి. మినాంగ్బో సమాజంలో తల్లి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పాలనకు సంబంధించిన వ్యవహారాలను ఇక్కడ మహిళలు మాత్రమే చూసుకుంటారు. ప్రపంచంలో పురాతన మాతృస్వామ్య సమాజాలలో కోస్తారికాలోని బ్రిబ్రి ఒకటి. ఇది దేశంలో అతిపెద్ద స్వదేశీ సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఈ తెగ ప్రజలు కోస్తారికా నుండి దూరంగా నివసిస్తున్నారు. తలమంచ పర్వత ప్రాంతంలో చాలా లోపల వారి ఇల్లు ఉన్నందున వారు ఇక్కడ నివసిస్తున్నారో ఎవరికీ తెలియదు. ఈ గిరిజన సమూహంలో దాదాపు 12,000 నుండి 35,000 మంది సభ్యులు ఉన్నారని నమ్ముతారు. ఈ మాతృస్వామ్య సమాజంలో మహిళలదే పైచేయి. తల్లి మాత్రమే భూమిని తన పిల్లలకు పంచుతుంది. అంతేకాదు, మతపరమైన ఆచారాల కోసం పవిత్రమైన కాకో పానీయాన్ని తయారు చేసే హక్కు కూడా మహిళలకు మాత్రమే ఉంది. థ్యాంక్ యూ.
1: మీరు వింటున్నారు MITS రేడియో 90.8. వినండి, వింటూనే ఉండండి, వినిపించండి.

0: మీరు వింటున్నారు MITS రేడియో 90.8. వినండి, వింటూనే ఉండండి, వినిపించండి.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే నందిని. మన ఇండియాలో ఒక కొత్త రకం ఫ్రూట్ వచ్చేసింది, అదేదో తెలుసుకుందాం. వియత్నాం ఫ్రూట్ మన దగ్గర ఎర్రగా దోసకాయలా ఉంది. కొబ్బరికాయలా రెండు ముక్కలు చేసి దానిలోని ఎర్ర గుజ్జును స్పూన్తో తీసి జ్యూస్ చేశారు. జ్యూస్ రుచి కొంచెం వగురు పులుపుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వియత్నాం ఫ్రూట్కు యమా డిమాండ్ ఉంది. అది మన దగ్గర కూడా పండుతోందంటే నమ్ముతారా? కోవిడ్ అనంతరం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సూపర్ ఫ్రూట్స్ అనే పదం కొత్తగా వినిపిస్తోంది. అంటే శరీరానికి ఎక్కువ పోషకాలు అందించే ఆహారాలన్నమాట. బ్లూబెర్రీ, అవకాడో, గ్వినోవా వంటి పంటలు ఇప్పటికే ప్రపంచ మార్కెట్లను ఆక్రమించాయి. తాజాగా ఆ జాబితాలో చేరిన మరో పండు గ్యాక్ ఫ్రూట్. దక్షిణ ఆసియా అడవుల్లో పుట్టిన ఈ పండు ఇప్పుడు పోషకాహార శాస్త్రవేత్తలు, వైద్యులు, ఆరోగ్య పరిశ్రమ దృష్టికి ఆకర్షిస్తోంది. ఎర్రగా మెరుస్తూ కనిపించే ఈ పండులో పోషక విలువలు అసాధారణం. గ్యాక్ ఫ్రూట్ తీగ జాతి మొక్క వియత్నాం, థాయిలాండ్, లావోస్, కంబోడియా వంటి దేశాలలో ఇది సహజంగా పెరుగుతోంది. బయటకు ఉన్న పండుల మెత్తని ముళ్ళతో ఉన్నట్టుగా కనిపించినప్పటికీ గట్టిగా పొరతో ఉంటుంది. పండిన తర్వాత ఇది చిక్కని నారింజ ఎరువు రంగులో మెరుసిపోతుంది. దీని లోపల గింజ చుట్టూ ఉన్న గుజ్జుతో అత్యధిక పోషకాలు ఉంటాయి. అందుకే పోషకాహార నిపుణులు దీనిని ప్రకృతి ఇచ్చిన పోషకాల ఖజానాగా పేర్కొన్నారు. ఇక్కడికి ఎలా వచ్చింది అదేదో తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఇమాంగూడ గ్రామస్థుడు బుచ్చిరెడ్డి గత 30 ఏళ్లుగా ద్రాక్ష సాగు చేస్తున్నారు. ఆయన సన్నిహితుల్లో ఒకరు క్యాన్సర్తో బాధపడటం చూసి దానికి నివారణగా పనికొస్తుందని ఈ పండు గురించి యూట్యూబ్ వీడియోలో చూశారు. ఆ మొక్కల కోసం సెర్చ్ చేయ

0: మీద కొమ్మలు విస్తరించకుండా కత్తిరిస్తే చాలు. ఈ మొక్కల పెంపకంలో అతి కష్టమైన పని పాలినేషన్. దానిని రోజు తప్పనిసరిగా చేయాలి అంటారు బుచ్చిరెట్టి. సహనం అవసరం. మొక్కలలో పూల ద్వారా జరిగే పునరుత్పత్తి ప్రక్రియనే పాలినేషన్ అంటారు. అదే ఈ పంటకు అతి కీలకం. రైతులు సహనంతో తోటలో పూలను వెతుకుతూ చేయాల్సినది. ఒక పువ్వులోని పురుష భాగం నుంచి వచ్చే పరాగ కణాలు ఆడ చెట్టు పువ్వులోని స్త్రీ భాగం మీద పడే ప్రక్రియను పాలినేషన్ అంటారు. దీనివల్ల పువ్వు పండగ మారుతుంది, పండుల విత్తనాలు ఏర్పడతాయి. దీనిని రైతులే తోటలో రోజు చేయాలి. ఇద్దరు పని చేస్తే 30 పూల వరకు చేయవచ్చు. 6 ఆడ చెట్లకు ఒక మగ చెట్టు పువ్వు సరిపోతుంది. మిగతా మొక్కల్లో తేనెటీగలు పక్షుల ద్వారా సహజంగానే పాలినేషన్ జరుగుతోంది. గ్యాక్ ఫ్రూట్ పూలల్లోని మకరందంలో తీపిదనం తక్కువ ఉంటుంది, కాబట్టి తేనెటీగలకు ఆకట్టుకోదు. అందుకే మనుషులే మగ ఆడ పూలను కలపాల్సి ఉంటుంది. పండు తయారవుతున్న దశలో గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్గా మారుతుంది. ఒక చెట్టు నుంచి ఏడాదికి 40 కిలోల వరకు దిగుబడి వస్తుంది. కిలో పండు నుంచి 12 గ్లాసులు జ్యూస్ వస్తుంది. కాయ పచ్చగా ఉన్నప్పుడు రొయ్యలతో కలిపి కూరగా చేసుకొని తినొచ్చు. దోసకాయ కూరలా చేసుకోవచ్చు. పప్పులో కూడా కలిపి వండుకోవచ్చు అంటున్నారు బుచ్చిరెట్టి భార్య పద్మావతి. పోషకాలు అనేక. గ్యాక్ ఫ్రూట్లో అనేక పోషకాలు ఉన్నాయి. ఈ పండుపై చాలా కాలంలో అధ్యయనాలు జరుగుతున్నాయి. వాటిలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. బీట్ కెరోటిన్ శరీరంలో విటమిన్ ఏగా మారి కళ్ళలో ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థల బలపరుస్తాయి. లైకోపిన్ వంటి పదార్థాలు రక్తనాళాల్లో యాక్సిడేటివ్ డ్యామేజ్ను తగ్గించడంలో సహాయపడతాయి. విటమిన్ ఇ ఇతర పోషకాలు చర్మాన్ని రక్షించి వృద్ధాప్య ప్రభావాన్ని తగ్గిస్తాయి. అందుకే అనేక పోషకాలు విలువలుగా గ్యాక్ ఫ్రూట్ ఆరోగ్య పరిశ్రమలో కొత్త అవకాశాలను తెరుస్తోంది. ఈ సూపర్ ఫ్రూట్తో చేస్తున్న న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, హెల్త్ డ్రింక్స్, కాస్మోటిక్ ఉత్పత్తులను ఇప్పటికే యూరప్, అమెరికా, జపాన్ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఎర్రటి రంగులో మెరిసే ఈ ఫలం పోషకాల అద్భుతం. గ్యాక్ ఫ్రూట్ జ్యూస్లో క్యాన్సర్ నిరోధక గుణాలతో పాటు బీటా కెరోటిన్ పరిమాణం క్యారెట్ కన్నా అనేక రెట్లు ఎక్కువ ఉంటుంది. అలాగే లైకోపిన్ కూడా టమాటా కన్నా అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రెండు మన శరీరంలో కణాలను రక్షించే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇదంతా మేం చెప్పడం లేదు, ల్యాబ్ టెస్ట్లే నిరూపణ అయ్యింది. ధన్యవాదాలు.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి, విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.
2: వామ్ వెల్కమ్ టు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 FM, వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఐ ఆమ్ యువర్ బిందు, అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దట్ డిసైడ్స్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ సొసైటీ, యాంటీ ఇల్లిటరసీ. ఫ్రెండ్స్, లెట్ మీ ఆస్క్ యూ వన్ సింపుల్ క్వశ్చన్. కెన్ ఏ పర్సన్ లివ్ కాన్ఫిడెంట్లీ ఇన్ టుడేస్ వరల్డ్ వితౌట్ రీడింగ్ అండ్ రైటింగ్? థింక్ ఫర్ ఎ మూమెంట్. టుడే వీ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ లిటరసీ, వై ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్, హౌ ఇట్ అఫెక్ట్స్ అస్, అండ్ హౌ యూ అండ్ మీ కెన్ హెల్ప్ స్టాప్ ఇట్. స్టే ట్యూన్డ్ బిజినెస్. ఫస్ట్ లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ ఈస్ లిటరసీ. లిటరసీ మీన్స్ నాట్ ఏబుల్ టు రీడ్, నాట్ ఏబుల్ టు రైట్, నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇల్లిటరసీ ఈజ్ నాట్ ఎ క్రైమ్, బట్ రిమైనింగ్ ఇల్లిటరేట్ వెన్ ఎడ్యుకేషన్ ఈజ్ అవైలబుల్ ఈజ్ ఎ లాస్ టు సొసైటీ. ఇంటరాక్టివ్ క్వశ్చన్. డూ యూ నో ఎనీ వన్ హూ సైన్స్ విత్ ఎ సమ్ ఇంప్రెషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ సిగ్నేచర్? మెనీ పీపుల్ స్టిల్ డూ. ఇల్లిటరసీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ బుక్స్, ఇట్ అఫెక్ట్స్ హెల్త్, ఎంప్లాయ్మెంట్, కాన్ఫిడెన్స్, డిసిషన్ మేకింగ్. Education gives eyes to knowledge and wings to dreams. Why does illiteracy still exist even today? Major reason, poverty. Children are focused to work instead of studying. Lack of awareness. Parents don't understand the value of education. Child labor. Small hands are made to earn money instead of holding books. జెండర్ డిస్క్

0: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే బవిత. పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు అంటూ సంప్రదాయానికి విలువనిస్తూనే ఆ వేడుకకి టెక్నాలజీ హంగులను జోడిస్తుంది నేటి తరం. కళ్యాణ మండపంలోకి అతిథులను స్వాగతం పలిగే దగ్గర నుంచి అప్పగింతల వరకు ప్రతి సందర్భానికి టెక్నాలజీ సొగసులను అద్దుతూ కళ్యాణ వేడుకని కొత్త బాట పట్టిస్తున్నారు పెళ్లివారు. అందులో భాగంగా వస్తున్న హోలో వెడ్డింగ్ ట్రెండ్సే ఇవన్నీ. చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి ఒకటయ్యే వేడుక, మూడు ముళ్ళ ముచ్చట ఈ వేడుకని బంధువులు అతిథులు అందరికీ గుర్తుండిపోయేలా గొప్ప అనుభూతిని పంచేలా చేయాలనుకుంటున్నారు తల్లిదండ్రులు. మరోపక్క వధువరులేమో ప్రేమకు చిహ్నమైన ఆ తాజ్ మహల్ ముంగిట్లో పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది. సెలబ్రిటీలు చేస్తున్నట్టుగా రాజస్థాన్ కోటల్లో రాజసం ఉట్టిపడేలా కళ్యాణం జరిగితేనే ఇంకెంత బాగుంటుంది అంటూ కలలు కంటున్నారు. ఈ కలలన్నీ నిజం చేస్తుంది హోలోగ్రామ్ టెక్నాలజీ. పెళ్లివారికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా చక్కగా పైనుంచే అద్భుతమైన ఫోటోలు తీసుకునే డ్రోన్ల గురించి మనకు తెలిసిందే. సంగీత్ లాంటి వేడుకలో సందడి చేసే పెద్ద పెద్ద ఎల్ఈడి బ్యాక్డ్రాప్స్ ని చూసాం. వాటికి మించి సందడి చేసేవి ఈ హోలో ఫ్యాన్లు, గెస్ట్లు, బాక్సులు, 3D మ్యాపింగ్ ప్రొజెక్షన్లు మనం చూస్తున్నది. భ్రమ నిజమా అనిపించేలా చేసే ఈ హోలో టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. స్వాగతం పలుకుతూ పెళ్లికి వెళ్ళినప్పుడు రండి రండి, మా అమ్మాయిని ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళండి అని సాధారణంగా స్వాగతం పలికితే మన మనసు ఎంత ఉప్పొంగిపోతుందో. కానీ అంత సందడిలో ప్రతి ఒక్కరికి ఇంత ఆత్మీయ స్వాగతం దొరకపోవచ్చు కదా. మరోపక్క అందరినీ సరిగా రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అనే చింత పెళ్లివారిలో ఉంటుంది. ఈ ఇబ్బందులు లేకుండా చేస్తున్నాయి ఈ హోలోగ్రామ్ స్వాగతాలు. అరే, పెళ్లి మండపంలో బిజీగా ఉండాల్సిన పెళ్లి కూతురు, అమ్మా నాన్నలు ఇంత తీరిగ్గా ద్వారం దగ్గర నిలబడి అతిథులకు స్వాగతం పలుకుతున్నారేంటబ్బా అనేలా చేస్తాయి ఈ హోలో బొమ్మల ప్రత్యేకమైన హోలోగ్రామ్ ఫ్యాన్లని వాడి చేస్తున్న ఈ ఏర్పాట్లు ఈ మధ్య పెళ్లిళ్లలో ట్రెండ్గా మారాయి. ఈ పద్ధతిలోనే పెళ్లి జంటల పేర్లని, ఉంగరాలని, వెడ్డింగ్ కేకులని కూడా మ్యారేజ్ హాళ్లలో అందంగా 3D పద్ధతిలో కనిపించేటట్టు చేస్తున్నారు. సన్నని నీటి తుంపర్లనే తెరగా మార్చి దానిపైన పెళ్లివారి ఫోటోలని, వీడియోలని ప్రదర్శించడమే హోలోఫ్రాగ్ స్క్రీన్ టెక్నాలజీ ప్రత్యేకత. దూరం నుంచి చూస్తే పొగమంచు తెరల మధ్య పెళ్లివారు సందడి చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడితో అయిపోలేదండో, అంతకు మించి వావ్ అనిపించేలా చేసే మరో మ్యాజిక్ కూడా ఉంది. అదే 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్. ఈ టెక్నాలజీతో పాత కళ్యాణ మండపాన్ని కూడా అందమైన తాజ్మహల్లా, రాజస్థాన్ కోటలా మార్చేయచ్చు. అలా వద్దనుకుంటే సొగసైన గులాబీ తోటలా మార్చే అక్కడే పెళ్లి చేసుకోవచ్చు. అది కాదనుకుంటే అంతరిక్షంలోకి వెళ్ళి ఆ చుక్కల సాక్షిగా మనువాడచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ నిజం, కళ్యాణ మండపాన్ని మాత్రమే కాదు మొత్తం మ్యారేజ్ హాల్ని ఈ పద్ధతిలో మరో అద్భుతమైన ప్రపంచంగా మార్చేయచ్చు. పెళ్లి కూతురు లెహంగాని అంతెందుకు, వెడ్డింగ్ కేక్ని ఈ టెక్నాలజీతో కావాల్సినట్టుగా మెరిపిస్తూ వధువుతో పాటు పెళ్లికి వచ్చిన వారంతా సూపర్బ్ అనేలా చేయొచ్చు. మన పెళ్లి ఎంత ఘనంగా జరిగితే ఏంటి, పెళ్లిలో అయిన వాళ్ళు లేకపోతే అదో వెలికితానే ఉండిపోతుంది కదా. ఆ వెలికి తిని పూచడానికి హోలో గెస్టులని కూడా ఈ టెక్నాలజీతోనే తయారు చేస్తున్నారు. మనకు దూరమైన ఆత్మీయులని, సమయానికి పెళ్లికి రాలేకపోయే వాళ్ళని కూడా కాకుండా ఫేవరెట్ డాన్సర్ని, గాయకులని కూడా హోలో గెస్టుల్లాగా తయారు చేసే పెళ్లి మండపంలో కూర్చోబెట్టి పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. సెల్ఫీలు ఇష్టపడే వారి కోసం హోలో బాక్సులు మండపాల్లో సందడి చేస్తున్నాయి. ఫాగ్ టెక్నాలజీస్, విజన్, 3D, వాటర్ మార్క్ వెడ్డింగ్స్ వంటి సంస్థలు ముంబై, కోచి, బెంగళూరు, హైదరాబాద్ వేదికగా ఈ సేవలు అందిస్తున్నాయి. ఈ లెక్కన ముందు ముందు అన్ని హోలో టెక్నాలజీ పెళ్లిళ్ళే అన్నమాట. ధన్యవాదములు.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన అడుగు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్ తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు, PhD, PG ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో చేరండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330803555, ఇంకో నెంబర్ 7330055555 అలాగే admissions@mits.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: స్థాయిలో గ్రహించగలుగుతుంది. ఆకుకూరలతో ఐరన్ ఉంటుంది, కానీ కూరగాయల్లో పండ్లలో తగినంత ఐరన్ ఉండదు. కాబట్టి ఐరన్ కోసం కూరగాయల రసం తీసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. గోధుమ గడ్డి రసంలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. ఇలా మనం తీసుకునే ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఇలాంటి మంచి విషయాల కోసం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మీరు వింటున్నారు MITS రేడియో 90.8.
2: ఎవరు రాశారో కానీ చాలా గొప్పగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఒక గర్భవతి అయిన భార్య ఆమె భర్త ఇలా మాట్లాడుకుంటున్నారు. భార్య, ఏమనుకుంటున్నావు? అబ్బాయి పుడతాడా? అమ్మాయా? భర్త, అబ్బాయి అనుకో, వాడికి లెక్కలు నేర్పుతాను, ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకుంటాం, స్విమ్మింగ్ నేర్పుతా, చెట్లెక్కడం నేర్పుతా, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్పుతా. ఇంకా? భార్య అంది, చాలు చాలు, మరి అమ్మాయి పుడితే? భర్త ఇలా అన్నాడు, అమ్మాయి అయితే ఏం నేర్పాల్సిన అవసరం లేదు, అదే నాకు నేర్పుతుంది. నేనేం తినాలి, ఏం తినకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఒక రకంగా మా అమ్మలాగా అన్నమాట. ఇంకా నేను దానికి ప్రత్యేకంగా ఏం చేయకపోయినా నన్ను హీరోలా చూసుకుంటుంది. నన్నెవరైనా బాధ పెట్టారనుకో, వాళ్లని అస్సలు క్షమించదు, ఎదురు తిరుగుతుంది. భర్త దగ్గర కూడా నా గురించి గొప్పగా చెప్తుంది, మా నాన్న నా కోసం అది చేశాడు, ఇది చేశాడు అని. భార్య అంది, సో అమ్మాయి అయితే ఇవన్నీ చేస్తుంది, అబ్బాయి అయితే చేయడంటారు, అంతేగా? భర్త, కాదు, అబ్బాయి అయితే ఇవన్నీ మనల్ని చూసి నేర్చుకుని చేస్తాడు, అమ్మాయికి బై బర్త్ వచ్చేస్తాయి. మరి భార్య ఇలా అంది, అదేం శాశ్వతంగా మనతో ఉండిపోదు కదా. భర్త అన్నాడు, ఉండదు, కానీ మనం దాని గుండెల్లో ఉండిపోతాం, అందుకని అది ఎక్కడ ఉంది అన్నది సమస్య కాదు. డాటర్స్ ఆర్ ఏంజల్స్ బోర్న్ విత్ అన్కండిషనల్ లవ్ అండ్ కేర్ ఫర్ ఎవర్. అందుకని ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు. కూతురంటే కూడికల తీసివేతల లెక్క కాదు, నీ వాకిట్లో పెరిగే తులసి మొక్క. కూతురంటే దించేసుకోవాల్సిన బరువు కాదు, నీ ఇంట్లో వెలసిన కల్పతరువు. కూతురంటే భద్రంగా చూడవలసిన గాజుబొమ్మ కాదు, నీ కడుపున పుట్టిన మరో అమ్మ. కూతురంటే కష్టాలకు, కన్నీళ్లకు,

హలో మిట్స్ లైఫ్ బాండ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు.

0: மிட்ஸ் கம்யூனிட்டி ரேடியோ 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్డ్ బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్డ్ బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ. పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్ లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్ కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330803555 మరియు 7330852555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.in కు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో ఎవ్రీవన్, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే మిథిల. యువకులు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి కష్టపడటం చూసి మీరు విసిగిపోయారా? కొంతమంది వ్యక్తులు తమ లక్ష్యాలను సాధించినట్లు ఎందుకు కనిపిస్తారు? మరికొందరు నిరంతరం అప్రయత్నంగానే పడిపోతారు. సమాధానం స్వీయ క్రమశిక్షణ యొక్క శక్తిలో ఉంది. స్వీయ క్రమశిక్షణ లేకపోవడం వ్యక్తిగత ఎదుగుదలకు మరియు విజయానికి ఆటంకం కలిగిస్తుంది. అయితే ఇది సరైన వ్యూహాలు మరియు మనస్తత్వంతో అభివృద్ధి చేయగల నైపుణ్యం. పరిశోధన మరియు నిజ జీవిత ఉదాహరణల ద్వారా స్వీయ క్రమశిక్షణను పెంపొందించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను మనం పరిశీలిద్దాం. స్వీయ క్రమశిక్షణ అంటే ఏమిటి? స్వీయ క్రమశిక్షణ అనేది మన చర్యలు మరియు ప్రేరణలపై నియంత్రణ కలిగి ఉంటుంది. పరధ్యానాలు లేదా టెన్షన్లను ఎదుర్కొన్నప్పుడు కూడా మన దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా స్పృహతో కూడిన ఎంపికలు చేయడం దీని అర్థం. మనం స్వీయ క్రమశిక్షణను అభ్యసించినప్పుడు తక్షణ తృప్తి కంటే మనకు ముఖ్యమైన వాటికి మనం చురుకుగా ప్రాధాన్యతనిస్తాము. ఉదాహరణకు, స్వీయ క్రమశిక్షణలో ఉన్న యువతీ యువకుడు వారి విద్య యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నందున స్నేహితులతో బయటకు వెళ్లే బదులు రాబోయే పరీక్ష కోసం చదువుకోవచ్చు. స్వీయ క్రమశిక్షణను అభివృద్ధి చేయడానికి సమయం మరియు కృషి అవసరం. ఇది స్థిరంగా సానుకూల ఎంపికలు చేయడానికి స్వీయ నియంత్రణ మరియు పట్టుదల సాధన కలిగి ఉంటుంది. ఏదైనా నైపుణ్యం వల్లే దీనికి అభ్యాసం మరియు అంకిత భావం అవసరం. స్వీయ క్రమశిక్షణను పెంపొందించడానికి ఒక మార్గం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించడం మరియు వాటిని సాధించడానికి ప్రణాళికలను రూపొందించడం. పెద్ద పనులను చిన్న చిన్న దశలుగా విభజించడం ద్వారా యువతీ యువకులు తమ స్వీయ క్రమశిక్షణను క్రమంగా పెంచుకోవచ్చు. నిత్య కృత్యాలను సృష్టించడం మరియు మంచి అలవాట్లను ఏర్పరచుకోవడం మరొక సహాయక వ్యూహం. కొన్ని ప్రవర్తనలను స్వయంచాలకంగా మారినప్పుడు పరధ్యానాన్ని నిరోధించడం మరియు ఏమి చేయాలనే దానిపై దృష్టి పెట్టడం సులభం అవుతుంది. స్వీయ క్రమశిక్షణకు విలువనిచ్చే సహాయక వ్యక్తులతో తనను తాను చుట్టుముట్టడం ప్రోత్సాహాన్ని మరియు జవాబుదారీతనాన్ని అందిస్తుంది. స్వీయ క్రమశిక్షణ యువతీ యువకులకు స్థితిస్థాపకతను పెంపొందించడానికి మరియు సవాళ్లను అధిగమించడానికి సహాయపడుతుంది. కష్టాలు లేదా ఎదురుదెబ్బలు ఎదురైనప్పటికీ పట్టుదలలో ఉండడాన్ని ఇది వారికి నేర్పుతుంది. ప్రారంభ దశలోనే క్రమశిక్షణను పెంపొందించడం ద్వారా కౌమార దశలో ఉన్నవారు తమ లక్ష్యాలకు కట్టుబడి ఉండటం మరియు సులభంగా వదులుకోకుండా ఉండటం యొక్క ప్రాముఖ్యతను నేర్చుకుంటారు. ఈ స్థితిస్థాపకత వారు జీవితంలో తరువాత ఎదుర్కొనే అడ్డంకులకు వారిని సిద్ధం చేస్తుంది. చిన్న వయస్సులోనే స్వీయ క్రమశిక్షణను పెంపొందించుకోవడం భవిష్యత్ విజయాలకు బలమైన పునాదిని ఏర్పరుస్తుంది. బాల్యంలో మరియు కౌమార దశలో వ్యక్తులు వారి ప్రేరణలను నియంత్రించడం మరియు బాధ్యతాయుతమైన ఎంపికలు చేయడం నేర్చుకున్నప్పుడు ఈ నైపుణ్యాలు యుక్త వయస్సులోకి వెళ్తాయి. స్వీయ క్రమశిక్షణ కలిగిన యువతీ యువకులు తమ ఆర్థిక నిర్వహణ, ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడం మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను కొనసాగించగల విజయవంతమైన పెద్దలుగా మారే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.
3: మీరు వింటున్నారు MITS రేడియో 90.8. వినండి, వింటూనే ఉండండి, వినిపించండి.

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
2: హాయ్, హలో, మీరు వింటున్నారు మిక్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే నిషిత. ఇప్పుడు మనం నేపాల్ చుకౌని తయారీ విధానం చూద్దాం. కావలసిన పదార్థములు: ఉడకబెట్టిన ఆలుగడ్డలు 3, చిక్కటి పెరుగు 2 కప్పులు, ఉల్లిపాయ 1 సన్నగా తరిగినది, పచ్చిమిర్చి 2 లేదా 3 నిలువుగా చీల్చినవి, ఉప్పు రుచిగా సరిపడ పసుపు 1/2 టీ స్పూన్, తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్, మెంతులు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2 చిటికెడు, ఇంగువ, కొత్తిమీర. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ఒక పెద్ద గిన్నెలో పెరుగును తీసుకొని ఉండలు లేకుండా బాగా కలపాలి. పెరుగు మరి గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోయవచ్చు, కానీ చుకోని చిక్కగానే ఉండాలి. ఆ తరువాత పెరుగులో ఉడకపెట్టిన ఆలుగడ్డ ముక్కలు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆలుగడ్డలు మరి మెత్తగా చితికిపోకుండా జాగ్రత్తగా కలపండి. చివరగా ఒక చిన్న పాన్లో ఆవ నూనె పోసి పొగలు వచ్చే వరకు వేడి చేయాలి. నూనె కాగాక అందులో మెంతులు వేయాలి. మెంతులు ముదురు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఎండుమిర్చి, ఇంగువ వేయాలి. వెంటనే స్టవ్ ఆపేసి అందులో పసుపు వేయాలి. ఈ వేడి తాలింపును వెంటనే పెరుగు ఆలుగడ్డ మిశ్రమంపై పోయాలి. నూనె ఆ పెరుగు మిశ్రమానికి పట్టేలా బాగా కలపాలి. దీనివల్ల చుకోనికి మంచి పసుపు రంగు వస్తుంది. చివరగా పై సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. అయితే ఆలుగడ్డలు పూర్తిగా చల్లారిన తర్వాతే పెరుగులో కలపాలి. వేడి ఆలుగడ్డలు వేస్తే పెరుగు పలచగా అయిపోతుంది. ఈ రెసిపీని గారెలు అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం పిస్తా బ్లాక్బెర్రీ చీక్ కేక్ టవర్స్ని చూద్దాం. కావలసిన పదార్థములు: మటన్ 500 గ్రామ్స్, బియ్యం 2 కప్పులు, బాస్మతి బియ్యం నానబెట్టిన యక్ని స్టాక్ కోసం 1 ఉల్లిపాయ, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, సోంపు, శొంఠి పొడి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఉప్పు తగినంత, పులావ్ కోసం 1 కప్పు పెరుగు, నెయ్యి లేదా నూనె, షాజీరా బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా యక్ని కోసం 1 కుక్కర్లో మటన్ పైన చెప్పిన స్టాక్ మసాలాలు వేసి 4 కప్పులు నీళ్లు పోయాలి. మటన్ మెత్తబడేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత మటన్ ముక్కలను వేరు చేసి ఆ నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత 1 పెద్ద గిన్నెలో నెయ్యి వేడి చేసి అందులో షాజీరా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇందులో ఉడికించిన మటన్ ముక్కలను వేసి 2 నిమిషాలు వేయించి ఆపై పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు వడకట్టి పక్కన పెట్టుకున్న మటన్ ఉడికించిన నీరు కొలిచిపోయాలి. కప్పు బిర్యానీకి సుమారు 1.5 నుంచి 2 కప్పుల నీరు అవసరం. నీరు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి బిర్యానీ వేసి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. అన్నం పూర్తిగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచాలి. చివరగా మంటను బాగా తగ్గించి మూతపై బరువు పెట్టి 10 నిమిషాలు దమ్ చేయాలి. దీనివల్ల మసాలాల వాసన అన్నానికి బాగా పడుతుంది. ఈ పులావ్లో మిరపపొడి వాడరు. దీనికి అసలైన రుచి సొంపు శొంఠి పొడి వల్ల వస్తుంది. దీనిని ఉల్లిపాయ రైతాతో వేడిగా వడ్డిస్తే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం కాశ్మీరీ యక్ని పులావ్ని చూద్దాం. కావలసిన పదార్థములు: పొడి చేసిన మేరీ బిస్కెట్లు 150 గ్రాములు, పిస్తా పప్పు పొడి 50 గ్రాములు, వెన్న 60 గ్రాములు, బ్రౌన్ షుగర్ టీ స్పూన్, బ్లాక్ బెర్రీలు 200 గ్రాములు, సాస్ కోసం చక్కెర 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం టీ స్పూన్, క్రీజ్ చీజ్ 500 గ్రాములు, షుగర్ పౌడర్ 100 గ్రాములు, హెవీ క్రీమ్ 150 మిల్లీ, పిస్తా పేస్ట్ 80 గ్రాములు, వెనిలా ఎన్సిస్ టీ స్పూన్. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో బిస్కెట్ పొడి, పిస్తా పొడి, చక్కెర కరిగించి కరిగించిన వెన్న వేసి బాగా కలపాలి. దీనిని రింగ్ మాల్స్ అడుగున గట్టిగా ఆదిమి పెట్టి 15 నిమిషాల పాటు ఫ్రీజర్లో ఉంచాలి. ఒక చిన్న పాన్లో బ్లాక్ బెర్రీలు, చక్కెర, నిమ్మరసం వేసి సన్నని మంటపై 8 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం చిక్కగా అయ్యాక దానిని వడకట్టి గింజలు తీసేయాలి. ఈ సాస్ను పూర్తిగా చల్లార్చాలి. అనంతరం పిస్తా క్రీమ్ని తయారు చేసుకోవాలి. ఇందులో 1 పెద్ద గిన్నెలో క్రీమ్ చీజ్, షుగర్ పౌడర్ వేసి మెత్తగా అయ్యే వరకు కలపాలి. అందులో పిస్తా పేస్ట్, వెన్నెల ఎసెన్స్ వేసి కలపాలి. చివరగా ముందుగా సిద్ధం చేసుకున్న విఫ్ట్ క్రీమ్ను నెమ్మదిగా ఈ మిశ్రమంలో కలపాలి. అనంతరం ఫ్రిడ్జ్లో ఉన్న రింగ్ మోల్డ్స్ని తీసి బిస్కెట్ లేయర్ పైన పిస్తా క్రీమ్ మిశ్రమాన్ని సగం వరకు వేయాలి. మధ్యలో కొంచెం ఖాళీ సేపు అందులో సిద్ధం చేసుకున్న బ్లాక్ బెర్రీ సాస్ను కొద్దిగా వేయాలి. దానిపై మళ్ళీ పిస్తా క్రీమ్ వేసి పైభాగం సమానంగా చేయాలి. చివరగా దీనిని కనీసం 4 గంటల పాటు లేదా రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచాలి. వడ్డించే ముందు రింగ్ మోల్డ్స్ నుంచి నెమ్మదిగా తీసి పైన మరికొన్ని బ్లాక్ బెర్రీలు పిస్తా ముక్కలలో గార్నిష్ చేయాలి. అంతే, పిస్తా బ్లాక్ బెర్రీ చీజ్ కేక్ టవర్స్ రెడీ. మీ దగ్గర రింగ్ మోల్డ్స్ లేకపోతే పొడవాటి గ్లాస్లో కూడా పొరలు పొరలుగా దీనిని తయారు చేయవచ్చు. ఈ డెజర్ట్ చూడడానికి ఎంత అందంగా ఉందో, తినడానికి ఎంత రుచికరంగా ఉంటుంది. ధన్యవాదాలు.
3: వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. సాయం చేసే గుణానికి స్ఫూర్తి మన రైతన్న. దేశం కోసం రైతు, రైతు కోసం మనం అంటూ రైతులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకునే మన వేదిక రైతు నేస్తం, మన మిక్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

కాలేజ్ లైఫ్ వేర్ ఎ మూవీ వుడ్ యు బి ద హీరో ద కమీడియన్ ఆర్ ద వన్ స్టిల్ సర్చింగ్ ఫర్ ద క్లాస్ రూమ్ దిస్ ఈస్ మనస్విత యువర్ ఫ్రెండ్ ఆన్ మిచ్ కమ్యూనిటీ రేడియో 90.8 ద వాయిస్ కనెక్ట్స్ హర్ట్ అక్రాస్ యువర్ క్యాంపస్ టుడే క్వశ్చన్ ఇస్ సింపుల్ బట్ పవర్ఫుల్ వాట్ మేక్స్ ద క్యాంపస్ లైఫ్ అన్ఫర్గెటబుల్ ఇట్ ఈస్ ఫ్రెండ్షిప్ ఫ్రీడమ్ లేట్ నైట్ అసైన్మెంట్స్ క్యాంటీన్ సమోసా ఆర్ ద మెమొరీస్ వీ నెవర్ వాంట్ టు ఫర్గెట్ స్టే ట్యూన్డ్ బికాస్ టుడే వీ ఎక్స్ప్లోర్ 5 గోల్డెన్ రూల్స్ ఆఫ్ క్యాంపస్ లైఫ్ రూల్స్ దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ కాలేజ్ జర్నీ ఆర్ ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ వాట్ ఈస్ క్యాంపస్ లైఫ్ క్యాంపస్ లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ టెక్స్ట్ బుక్స్ అండ్ ఎగ్జామ్స్ ఇట్ ఈస్ వేర్ ద స్ట్రేంజర్స్ బికమ్ బెస్ట్ ఫ్రెండ్స్ డ్రీమ్స్ బికమ్ కెరియర్ గోల్స్ కాన్ఫిడెన్స్ రీప్లేసెస్ ఫియర్ పర్సనాలిటీ టేక్స్ షేప్ కాలేజ్ ఈస్ ద ట్రైనింగ్ గ్రౌండ్ ఫర్ లైఫ్ లిసనర్స్ థింక్ ఫర్ ఎ మూమెంట్ వెన్ యూ గెట్ గ్రాడ్యుయేట్ వాట్ విల్ యూ రిమెంబర్ మోస్ట్ వై క్యాంపస్ లైఫ్ మ్యాటర్స్ Campus life teaches what classrooms cannot. Real world skills, communication, tech teamwork, leadership, problem solving, emotional growth like independence, reliance, and adaptability. Some social intelligence, understanding people, building networks, respecting diversity. Success in life depends as much on these skills as on mark. Golden rule number one, build meaningful friendships. Friends are the biggest gift of campus life. Choose friends who motivate you. Avoid negativity influence. Be supportive and trustworthy. Remember, your network is your net worth. Interactive moment. Ask yourself, regionals, who is the one friend who should buy you during tough times? Golden rule number two. Manage time like a pro. Time is the real currency of students. Balance academics, skill development, health, and recreation. Quick tips to the listeners. Use a daily schedule. Avoid last-minute studying. Limit social media distractions. Follow the rule 50-10. It means 50 minutes of study plus 10 minutes of break. Successful students do not have more time. They use time better. Golden rule number 3. Explore beyond the classrooms. Your degree gives knowledge. Activities gives experience. Participate in clubs and cultural activities, sports and competitions, technical workshops, volunteering and social services. These experiences build leadership, confidence, teamwork and creativity. Employers value skills more than marks alone. Golden rule number 4. Take care of your health. Health is equal to energy plus focus plus happiness. Maintain balanced diet, hydration, proper sleep, daily exercises, avoid junk food overload, all night begin watching, excessive stresses. A healthy student is a productive student. Did you drink enough water today, listeners? Golden rule number 5. Don't build your future today. Don't wait for the final year to plan your career. Start early. Learn new skills, do internship, improve communication, build LinkedIn profile, attend seminars and industry tasks. Ask yourself, where do I want to be in 5 years? Small steps today create a big success tomorrow. Common mistakes to avoid. Procrastination, choosing wrong company, ignoring mental health, studying only before exams, fear of trying new things. Mistakes are normal, but repeating them is not. Quick interaction and reflection. Listeners, rate yourself from 1 to 5. Friendships, time management, skill development, health benefits, career planning. Which area need improvement? Start today. Coming to conclusion. Campus life is not just a phase. It is a foundation of your future. Follow these golden rules. Building meaningful friendships. Manage time wisely. Explore beyond academics. Protect your health. Start building your future today. Remember, marks may get you a job. But skills and character built your life. Signing off. This is Manaswita on Mitch Community Radio 90.8. Reminding you, enjoy every moment, learn every day, grow into the best version of your life because these years will never return. But the memories will last forever. Until we meet again, stay positive, stay inspired and have a wonderful

0: पीएम फसल बीमा योजना से करीब 2,00,000 करोड़ रुपए क्लेम के रूप में किसानों को मिले हैं।
1: मेरा नाम जितेंद्र कुमार है, मेरा जिला सांबा है और तहसील मेरी रामगढ़ है। मेरे को खेती करते कोई 10-15 साल हो गए। जमीन मेरे पास 16 कनाल है, खड़ी फसल पर ओले पड़े हैं, सारी बर्बाद हो गई। इस बार धान की फसल का मिला है 63,000 मुआवजा मिला था, बहुत फायदा हुआ इसका। जो बहुत जरूरी है, दोनों फसल का जो करवाना चाहिए, जो बहुत ही जरूरी है।
2: खरीफ फसल बीमा के लिए शीघ्र पंजीकरण कराएं।
3: बैंक शाखा, बीमा कंपनी, कृषि ऋण समिति, जन सेवा केंद्र से संपर्क करें।
2: फसल बीमा से संबंधित जानकारी के लिए हेल्पलाइन नंबर 1-4447 पर कॉल करें।
4: फसल बीमा कराओ, सुरक्षा कवच पाओ।
5: हाय, हेलो, అందరికీ నమస్కారం. నేను మీ ఆర్జే అప్సర. ఇప్పుడు మీరు వింటున్నారు మిట్స్ రేడియో కమ్యూనిటీ 90.8. ఇప్పుడు మీరు వింటున్నారు మహిళలు స్వేచ్ఛ సమానత్వం. మహిళలు ప్రపంచంలో తగిన గుర్తింపు కోసం తపన పడుతున్నారు. వారిని శాసించే వారు తప్ప సమానంగా చూసేవారి సంఖ్య చాలా తక్కువ. ప్రస్తుత ఆధునిక నాగరిక ప్రపంచంలో చదువుకున్న మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ అన్ని హక్కులను పొందగలుగుతున్నారు. కానీ ఈ అభివృద్ధి నగరాలకే పరిమితం అవుతుంది. నగరాలకు దూరంగా నివసించే మహిళలు స్వేచ్ఛా సమానత్వం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. అలాంటి వారందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచే మహిళా సమాజాలు కొన్ని ఉన్నాయి. అక్కడి మహిళలకు చదువు లేకపోయినా తమకు నచ్చినట్లుగా జీవించాలనే తపన ఉంది. అందుకోసం వీరు ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ఇక్కడి మహిళలే మహారాణులు. పితృస్వామ్యం గురించి అందరికీ తెలిసే ఉంటుంది, కానీ మాతృస్వామ్యం గురించి మీలో ఎంతమందికి బాగా తెలుసు? మాతృస్వామ్యం అనేది మహిళలు పాలించే సమాజం లేదా ఒక ప్రభుత్వ వ్యవస్థ. ఇది అసాధారణ విషయం. ప్రపంచంలో మహిళలను పూర్తి అధికారాలు గల సమాజాలు కొన్ని ఉన్నాయి. వీటిని మహిళలు తమ కోసం తాము ఏర్పాటు చేసుకున్నవి. కోస్తారికా, కెన్యా వంటి అనేక ప్రదేశాల్లో ఇలాంటి మహిళా సమాజాలను మీరు చూడవచ్చు. అత్యంత శక్తివంతమైన ఈ మహిళలను కలిసేందుకు, వారి సంస్కృతిని తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఆయా ప్రదేశాలకు వెళ్తుంటారు. కెన్యాలో మహిళల కోసం మహిళలు నిర్మించుకున్న గ్రామం ఉమోజా మహిళల నేతృత్వంలోని ఈ సమాజంలో పురుషులు జీవించేందుకు నిషేధించబడ్డారు. ఒకప్పుడు ఈ గ్రామంలోని మహిళలు బ్రిటిష్ వారి చేతిలో ఎన్నో అఘాయిత్యాలకు గురయ్యేవారు. ఫలితంగా భర్తలు కూడా వారిని వదిలేసేవారు. దీంతో ఇలా అన్యాయానికి గురైన మహిళలంతా రెబేకా అన్న మహిళా నాయకత్వంలో ఏకమైన 1990 తమకంటూ సొంత గ్రామాన్ని నిర్మించుకున్నారు. వ్యవసాయం ద్వారా కూరగాయలను పండించడం, ఆభరణాలను తయారు చేయడం వంటి వృత్తుల ద్వారా స్వశక్తితో జీవిస్తున్నారు. భర్త లేని వారు ఇళ్ల నుండి గెంటేయబడ్డ మహిళలకు ఇక్కడ ఆశ్రయం లభిస్తుంది. మొసోవో మహిళలు చైనాలో మాతృస్వామ్యాన్ని అవలంబిస్తున్నారు. నివేదికల ప్రకారం వీరిలో దాదాపు 40,000 మంది టిబెటన్ బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇక్కడ కుటుంబంలోని వంశం మహిళల ద్వారానే గుర్తించబడుతుంది. కేవలం ఇది మాత్రమే కాదు, మొసోవో సమాజంలోని స్త్రీ శ్రేణికి ఆస్తి కూడా ఇవ్వబడుతుంది. ఈ మహిళల గురించి మీలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వారు వివాహం చేసుకోవడానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. ఒకవేళ వారికి భాగస్వామి ఉంటే కలిసి ఇద్దరూ జీవించకూడదు. ఈశాన్య భారతదేశంలోని కాశీ తెగ మాతృస్వామ్య సమాజానికి ప్రసిద్ధి చెందింది. నివేదికల ప్రకారం 2011 ఈ గిరిజన సమాజంలో జనాభా దాదాపు 10,00,000 వరకు ఉంది. ఈ సమాజంలో పురుషులు ఇంట్లోనే ఉండి ఇంటిని చూసుకోవాల్సి ఉండగా స్త్రీలు బయట పనిచేస్తారు. పిల్లల విషయానికి వస్తే తల్లి లేదా అత్త మాత్రమే వారికి చూసుకోవడానికి అనుమతి ఉంటుంది. కుటుంబ సమావేశాలకు కూడా పురుషులకు అనుమతి లేదు. ఇది మాత్రమే కాదు, కాశీ తెగకు చెందిన ఒక మహిళ వివాహం చేసుకున్నప్పుడు ఆమె భర్త ఇంటి పేరుకు బదులుగా తన పుట్టింటి పేరుని ఎప్పటికీ ఉంచుకుంటుంది. ఇండోనేషియాలో ఈ సమాజానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 2017 గణాంకాల ప్రకారం దాదాపు 4 మిలియన్ల జనాభా ఉన్న అతిపెద్ద మాతృస్వామ్య సమాజంలో ఇది ఒకటి. మినాంగ్బో సమాజంలో తల్లి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పాలనకు సంబంధించిన వ్యవహారాలను ఇక్కడ మహిళలు మాత్రమే చూసుకుంటారు. ప్రపంచంలో పురాతన మాతృస్వామ్య సమాజాలలో కోస్తారికాలోని బ్రిబ్రి ఒకటి. ఇది దేశంలో అతిపెద్ద స్వదేశీ సమూహానికి ప్రాతినిధ్యం. వహిస్తున్నప్పటికీ ఈ తెగ ప్రజలు కోస్తారిక నుండి దూరంగా నివసిస్తున్నారు. తలమంచ పర్వత ప్రాంతంలో చాలా లోపల వారి ఇల్లు ఉన్నందున వారు ఇక్కడ నివసిస్తున్నారో ఎవరికీ తెలియదు. ఈ గిరిజన సమూహంలో దాదాపు 12,000 నుండి 35,000 మంది సభ్యులు ఉన్నారని నమ్ముతారు. ఈ మాతృస్వామ్య సమాజంలో మహిళలదే పై చేయి. తల్లి మాత్రమే భూమిని తన పిల్లలకు పంచుతుంది. అంతేకాదు మతపరమైన ఆచారాల కోసం పవిత్రమైన కాకోపానీయాన్ని తయారు చేసే హక్కు కూడా మహిళలకు మాత్రమే ఉంది. థ్యాంక్ యూ.
6: మీరు వింటున్నారు MITS రేడియో 90.8. వినండి, వింటూనే ఉండండి, వినిపించండి.

0: మీరు వింటున్నారు ఎంఐటిఎస్ రేడియో 90.8. వినండి, వింటూనే ఉండండి, వినిపించండి.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే నందిని. మన ఇండియాలో ఒక కొత్త రకం ఫ్రూట్ వచ్చేసింది, అదేదో తెలుసుకుందాం. వియత్నాం ఫ్రూట్ మన దగ్గర ఎర్రగా దోసకాయలా ఉంది. కొబ్బరికాయలా రెండు ముక్కలు చేసి దానిలోని ఎర్ర గుజ్జును స్పూన్తో తీసి జ్యూస్ చేశారు. జ్యూస్ రుచి కొంచెం వగురు పులుపుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వియత్నాం ఫ్రూట్కు యమా డిమాండ్ ఉంది. అది మన దగ్గర కూడా పండుతోందంటే నమ్ముతారా? కోవిడ్ అనంతరం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సూపర్ ఫ్రూట్స్ అనే పదం కొత్తగా వినిపిస్తోంది. అంటే శరీరానికి ఎక్కువ పోషకాలు అందించే ఆహారాలన్నమాట. బ్లూబెర్రీ, అవకాడో, గ్వినోవా వంటి పంటలు ఇప్పటికే ప్రపంచ మార్కెట్లను ఆక్రమించాయి. తాజాగా ఆ జాబితాలో చేరిన మరో పండు గ్యాక్ ఫ్రూట్. దక్షిణ ఆసియా అడవుల్లో పుట్టిన ఈ పండు ఇప్పుడు పోషకాహార శాస్త్రవేత్తలు, వైద్యులు, ఆరోగ్య పరిశ్రమ దృష్టికి ఆకర్షిస్తోంది. ఎర్రగా మెరుస్తూ కనిపించే ఈ పండులో పోషక విలువలు అసాధారణం. గ్యాక్ ఫ్రూట్ తీగ జాతి మొక్క వియత్నాం, థాయిలాండ్, లావోస్, కంబోడియా వంటి దేశాలలో ఇది సహజంగా పెరుగుతోంది. బయటకు ఉన్న పండుల మెత్తని ముళ్ళతో ఉన్నట్టుగా కనిపించినప్పటికీ గట్టిగా పొరతో ఉంటుంది. పండిన తర్వాత ఇది చిక్కని నారింజ ఎరువు రంగులో మెరుసిపోతుంది. దీని లోపల గింజ చుట్టూ ఉన్న గుజ్జుతో అత్యధిక పోషకాలు ఉంటాయి. అందుకే పోషకాహార నిపుణులు దీనిని ప్రకృతి ఇచ్చిన పోషకాల ఖజానాగా పేర్కొన్నారు. ఇక్కడికి ఎలా వచ్చింది అదేదో తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఇమాంగూడ గ్రామస్థుడు బుచ్చిరెడ్డి గత 30 ఏళ్లుగా ద్రాక్ష సాగు చేస్తున్నారు. ఆయన సన్నిహితుల్లో ఒకరు క్యాన్సర్తో బాధపడటం చూసి దానికి నివారణగా పనికొస్తుందని ఈ పండు గురించి యూట్యూబ్ వీడియోలో చూశారు. ఆ మొక్కల కోసం సెర్చ్ చేయగా ఏపీలోని పోలవరం జిల్లాలో ఒక రైతు ఇంటి పెరట్లో పెంచుతున్నట్లు తెలుసుకున్నారు. అక్కడికి పండ్లు రుచి చూసిన తర్వాత మొక్కలు తీసుకొని తన ఎకరా పొలంలో నాటారు. ఎకరానికి 210 మొక్కలు నాటాలి. పందిళ్లపై సాగు మొత్తం పెట్టుబడి 5 లక్షల రూపాయలు. నాటిన 6 నెలల్లోపు పూత, 8 నెలలకు పండ్లు చేతికి వస్తాయి. ఒక్కసారి నాటితే 15 నుంచి 20 ఏళ్ళు దాకా దిగుబడి వస్తూనే ఉంటుంది. పూర్తిగా ఆర్గానిక్ ఎరువులతో పండిస్తున్నాం. సూర్యకాంతి ఉండి, నీళ్ళ నిల్వ ఉండని నేల అవసరం. సరైన పద్ధతిలో సాగు చేస్తే 1 ఎకరానికి మంచి ఆదాయం వస్తుంది. ఏడాదికి ఒకసారి పందిరి మీద కొమ్మలు విస్తరించకుండా కత్తిరిస్తే చాలు. ఈ మొక్కల పెంపకంలో అతి కష్టమైన పని పాలినేషన్. దానిని రోజు తప్పనిసరిగా చేయాలి అంటారు బుచ్చిరెట్టి. సహనం అవసరం. మొక్కలలో పూల ద్వారా జరిగే పునరుత్పత్తి ప్రక్రియనే పాలినేషన్ అంటారు. అదే ఈ పంటకు అతి కీలకం. రైతులు సహనంతో తోటలో పూలను వెతుకుతూ చేయాల్సినది. ఒక పువ్వులోని పురుష భాగం నుంచి వచ్చే పరాగ కణాలు ఆడ చెట్టు పువ్వులోని స్త్రీ భాగం మీద పడే ప్రక్రియను పాలినేషన్ అంటారు. దీనివల్ల పువ్వు పండగా మారుతుంది, పండుల విత్తనాలు ఏర్పడతాయి. దీనిని రైతులే తోటలో రోజు చేయాలి. ఇద్దరు పనిచేస్తే 30 పూల వరకు చేయవచ్చు. 6 ఆడ చెట్లకు 1 మగ చెట్టు పువ్వు సరిపోతుంది. మిగతా మొక్కల్లో తేనెటీగలు, పక్షుల ద్వారా సహజంగానే పాలినేషన్ జరుగుతోంది. గ్యాక్ ఫ్రూట్ పూలల్లోని మకరందంలో తీపిదనం తక్కువ ఉంటుంది, కాబట్టి తేనెటీగలకు ఆకట్టుకోదు. అందుకే మనుషులే మగ ఆడ పూలను కలపాల్సి ఉంటుంది. పండు తయారవుతున్న దశలో గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్గా మారుతుంది. ఒక చెట్టు నుంచి ఏడాదికి 40 కిలోల వరకు దిగుబడి వస్తుంది. కిలో పండు నుంచి 12 గ్లాసులు జ్యూస్ వస్తుంది. కాయ పచ్చగా ఉన్నప్పుడు రొయ్యలతో కలిపి కూరగా చేసుకొని తిన్న

0: ఇతర పోషకాలు చర్మాన్ని రక్షించి వృద్ధాప్య ప్రభావాన్ని తగ్గిస్తాయి. అందుకే అనేక పోషకాలు విలువలుగా గ్యాక్ ఫ్రూట్ ఆరోగ్య పరిశ్రమలో కొత్త అవకాశాలను తెరుస్తోంది. ఈ సూపర్ ఫ్రూట్తో చేస్తున్న న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, హెల్త్ డ్రింక్స్, కాస్మోటిక్ ఉత్పత్తులను ఇప్పటికే యూరప్, అమెరికా, జపాన్ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఎర్రటి రంగులో మెరిసే ఈ ఫలం పోషకాల అద్భుతం. గ్యాక్ ఫ్రూట్ జ్యూస్లో క్యాన్సర్ నిరోధక గుణాలతో పాటు బీటా కెరోటిన్ పరిమాణం క్యారెట్ కన్నా అనేక రెట్లు ఎక్కువ ఉంటుంది. అలాగే లైకోపిన్ కూడా టమాటా కన్నా అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రెండు మన శరీరంలో కణాలను రక్షించే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇదంతా మేం చెప్పడం లేదు, ల్యాబ్ టెస్ట్లే నిరూపణ అయ్యింది. ధన్యవాదాలు.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి, విజ్ఞానం వినోదం సమాజ వికాసం కోసం.
2: వార్మ్ వెల్కమ్ టు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 FM, వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఐ ఆమ్ యువర్ బిందు, అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దట్ డిసైడ్స్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ సొసైటీ, యాంటీ ఇల్లిటరసీ. ఫ్రెండ్స్, లెట్ మీ ఆస్క్ యూ వన్ సింపుల్ క్వశ్చన్. కెన్ ఎ పర్సన్ లివ్ కాన్ఫిడెంట్లీ ఇన్ టుడేస్ వరల్డ్ వితౌట్ రీడింగ్ అండ్ రైటింగ్? థింక్ ఫర్ ఎ మూమెంట్. టుడే వీ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ లిటరసీ, వై ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్, హౌ ఇట్ అఫెక్ట్స్ అస్, అండ్ హౌ యూ అండ్ మీ కెన్ హెల్ప్ స్టాప్ ఇట్. స్టే ట్యూన్ బిజినెస్. ఫస్ట్, లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ ఈస్ లిటరసీ. లిటరసీ మీన్స్ నాట్ ఏబుల్ టు రీడ్, నాట్ ఏబుల్ టు రైట్, నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇల్లిటరసీ ఈజ్ నాట్ ఎ క్రైమ్, బట్ రిమైనింగ్ ఇల్లిటరేట్ వెన్ ఎడ్యుకేషన్ ఈజ్ అవైలబుల్ ఈజ్ ఎ లాస్ టు సొసైటీ. ఇంటరాక్టివ్ క్వశ్చన్, డూ యూ నో ఎనీ వన్ హూ సైన్స్ విత్ ఎ సమ్ ఇంప్రెషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ సిగ్నేచర్? మెనీ పీపుల్ స్టిల్ డూ. ఇల్లిటరసీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ బుక్స్, ఇట్ అఫెక్ట్స్ హెల్త్, ఎంప్లాయ్మెంట్, కాన్ఫిడెన్స్, డిసిషన్ మేకింగ్. ఎడ్యుకేషన్ గివ్స్ ఐస్ టు నాలెడ్జ్ అండ్ వింగ్స్ టు డ్రీమ్స్. వై డస్ ఇల్లిటరసీ స్టిల్ ఎగ్జిస్ట్ ఈవెన్ టుడే? మేజర్ రీజన్ పావర్టీ. చిల్డ్రన్ ఆర్ ఫోకస్డ్ టు వర్క్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. పేరెంట్స్ డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. చైల్డ్ లేబర్. స్మాల్ హ్యాండ్స్ ఆర్ మేడ్ టు అర్న్ మనీ ఇన్స్టెడ్ ఆఫ్ హోల్డింగ్ బుక్స్. జెండర్ డిస్క్రిమినేషన్. ఇన్ సమ్ ప్లేసెస్ గర్ల్స్ ఆర్ నాట్ సెంట్ టు స్కూల్. డ్రాప్అవుట్స్ డ్యూ టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎర్లీ మ్యారేజ్ అండ్ మైగ్రేషన్. ఆస్క్ లిజనర్స్, డూ యూ థింక్ ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్? అఫ్ కోర్స్ ఎస్. ఇల్లిటరసీ ఎఫెక్ట్స్ నాట్ ఓన్లీ ఇండివిజువల్స్ బట్ ద ఎంటైర్ నేషన్. అఫెక్ట్స్ ఆన్ ఇండివిజువల్స్, నో ప్రాపర్ జాబ్, పూర్ హెల్త్ అవేర్నెస్, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అఫెక్ట్స్ ఆన్ సొసైటీ, మోర్ పావర్టీ, మోర్ అన్ఎంప్లాయ్మెంట్, సోషల్ ఇన్ఈక్వాలిటీ. ఎఫెక్ట్స్ ఆన్ నేషన్, సో డెవలప్మెంట్, ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. రిమెంబర్, అన్ ఇల్లిటరేట్ పర్సన్ ఈజ్ ఈజీ టు మిస్లీడ్. ఎడ్యుకేషన్ ప్రొటెక్ట్స్ పీపుల్ ఫ్రమ్ ఫ్రాడ్, సూపర్స్టిషన్ అండ్ ఎక్స్ప్లోటేషన్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ మెనీ స్టెప్స్. ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్, సర్వశిక్ష అభినయ్, మిడ్ డే మీల్ స్కీమ్, అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్స్, బేటీ బచావ్ బేటీ పడావ్, డిజిటల్ లిటరసీ మిషన్స్. బట్ గవర్నమెంట్ అలోన్ కెనాట్ డూ ఎవ్రీథింగ్. కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎన్జిఓస్, కాలేజెస్, వాలంటీర్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, టుగెదర్ వీ కెన్ బ్రింగ్ చేంజ్. డియర్ లిజనర్స్, యు ఆర్ పవర్ఫుల్. వాట్ యూ డూ, టీచ్ వన్ చైల్డ్ టు రీడ్, ఎంకరేజ్ స్కూల్ డ్రాప్అవుట్స్, హెల్ప్ అడల్ట్స్ లెర్న్ సిగ్నేచర్స్, స్ప్రెడ్ అవేర్నెస్ ఇన్ విలేజెస్, సపోర్ట్ గర్ల్స్ ఎడ్యుకేషన్. ఇంటరాక్టివ్ యాక్టివిటీ, క్లోజ్ యూర్ ఐస్ అండ్ ఇమాజిన్ ఏ విలేజ్ వేర్ ఎవ్రీ వన్ కెన్ రీడ్ సైన్ బోర్డ్స్, మెడిసిన్ లేబుల్స్ అండ్ బస్ నంబర్స్. బ్యూటిఫుల్, రైట్? ఎడ్యుకేషన్ బ్రింగ్స్ లైట్ ఇన్ టు డార్క్నెస్. డియర్ ఫ్రెండ్స్, ఇల్లిటరసీ ఈజ్ నాట్ జస్ట్ సమ్వన్ సెల్స్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. రిమెంబర్ దీస్ వన్స్, ఈచ్ వన్ టీచ్ వన్. లెట్ అస్ ప్రామిస్ టుడే టు సపోర్ట్ ఎడ్యుకేషన్, టు రెస్పెక్ట్ టీచర్స్, టు హెల్ప్ ద అన్ఎడ్యుకేటెడ్. దిస్ ఈజ్ యువర్ బిందు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 FM.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే బవిత. పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు అంటూ సంప్రదాయానికి విలువనిస్తూనే ఆ వేడుకకి టెక్నాలజీ హంగులను జోడిస్తుంది నేటి తరం. కళ్యాణ మండపంలోకి అతిథులను స్వాగతం పలిగే దగ్గర నుంచి అప్పగింతల వరకు ప్రతి సందర్భానికి టెక్నాలజీ సొగసులను అద్దుతూ కళ్యాణ వేడుకని కొత్త బాట పట్టిస్తున్నారు పెళ్లివారు. అందులో భాగంగా వస్తున్న హోలో వెడ్డింగ్ ట్రెండ్సే ఇవన్నీ. చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి ఒకటయ్యే వేడుక, మూడు ముళ్ళ ముచ్చట ఈ వేడుకని బంధువులు, అతిథులు అందరికీ గుర్తుండిపోయేలా గొప్ప అనుభూతిని పంచేలా చేయాలనుకుంటున్నారు తల్లిదండ్రులు. మరోపక్క వధువరులేమో ప్రేమకు చిహ్నమైన ఆ తాజ్ మహల్ ముంగిట్లో పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది. సెలబ్రిటీలు చేస్తున్నట్టుగా రాజస్థాన్ కోటల్లో రాజసం ఉట్టిపడేలా కళ్యాణం జరిగితేనే ఇంకెంత బాగుంటుంది అంటూ కలలు కంటున్నారు. ఈ కలలన్నీ నిజం చేస్తుంది హోలోగ్రామ్ టెక్నాలజీ. పెళ్లివారికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా చక్కగా పైనుంచి అద్భుతమైన ఫోటోలు తీసుకునే డ్రోన్ల గురించి మనకు తెలిసిందే. సంగీత్ లాంటి వేడుకలో సందడి చేసే పెద్ద పెద్ద ఎల్ఈడి బ్యాక్డ్రాప్స్ని చూసాం. వాటికి మించి సందడి చేసేవి ఈ హోలో ఫ్యాన్లు, గెస్ట్లు, బాక్సులు, 3D మ్యాపింగ్ ప్రొజెక్షన్లు మనం చూస్తున్నది. భ్రమ నిజమా అనిపించేలా చేసే ఈ హోలో టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. స్వాగతం పలుకుతూ పెళ్లికి వెళ్ళినప్పుడు రండి రండి, మా అమ్మాయిని ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళండి అని సాధారణంగా స్వాగతం పలికితే మన మనసు ఎంత ఉప్పొంగిపోతుందో. కానీ అంత సందడిలో ప్రతి ఒక్కరికి ఇంత ఆత్మీయ స్వాగతం దొరకపోవచ్చు కదా. మరోపక్క అందరినీ సరిగా రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అనే చింత పెళ్లివారిలో ఉంటుంది. ఈ ఇబ్బందులు లేకుండా చేస్తున్న ఈ హోలోగ్రామ్ స్వాగతాలు. అరే, పెళ్లి మండపంలో బిజీగా ఉండాల్సిన పెళ్లి కూతురు, అమ్మా నాన్నలు ఇంత తీరిగ్గా ద్వారం దగ్గర నిలబడి అతిథులకు స్వాగతం పలుకుతున్నారేంటబ్బా అనేలా చేస్తాయి ఈ హోలో బొమ్మల ప్రత్యేకమైన హోలోగ్రామ్ ఫ్యాన్లని వాడి చేస్తున్న ఈ ఏర్పాట్లు ఈ మధ్య పెళ్లిళ్లలో ట్రెండ్గా మారాయి. ఈ పద్ధతిలోనే పెళ్లి జంటల పేర్లని, ఉంగరాలని, వెడ్డింగ్ కేకులని కూడా మ్యారేజ్ హాళ్లలో అందంగా 3D పద్ధతిలో కనిపించేటట్టు చేస్తున్నారు. సన్నని నీటి తుంపర్లనే తెరగా మార్చి దానిపైన పెళ్లివారి ఫోటోలని, వీడియోలని ప్రదర్శించడమే హోలోఫ్రాగ్ స్క్రీన్ టెక్నాలజీ ప్రత్యేకత. దూరం నుంచి చూస్తే పొగమంచు తెరల మధ్య పెళ్లివారు సందడి చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడితో అయిపోలేదండ అంతకు మించి వావ్ అనిపించేలా చేసే మరో మ్యాజిక్ కూడా ఉంది, అదే 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్. ఈ టెక్నాలజీతో పాత కళ్యాణ మండపాన్ని కూడా అందమైన తాజ్మహల్లా, రాజస్థాన్ కోటలా మార్చేయచ్చు. అలా వద్దనుకుంటే సొగసైన గులాబీ తోటలా మార్చే అక్కడే పెళ్లి చేసుకోవచ్చు. అది కాదనుకుంటే అంతరిక్షంలోకి వెళ్ళి ఆ చుక్కల సాక్షిగా మనువాడచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ నిజం. కళ్యాణ మండపాన్ని మాత్రమే కాదు, మొత్తం మ్యారేజ్ హాల్ని ఈ పద్ధతిలో మరో అద్భుతమైన ప్రపంచంగా మార్చేయచ్చు. పెళ్లి కూతురు లెహంగాని, అంతెందుకు వెడ్డింగ్ కేక్ని ఈ టెక్నాలజీతో కావాల్సినట్టుగా మెరిపిస్తూ వధువుతో పాటు పెళ్లికి వచ్చిన వారంతా సూపర్బ్ అనేలా చేయొచ్చు. మన పెళ్లి ఎంత ఘనంగా జరిగితే ఏంటి, పెళ్లిలో అయిన వాళ్ళు లేకపోతే అదో వెలికితనే ఉండిపోతుంది కదా. ఆ వెలికితిని పూచడానికి హోలో గెస్టులని కూడా ఈ టెక్నాలజీతోనే తయారు చేస్తున్నారు. మనకు దూరమైన ఆత్మీయులని, సమయానికి పెళ్లికి రాలేకపోయే వాళ్ళని కూడా కాకుండా ఫేవరెట్ డాన్సర్ని, గాయకులని కూడా హోలో గెస్టుల్లాగా తయారు చేసే పెళ్లి మండపంలో కూర్చోబెట్టి పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. సెల్ఫీలు ఇష్టపడే వారి కోసం హోలో బాక్సులు మండపాల్లో సందడి చేస్తున్నాయి. ఫాగ్ టెక్నాలజీస్, విజన్, 3D, వాటర్ మార్క్ వెడ్డింగ్స్ వంటి సంస్థలు ముంబై, కోచి, బెంగళూరు, హైదరాబాద్ వేదికగా ఈ సేవలు అందిస్తున్నాయి. ఈ లెక్కన ముందు ముందు అన్ని హోలో టెక్నాలజీ పెళ్లిళ్ళే అన్నమాట. ధన్యవాదములు.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన అడుగు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్ తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు, PhD, PG ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో చేరండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330803555, ఇంకో నెంబర్ 7330055555 అలాగే admissions@mits.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mids.ac.in.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ఒక మంచి పుస్తకం ఒక కొత్త ఆలోచనకు నాంది, ఒక మంచి పట్టణం ఒక మంచి భవిష్యత్తుకు బాట. పుస్తక ప్రియులకు, విద్యార్థులకు, అధ్యాపకులకు, సిబ్బందికి ఒక అద్భుతమైన కోర్సు కల్పిస్తుంది మిట్స్ డీమ్ టిబి యూనివర్సిటీ, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బుక్ ఎగ్జిబిషన్ 2026. ఇక్కడ ఏముంటాయో మీకు తెలుసా? ప్రపంచంలోని ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ ప్రచురణకర్తల నుంచి తాజా పుస్తకాలు, రెఫరెన్స్ మెటీరియల్స్, అకాడమిక్ పుస్తకాలు, పోటీ పరీక్షల గైడ్లు, ఇంకా ఎన్నో విజ్ఞాన భాండాగారాలు మీకోసం సిద్ధంగా ఉంటాయి. ఆగస్టు 12-13 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మిట్స్ ఆడిటోరియంలో ఈ బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. పుస్తకం చేతిలో ఉంటే విజ్ఞానం వెంట ఉంటుంది, పట్టణం అలవాటైతే విజయం చేరువవుతుంది. అందుకే విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అందరూ తప్పక ఈ బుక్ ఎగ్జిబిషన్ను సందర్శించండి. బుక్ ఎగ్జిబిషన్ 2026 చదవండి, తెలుసుకోండి, ఎదగండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 రేడియో విజ్ఞానం వినోదం. మిట్స్ సెంట్రల్ లైబ్రరీ నిర్వహిస్తున్న బుక్ ఎగ్జిబిషన్కు మీ అందరికీ సాదర ఆహ్వానం. వినండి, వినిపించండి, వింటూ ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ఒక మంచి పుస్తకం ఒక కొత్త ఆలోచనకు నాంది, ఒక మంచి పట్టణం ఒక మంచి భవిష్యత్తుకు బాట. పుస్తక ప్రియులకు, విద్యార్థులకు, అధ్యాపకులకు, సిబ్బందికి ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది మిట్స్ డీమ్ టిబ్యూ యూనివర్సిటీ, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బుక్ ఎగ్జిబిషన్ 2026. ఇక్కడ ఏముంటాయో మీకు తెలుసా? ప్రపంచంలోని ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ ప్రచురణకర్తల నుంచి తాజా పుస్తకాలు, రెఫరెన్స్ మెటీరియల్స్, అకాడమిక్ పుస్తకాలు, పోటీ పరీక్షల గైడ్లు, ఇంకా ఎన్నో విజ్ఞాన భాండాగారాలు మీకోసం సిద్ధంగా ఉంటాయి. 12-13 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మిట్స్ ఆడిటోరియంలో ఈ బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. పుస్తకం చేతిలో ఉంటే విజ్ఞానం వెంట ఉంటుంది, పట్టణం అలవాటైతే విజయం చేరువవుతుంది. అందుకే విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అందరూ తప్పక ఈ బుక్ ఎగ్జిబిషన్ను సందర్శించండి. బుక్ ఎగ్జిబిషన్ 2026, చదవండి, తెలుసుకోండి, ఎదగండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8, రేడియో విజ్ఞానం వినోదం. మిట్స్ సెంట్రల్ లైబ్రరీ నిర్వహిస్తున్న బుక్ ఎగ్జిబిషన్కు మీ అందరికీ సాదర ఆహ్వానం. వినండి, వినిపించండి, వింటుండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, నాక్ A+ గ్రేడ్ డీమ్డ్ యూనివర్సిటీ. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2026-27. కాల్ 7330-803-555. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్ admissions.mits.ac.in.
0: హలో మిట్స్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీరు కూడా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం స్వాతంత్ర సంగ్రామ చరిత్ర, స్వాతంత్ర సమరయోధుల గాథల గురించి మాట్లాడాల్సిందిగా శ్రోతలకు మేము పిలుపునిచ్చాం. కాబట్టి అందరూ, శ్రోతలందరూ కూడా స్వాతంత్ర చరిత్రను, స్వాతంత్ర ఉద్యమకారుల గురించి, సమపార్జని స్వాతంత్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఒక పాజిటివ్ దృక్పథంలో మాట్లాడుతుందిగా శ్రోతలకు సవినయంగా విన్నవించుకుంటూ, హలో, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కార్యక్రమానికి స్వాగతం, నల్లమిని వెంకటరెడ్డి గారు. అవును వెంకటరెడ్డి గారు, చెప్పండి, మీకు తెలిసిన స్వాతంత్ర సంగ్రామ చరిత్ర చెప్పండి.
2: తెలుసు అంటే నాకు అల్లు సీతారామరాజు గారు దేశ స్వాతంత్రం గురించి పోరాడిన విధానం, ప్రజలకు ఇచ్చినటువంటి ధైర్యం, అంత సాహసం, త్యాగం, ఇవన్నీ కూడా చూస్తుంటే, వింటుంటే రోజు గొగురు పుడుతుంటుందండి నాకు నిజంగా. అలాగే మరి భగత్ సింగ్ కూడా మన దేశం గురించి కూడా ఎంతో పోరాటం జరిగింది కదండి.
0: చాలా చిన్న వయసులో ఊరి తీయబడ్డాడండి అందులో.
2: అవునండి, అవునండి, మా చిన్న విషయం, చిన్న వయసులోనే మరి ఉరి తీయబడ్డటువంటి ఎంత బాధాకరం అండి. మరి ఎంత ఇటువంటి త్యాగాలు తీయబెట్టే అది మామూలు విషయం కాదండి నరసింహాచారి గారు.
0: వాళ్ళు చిన్న వయసులో త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలండి.
2: అవునండి, అవునండి, ఖచ్చితంగా అండి. అలాగే గాంధీ మహాత్ముడు కూడా మరి ఎన్నో సత్యాగ్రహం అనేది అని శాంతియుతంగానే మనం మన దేశాన్ని కాపాడుకుని స్వరాజ్యం తెచ్చుకోవాలని అహింసతోనే, మొత్తం మీద అహింసతోనే కదండి మాకు దేశాన్ని స్వాతంత్రాన్ని రప్పించేలా చేశారు కదండి.
0: అవునండి, ఈ రోజు కూడా మన ఐక్యరాజ్య సమితిలో శాంతి కామక దేశంగా పరిగణిందంటే కారణం ఆనాటి గాంధీ మహాత్ముని అనుసరించిన మార్గాలే.
2: అవునండి, అవునండి, నిజంగా ఎంతో మహానుభావులు కృషి ఫలితమే మనం ఈనాడు అనుభవిస్తున్నటువంటి జీవితానికి మచ్చు తుండటం అన్నమాట అండి వీరందరూ కూడా.
0: వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాతస్మరణలేండి, అలాంటి త్యాగధనులను ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకునే ఉండాలి మనము.
2: అవునండి, అవునండి,
0: రాబోయే తరాలకు కూడా వారి చరిత్ర గురించి మనం కమ్యూనిటీ రేడియో, మిట్స్ కమ్యూనిటీ రేడియో కావచ్చు, మిట్స్ డీమ్ ట్యూబ్ యూనివర్సిటీ కావచ్చు, లేదంటే మన భారతీయ పౌరులుగా ఉన్న ఇప్పటి జనరేషన్కు ముందున్నటువంటి జనరేషన్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి తరాలకు తెలియాల్సిన వారసత్వం, అది మనం అందించాల్సిన బాధ్యత మనమేంది వెంకటరెడ్డి గారు.
2: అవునండి, అవునండి, తప్పనిసరిగా
0: చెప్పండి.
2: దేశ స్వాతంత్రం, దేశం గురించి మనం అలా ఎప్పుడు కూడా మంచి మంచి పనులు చేస్తూ దేశ అభివృద్ధికి పాటుపడుతూ ఉండాలనే భావన అందరిలోనే ఉండాలండి. దేశానికి అభివృద్ధి గురించి మనం పాటుపడాలండి. నరసింహాచారి గారు,
0: అలాగండి, మంచి విషయాలు తెలియజేస్తారు. మరి ఏ పాట వినాలనుకుంటున్నారు ఈరోజు ఈ సందర్భంగా?
2: మరి కొన్ని పాటలు వినాలంటే ఆ పాట గుర్తొచ్చిందంటే వెంటనే వినాలనిపించే పాటల్లో నాకు నచ్చిన పాట ఇప్పుడు అడగబోయే పాట అండి.
0: చెప్పండి.
2: పెద్దరికం చిత్రం అండి, పెద్దరికం చిత్రం పేరు. కేశుదాస్ గారు పాడారండి, నిజంగా ఇంత అద్భుతంగానండి. ఇదే తరతరాల చరితం ధ్వనించే జీవితాల కథనం. ప్రేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా,
0: చాలా మంచి పాట అండి. దీంట్లో పిళ్ళయ్య గారు చేశారండి, మలయాళీ నటుడు భానుమతికి ఆపోజిట్ గా ఒక క్యారెక్టర్ పిళ్ళయ్య గారు చేశారు. దీనికి దర్శకుడు ఎవరో తెలుసా మీకు? పెద్దరికానికి నిర్మాత ఏఎం రత్నం గారండి, పెద్దరికానికి దర్శకత్వం కూడా ఏఎం రత్నం గారే వహించారండి. పెద్దరికానికి ఏఎం రత్నం గారు, ఏఎం రత్నం గారే దర్శకత్వం వహించారు. శ్రీకారం ఒకటి, ఈ రెండు సినిమాలకు ఆయనే దర్శకత్వం వహించారు. అది
2: చెప్పాలి మీకు.
0: చెప్పండి.
2: ఈ దేశదాస్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల కొంత కాంబినేషన్ తో మాకు దగ్గరలో కాకండి. ఒక 35 ఏళ్ల క్రితం ఇప్పుడు యమగోళ శ్రీరామ వచ్చిన టైంలో మా కాకినాడ ఒక సంగీత వచ్చారండి మాట ప్రముఖ అందులోనండి. చక్రవర్తి గారు సంగీత కార్యంలో బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల దేశదాస్ గారు కూడా వచ్చారండి. ఆ రోజు పోగ్రామ్ వెళ్ళానండి, 10 కిలోమీటర్లు అయినా అప్పుడు ఉత్సాహం ఉండటం అలాగే ఉండేదండి. పనిగట్టుకు ఉన్నాయి ఆనంద గారు జరిగిందండి, అది మాకు బాగా గుర్తు కాకినాడ. ఇంకా నిజంగా ఎంతో మంది వచ్చారండి. నిజంగా దేశదాస్ గారు స్వరం వింటుంటే ఇంకా అప్పటి నుంచి అర్థం చేస్తే ఎంత గొప్ప స్వరం అండి దేశదాస్ గారిది, గెలవండి, ఎంత గొప్ప స్వరం అండి.
0: అవునండి, ఆయన ఆయన ఒక్కటండి, ఆయన ఆయన దగ్గర ఒక ఒక అలవాటు ఏమంటే ఆయన శాస్త్రీయ సంగీతానికి వచ్చినప్పుడు సినిమా పాటలు పాడరు, సినిమా పాటలు పాడడానికి వచ్చినప్పుడు శాస్త్రీయ సంగీతం పాడరు. అది ఆయన ఒక సిద్ధాంతం పెట్టుకున్నారండి. అది అది ఒక సిద్ధాంతం. పాట విందాం.
2: ఈ పాటను మరి మన మిత్రులు తిమ్మతులు గుప్తా గారికి, శాస్త్రీరావు గారికి, జగన్నాథరావు మాస్టర్ గారికి, మాణిక్యాలరావు గారికి, బ్రహ్మయ్య గారికి, పిన్ని బాబాయ్ గారికి, మొత్తం మన ఈ మిస్ రేడియో వింటున్న అందరికి అంకితం చేద్దామండి. వింటారండి.
0: అలాగండి, పాట వినిపిస్తున్నాను.
2: ఉంటారు.
0: అలాగే శ్రోతలు, మేము గత వారం శ్రోతలందరినీ 8712655126 అనే నెంబరుకు హాయ్ అని ఒక మెసేజ్ పెట్టమని చెప్పాము. మా యూనివర్సిటీ వాళ్ళు ఏదో పరిశోధన చేస్తున్న దాని మీద కాబట్టి ఇంకా ఎవరైనా ఇంతవరకు వాట్సాప్కు హాయ్ అని పెట్టుకుంటే మీరు కూడా పంపించాలని సవినయంగా తెలియజేసుకుంటూ మన నల్లమిల్లి వెంకటరెడ్డి గారు అడిగిన పాట వినిపిస్తున్నాను. వినండి, వినిపించండి, వింటూ ఉండండి, ఆనందించండి. మిర్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
1: హలో నమస్కారం అండి, మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం సుస్వాగతం. హలో
2: హలో
1: హలో సార్, నమస్కారం సార్. సార్ మీ పేరు సార్? హలో
2: హలో
1: హలో సార్,
2: నమస్కారం. మా గంటల పావని తిట్టుదండి.
1: నమస్కారం సార్. సార్ ఎలా ఉన్నారు సార్?
2: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్.
2: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఎన్టీఆర్ కాలనీ. శుభ సాయంత్రం.
1: శుభ సాయంత్రం సార్. సార్ ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు సార్?
2: ఈరోజు నేను గాంధీ పుట్టిన దేశం ఈ చిత్రంలో ఈ సుశీల బృందం పాడిన పాట, గీత రచన మైలగడపు గోపి గారు, సంగీత ఎస్పి కోదండపాణి. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. ఆ పాట ప్రసారం చేయండి గజ్జల కంచెర్ల పావని చిట్టు తల్లి.
1: తప్పకుండా ప్లే చేస్తాం సార్. సార్ స్వతంత్ర సంగ్రామ చరిత్ర గురించి మీ మాటల్లో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్?
2: అవునండి, ఒకరు కాదు ఇద్దరు కాదండి, వందలాది వేలాది మంది స్వాతంత్రం కోసం పోరాట నాయకుల్లో ఉన్నారండి.
1: అవును సార్.
2: వారి యొక్క సమిష్టి కృషి మనకి స్వాతంత్ర రూపంలో మనకు సిద్ధించిందండి. మనం ప్రశాంతంగా జీవించడానికి ఎటువంటి అరమరికలు పరపత్యాలు లేకుండా జీవించడానికి, ఎటువంటి భయాందోళనలు లేకుండా జీవించడానికి, బ్రిటిష్ పరిపాలన నుంచి మనం విముక్తులు కావడానికి వాళ్ళందరూ ఎంతో కారకులు అయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, వారందరిలోని శాంతియుతంగా పోరాడి జాతీయుతంగానే స్వాతంత్రాన్ని సిద్ధించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్ముల వారంటే నాకు మహామహా ఇష్టం అమ్మా.
1: ఓకే సార్.
2: ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు పట్టుకాలరు వారు, మన మధ్య నరసింహాచార్యులు వారు చాలా చక్కగా మాట్లాడుకున్నారు, సంభాషణ అంతా విన్నాను. వారు తీరినట్టు కూడా స్వాతంత్రం కోసం స్వాతంత్ర సముపార్జన కోసం శ్రమపడిన వారు ఎందరెందరో ఉన్నారు. ఇండివిజువల్ గా నాకు ఇష్టం గాంధీ మహాత్ములు, అందరూ ఇష్టమే. అంటే మీరు విడిగా అడిగారు కాబట్టి గాంధీ మహాత్ముల వారి పేరు చెప్పాను. ఇప్పుడు మా శ్రోతల పేరు చెప్తాను.
1: ఓకే సార్.
2: మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, తర్వాత మధ్య నరసింహాచార్య వారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, తర్వాత నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, మంచు శేషగిరిరావు గారికి, శ్రీకాకుళం భాస్కర్ రావు గారికి, శ్రీకాకుళంలోనే ఉంటారు బైపల్లి నాగేశ్వరరావు గారు వారికి, మా శిష్యుడు మస్తాన బాషా గారికి, తర్వాత బండారు శంకరయ్య గారికి, వీరందరి కోసం ఈ పాటను డెడికేట్ చేస్తూ గాంధీ మహాత్ముల వారికి నివాళిగా. గాంధీ మహాత్ముల వారు ప్రతిరోజు వారు సెల్యూట్ చేసిన నివాళి చేసిన తక్కువేనండి. ఇప్పుడు భక్తి చాలా గొప్పది, కానీ దేశభక్తి అంతకంటే గొప్పదని నేను భావిస్తాను.
1: ఖచ్చితంగా సార్. మరి
2: ఆ ప్రతి ఒక్కరు కూడా భక్తి ఆధ్యాత్మికతో పాటు దేశభక్తి కూడా ఉండాలని కోరుకుంటూ ఈ పాటను ప్రసాదం చేయమని మా కంచెల చిట్టల్ని, కంచెల పావని చిట్టల్ని కోరుకుంటూ నేనే మాట్లాడమని కూడా కోరుకుంటున్నాను. నేనే ఇప్పుడు వరకు మాట్లాడేశారు కదా.
1: అవును సార్. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mids.ac.in.
1: హలో నమస్కారం అండి, మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.
2: మేడం గుడ్ ఈవినింగ్. మేడం
1: గుడ్ ఈవినింగ్ సార్.
2: మేడం చిత్తూరు నరేంద్ర రెడ్డి. మేడం బాగున్నారా? మేడం
1: బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్?
2: బాగున్నాం మేడం.
1: ఓకే సార్. సార్ ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు సార్?
2: మేడం ఈరోజు గాంధీ పుట్టిన దేశం.
1: ఆ పాట ఇప్పుడే ప్లే అయింది సార్.
2: అవునా మేడం? అవును కదా మేడం. దీంతో బండారు తుమ్ముతులు కదా అడిగారు కదా
1: మేడం.
2: మేడం ఇంక వస్తే మేజర్ చంద్రకాంత్ మేడం.
1: ఓకే సార్.
2: పుణ్య భూమి నా దేశం పాట కావాలి మేడం. ఇంకా స్వాతంత్ర విషయం చెప్పమన్నారు.
1: అవును సార్, చెప్పండి సార్.
2: అందరికి తెలిసిన విషయాలే కదా మేడం. కానీ మనం మన పెద్దవాళ్ళు స్వాతంత్రం సంపాదించినారు కాబట్టి ఈ రోజు మనం హాయిగా స్వేచ్ఛగా మనగలుగుతున్నాం మేడం.
1: అవును సార్, నిజం సార్.
2: ఆ రోజు ఎన్నో సత్యాగ్రహాలు చేసి శాంతియుతంగా కానీ రోజీయంగా యోగకేలు మేడం మన అంతా శాంతియుతంగా కానీ నిరసన చేసినారు. శాంతియుతంగా చేసిన దాని వల్లే మేడం ఈ రోజు మనం హాయిగా ఉండాము. మళ్ళీ వస్తే మా అప్పుడు స్వాతంత్రం సంపాదించిందే కాదు మేడం, ఇప్పుడు కూడా మనం దేశాన్ని కీర్తి చేయకూడదు మేడం.
1: అవును సార్.
2: ఎట్లా అంటే పెద్దలకు సంపాదించిందని మనం నిలబెట్టుకోవాలి మేడం.
1: నిజమే సార్.
2: అవును మేడం. సత్య సత్యలో పగలో మీద లేకుండా ఒక్కొక్కరు సహకరించుకుంటూ దేశాన్ని ముందుకు నడిపించాలి మేడం.
1: అందరూ ఐకమత్యంగా ఉంటేనే కదా సార్ బలం. పిడికిలు బిగిస్తేనే కదా అని శక్తి తెలిసేది.
2: అవును అవును మేడం.
1: ఓకే సార్, మరి పాట ప్లే చేసేద్దామా సార్?
2: విందాం మేడం. ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలు సార్. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
1: హలో నమస్కారం అండి, మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం.

0: శుభ సాయంత్రం సార్. సార్ మీ పేరు?
1: ముందుగా వైస్ ఛాన్సలర్ గారికి, వైస్ ఛాన్సలర్ గారికి మా నమస్సులు. మీకు మా ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు సార్.
1: చెప్పమ్మా.
0: సార్ మీ పేరు? సార్?
1: నా పేరు హిమవంత్ కుమార్, విజయవాడ నుంచి మాట్లాడుతున్నా సార్.
0: ఓకే సార్. సార్ ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు సార్?
1: భాష చిత్రంలో పాట ఉందమ్మా, భాష చూడు భాష, అది పాడేస్తారా?
0: ఓకే సార్.
1: ఓకే అమ్మా.
0: వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

చూడు, భాషా చూడు, సింగం లాంటి నడక చూడు, వెంట వచ్చు సైన్యం చూడు, పలనాటి బాలచంద్రుడి పౌరుషమే ఉంది చూడు, ఒపిలి పులిగా దబ్బ చరిచి వచ్చే ఆ తెగువ చూడు, ధర్మ సంస్థాపనకై యుగ పురుషుడు వచ్చినాడురా. ఈ భాషకి ఇంక దేశంలోనే ఎదురు లేరురా, ఈ భాషకి ఇంక దేశంలోనే

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
1: హలో నమస్కారం అండి, మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. సుస్వాగతం.
2: నమస్తే మేడం.
1: నమస్కారం సార్.
2: నెల్లూరు ఖాదర్ భాష మేడం.
1: ఓకే సార్. సార్ ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు సార్?
2: ఇవాళ ఆగస్ట్ 15 సందర్భంగా
1: సార్
2: ధర్మపీఠం దద్దరిల్లి ఇందులో.
1: ఓకే సార్.
2: వందే మాత్రం అనే సాంగ్ ఉంది మేడం.
1: ఓకే సార్, తప్పకుండా ప్లే చేస్తాం.
2: మన శ్రోతలందరికీ ఈ పాట ఇంపియాలని కోరుతున్నాను మేడం. ధన్యవాదాలు.
1: ఓకే సార్, ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

శ్రోతలు, ఈ శనివారం మనం ఆగస్టు 15వ తేదీ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్న సందర్భంగా మిట్స్ కమ్యూనిటీ రేడియో మీకు తెలిసిన స్వాతంత్ర సంగ్రామ చరిత్ర గురించి కానీ, స్వాతంత్ర సమరయోధుల గురించి కానీ, అలాగే సముపార్జించిన స్వాతంత్రాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయం గురించి మాతో అలాగే శ్రోతలతో పంచుకోవాల్సిందిగా అంశం ఇచ్చాం. కాబట్టి శ్రోతలు దయచేసి పాట అడుగుతున్నారు, దేశభక్తి గీతాను, అది కాకుండా మీకు తెలిసింటుంది, ఇంకా కొంత వివరంగా చెప్తాను. మీ ప్రాంతంలో కొందరు స్వాతంత్ర సమరయోధులు ఉంటారు, ఇప్పుడు ఈరోజు కాకపోయినా కనీసం రేపు పాటలు అడిగేటప్పుడైనా మీరు మీ ప్రాంతంలో ఉండే స్వాతంత్ర సమరయోధుల గురించి తెలుసుకొని ఆ పాటలు కూడా అడిగితే కొద్దిగా బాగుంటుంది. ఈ కారణం ఏమంటే, మనము ఒక వారం రోజుల పాటు అందరం స్వాతంత్ర సంగ్రామ యోధులను స్మరించుకునే దానికోసమే ఇది మనం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ఛాన్సలర్ గారు, మా వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు పెట్టడం జరిగింది. వారి అనుకూలమైన ఫలితాలు సాధించాలంటే శ్రోతలందరూ కూడా విధిగా అవి పాటిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు కాదర్ భాష గారు అడిగిన పాట వినిపిస్తున్నాను, విందాం.

చీల్చి వెలుగును పంచేదవి కిరణాలై, జాతి పురోగతి కీర్తిక నోవిని పెంచేదే పటి చరణాలై.

ಸಂದೇಶ ಮುಪಾದಿ ಸತ್ವಗುಣ ತುಂಬಿನ ಆ ಸಮಯ.

లేని జాతి కుండిలే నైరాశ్యపు వేదనలో

కుసుమాల వంటి జలతారు జీవితాలు అటువైన దేశ సంరక్షణార్థమై తగిలించి చూపినారు. కాలగతిలోన భౌతికంగా చితిజ్వాల

0: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ఒక మంచి పుస్తకం ఒక కొత్త ఆలోచనకు నాంది, ఒక మంచి పట్టణం ఒక మంచి భవిష్యత్తుకు బాట. పుస్తక ప్రియులకు, విద్యార్థులకు, అధ్యాపకులకు, సిబ్బందికి ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది మిట్స్ డీమ్ టిబ్యూ యూనివర్సిటీ, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బుక్ ఎగ్జిబిషన్ 2026. ఇక్కడ ఏముంటాయో మీకు తెలుసా? ప్రపంచంలోని ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ ప్రచురణకర్తల నుంచి తాజా పుస్తకాలు, రెఫరెన్స్ మెటీరియల్స్, అకాడమిక్ పుస్తకాలు, పోటీ పరీక్షల గైడ్లు, ఇంకా ఎన్నో విజ్ఞాన భాండాగారాలు మీకోసం సిద్ధంగా ఉంటాయి. 12-13 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మిట్స్ ఆడిటోరియంలో ఈ బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. పుస్తకం చేతిలో ఉంటే విజ్ఞానం వెంట ఉంటుంది, పట్టణం అలవాటైతే విజయం చేరువవుతుంది. అందుకే విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అందరూ తప్పక ఈ బుక్ ఎగ్జిబిషన్ను సందర్శించండి. బుక్ ఎగ్జిబిషన్ 2026, చదవండి, తెలుసుకోండి, ఎదగండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8, రేడియో విజ్ఞానం వినోదం. మిట్స్ సెంట్రల్ లైబ్రరీ నిర్వహిస్తున్న బుక్ ఎగ్జిబిషన్కు మీ అందరికీ సాదర ఆహ్వానం. వినండి, వినిపించండి, వింటూ ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, నాక్ A+ గ్రేడ్ డీమ్డ్ యూనివర్సిటీ. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2026-27. కాల్ 7330-803-555. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్ admissions.mids.ac.in.
0: 1947 ఆగస్టు 15 తేదీ మనకు లభించిన స్వాతంత్రం ఈరోజు కూడా మనం 80 సంవత్సరాలైనా కూడా ఆ త్యాగధనులు స్మరించుకుంటున్నామంటే అందుకు కారణం వారి పోరాటాల ఫలితం. స్వాతంత్ర రంగంలో మనందరికీ ఇంకా తెలిసిందేమంటే కవులు, కళాకారులు కూడా ఈ స్వాతంత్ర సంగ్రామ చరిత్రకు పోరాట యోధుల్లో ఒక స్ఫూర్తి నింపి వారు సైతం స్వాతంత్ర పోరాట సంగ్రామ చరిత్రలో చరిత్రకెక్కారు.

0: వినరా సోదర వీర కుమార భారత యోధుల గాథలు
1: సన్నానతన
0: వినరా సోదర వీర కుమార భారత యోధుల గాథలు
1: సన్నానతన
0: సంగల రంగ విహారులు శాస్త్రవదల

0: ఎలా బయలుదేరాడంటే దంత శార్దూలాలు వెంట వస్తుండగా
1: బలాబలి
0: దంత శార్దూలాలు వెంట వస్తుండగా
1: బలాబలి
0: దంత కావృత మహాకాన నత్వములలో
1: బలాబలి
0: కాలి నడకను కోయి కోయ వీరుల చేరి
1: బలాబలి
0: వారిలో స్వాతంత్ర వాంఛ రగిలించాడు
1: బలాబలి
0: విప్లవ భుజము విను వీధుల నెగిరించాడు
1: బలాబలి
0: వరదాస్య శృంఖల ఖేదరమే ధ్యేయముగా
1: బలాబలి
0: చల్లదొరల మీద పోరు ప్రకటించాడు
1: బలాబలి
0: తగిత తగ తరికిత తరికిత ఎన్నెన్నో పోరాటాలలో రాచి తేలిన తెల్ల సైన్యాలను రమారమి 3 సంవత్సరాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ తరువాత ఒక ఉదయాన సీతారామరాజు

సంధ్యావందనమాచరించగా బయలుదేరినాడు. ఎవరు రాని ఏకాంత సరోవర తీరం చేరాడు. ప్రశాంతమైన ఆయన ఫలభాగం వెనుక ఎన్నో ఆలోచనలు. అవి తన గురించి కాదు, తన దేశం గురించి, తన ప్రజలను గురించి. ప్రజలకు స్వాతంత్రం, దేశానికి విమోచనం అని ఆలోచిస్తున్నాడు. అతను కోసమే ఎదురు చూస్తున్నాయి తెల్లరాబందులు. అటువంటి వాతావరణంలో సీతారామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు. పెళ పెళ పెళ పెళ పిడుగుల్లాగా గుళ్ళ వర్షమే కురిసింది. దూసుకుపోయే గుండ్లకు రాజు గిలగిల విలగిలలాడాడు. గాలి గాలిగా ఆరతపడి తూరుపు విడిచింది. కాసారమే కరిగి అసలు కన్నీరొలికింది. తగిత సజం చరిత్ర

0: శ్రమించినాడా? యువ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా, అంతరించినాడా?
1: సూర్యుడు క్షమించలేదు, వీరు అంతరించి పోరు.
2: ఒక యోధుని మరణం

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కళలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్డ్ బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్డ్ బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ పిహెచ్డి పీజీ ప్రోగ్రామ్స్ లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్ కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330803555 మరియు 7330855555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.in కు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: ఇక్కడ ప్రవహించే నది, జలాలు, అడవులు, పచ్చని పొలాలు, చుట్టూ కొండలు, ఎత్తైన పర్వతాలు, జలపాతాలు, ఇవన్నీ చూస్తే వాహ్ నా భారత్ అనిపిస్తుంది కదా. అందుకే భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లోకెల్లా ఒక ప్రత్యేక గుర్తింపు సాధించింది. కారణం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వానికి ప్రతీక మన భారతదేశం.

హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ఒక మంచి పుస్తకం ఒక కొత్త ఆలోచనకు నాంది, ఒక మంచి పట్టణం ఒక మంచి భవిష్యత్తుకు బాట. పుస్తక ప్రియులకు, విద్యార్థులకు, అధ్యాపకులకు, సిబ్బందికి ఒక అద్భుతమైన కోర్సు కల్పిస్తుంది మిట్స్ డీమ్ టిబి యూనివర్సిటీ, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బుక్ ఎగ్జిబిషన్ 2026. ఇక్కడ ఏముంటాయో మీకు తెలుసా? ప్రపంచంలోని ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ ప్రచురణకర్తల నుంచి తాజా పుస్తకాలు, రెఫరెన్స్ మెటీరియల్స్, అకాడమిక్ పుస్తకాలు, పోటీ పరీక్షల గైడ్లు, ఇంకా ఎన్నో విజ్ఞాన భాండాగారాలు మీకోసం సిద్ధంగా ఉంటాయి. 12-13 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మిట్స్ ఆడిటోరియంలో ఈ బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. పుస్తకం చేతిలో ఉంటే విజ్ఞానం వెంట ఉంటుంది, పట్టణం అలవాటైతే విజయం చేరువవుతుంది. అందుకే విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అందరూ తప్పక ఈ బుక్ ఎగ్జిబిషన్ను సందర్శించండి. బుక్ ఎగ్జిబిషన్ 2026, చదవండి, తెలుసుకోండి, ఎదగండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8, రేడియో విజ్ఞానం వినోదం. మిట్స్ సెంట్రల్ లైబ్రరీ నిర్వహిస్తున్న బుక్ ఎగ్జిబిషన్కు మీ అందరికీ సాదర ఆహ్వానం. వినండి, వినిపించండి, వింటుండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. భారతదేశం అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఇక్కడి ఐకమత్యం. ఆ ఐకమత్యాన్ని దెబ్బతీయాలని కొన్ని ముష్కర దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకే ప్రతి భారతీయుడు ఓ సైనికుడై విజృంభించాల్సిన సమయం ఆసన్నమైంది.

శ్రోతలు, ఈరోజు సమయం అయిపోయింది. తిరిగి రేపు సాయంకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు హలో మిట్స్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు శ్రోతల వద్ద సెలవు తీసుకుంటుంది మచ్చ నరసింహాచార్య. నమస్తే.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు MITS కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ
1: మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు.

హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ భార్గవి. వరాహగిరి వెంకటగిరి భారతదేశానికి 4వ రాష్ట్రపతిగా పనిచేశారు. 13 మే 1967 నుండి 3 మే 1969 వరకు భారతదేశానికి 3వ ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతని పూర్తి పదవీ కాలం ముగిసిన తర్వాత గిరిని భారత ప్రభుత్వం భారతరత్నతో గిరి 24 జూన్ 1980 మరణించారు. వివి గిరి మద్రాసు ప్రెసిడెన్సీలోని బెర్హంపూర్లో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా చింతలపూడి గ్రామానికి చెందినవారు మరియు వారి ఉజ్వల భవిష్యత్తు కోసం బెర్హంపూర్కు మారారు. అతని తండ్రి వివి జోగయ్య పంతులు బెర్హంపూర్లో పనిచేసిన విజయవంతమైన న్యాయవాది మరియు భారత జాతీయ కాంగ్రెస్ యొక్క రాజకీయ కార్యకర్త. గిరి తల్లి సుభద్రమ్మ సహాయ నిరాకరణ మరియు శాసనోల్లంఘన ఉద్యమాల సమయంలో బెర్హంపూర్లో జాతీయ ఉద్యమంలో చురుకుగా ఉన్నారు మరియు శాసనోల్లంఘన ఉద్యమం సమయంలో నిషేధం కోసం సమ్మెక్కు నాయకత్వం వహించేందుకు అరెస్టు చేయబడింది. గిరి సరస్వతి బాయిని వివాహం చేసుకున్నారు మరియు ఈ దంపతులకు 14 మంది పిల్లలు ఉన్నారు. గిరి తన ప్రాథమిక విద్యను బెర్హంపూర్లోని హిల్ పట్నా ప్రైమరీ స్కూల్లో మరియు ఉన్నత విద్యను కల్లీకోట్ కాలేజ్ మరియు యూనిటరీలో పూర్తి చేశారు. ఆ తర్వాత చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది. వివి గిరి కల్లీకోట్ కళాశాల విద్యార్థి సంఘానికి వరుసగా 3 సార్లు ఎన్నికయ్యారు మరియు బెర్హంపూర్లో తన విద్యార్థి రోజులలో స్వాతంత్ర ఉద్యమంలో చాలా చురుకుగా ఉన్నారు. 1913 మరియు 1916 మధ్య యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్ మరియు హానరబుల్ సొసైటీ ఆఫ్ కింగ్స్ ఇన్స్ డబ్లిన్లో న్యాయశాస్త్రం అభ్యసించేందుకు ఐర్లాండ్కు వెళ్లారు. 13 మంది భారతీయ విద్యార్థులలో మొదటి సమూహంలో గిరి ఒకరు. 1914-15లో యూసీడీ కింగ్స్ ఇన్స్లో అధ్యయనం ద్వారా ఐరిష్ బార్కి పిలవటానికి ఇది అవసరం. మొత్తంగా 55 మంది భారతీయ విద్యార్థులు 1914 మరియు 1917 మధ్య యూసీడీలో చదువుకున్నారు. గిరి మరియు ఒక తోటి న్యాయ విద్యార్థి కూడా యూసీడీలో పూర్తి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సులో చేరారు. గిరి ఇంగ్లీష్ చదివాడు. అక్కడ అతను థామస్ మెక్డొనక్ మరియు పొలిటికల్ ఎకానమీని కలిశాడు. రాజకీయ ఆర్థిక వ్యవస్థలో అతని లెక్చరర్ సంస్కర్త మరియు సహకారి థామస్ ఏ ఫిన్లే ఎస్జే. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో గిరి డబ్లిన్ నుండి లండన్ వెళ్లి మహాత్మా గాంధీని కలిశారు. ఇరి ఇంపీరియల్ యుద్ధ ప్రయత్నంలో రెడ్ క్రాస్ వాలంటీర్గా చేరాలని గాంధీ కోరుకున్నారు. గిరి మొదట గాంధీ అభ్యర్థనను అంగీకరించారు కానీ తరువాత అతని నిర్ణయానికి చింతించారు. గిరి జీవిత చరిత్ర రచయితలలో ఒకరు ప్రకారం గాంధీజీ తన విలక్షణమైన గొప్పతనంతో రెడ్ క్రాస్లో చేరే బాధ్యత నుండి గిరికి ఉపశమనం కలిగించారు మరియు దాని గురించి ఎవరితోనూ ఊపిరి పీల్చుకోలేదు. గిరి తన చదువు సమయంలో భారతీయ మరియు ఐరిష్ రాజకీయాలలో చురుకుగా ఉండేవారు. తోటి భారతీయ విద్యార్థులతో కలిసి దక్షిణాఫ్రికాలో భారతీయులపై జరిగిన దుర్వినియోగాన్ని డాక్యుమెంట్ చేస్తూ ఒక కరపత్రాన్ని రూపొందించారు. ఈ కరపత్రాన్ని ఇండియన్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ అడ్డగించింది మరియు డబ్లిన్లో గిరి మరియు అతని తోటి విద్యార్థులపై పోలీసు పరిశీలన పెరిగింది. ఇంతలో ఐరిష్ వాలంటీర్ల వార్తాపత్రిక మరియు యూసీడీ విద్యార్థి పత్రిక అయిన ది నేషనల్ స్టూడెంట్లో భారతీయ విద్యార్థులు అనామక కథనాలు రాశారు. అతను 1916 రైజింగ్లో జీమ్స్ కొన్నోలి పాడైగ్ హెచ్ పియర్స్ మరియు యువ ఎమోండి వాలేర్లతో సహా ప్రముఖ రింగ్ లీడర్లతో సంబంధం ఉన్నట్లు అనుమానించబడ్డారు. గిరిని 21 జూన్ 1916 ఐరిష్ బార్కి పిలిచారు కానీ అతను యూసీడీలో బీఏ కోసం తన చదువును పూర్తి చేయలేదు. 1916 రైజింగ్ తర్వాత

0: భారతీయ విద్యార్థులు పోలీసు దాడులకు గురి అయ్యారు మరియు 1 జూన్ 1916 ఐర్లాండును విడిచిపెట్టడానికి ఒక నెల నోటీసును ఎలా అందజేశారో గిరి వివరించారు. 1916 భారతదేశానికి తిరిగి వచ్చిన గిరి మద్రాసు హైకోర్టులో చేరారు. అతను కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కూడా అయ్యారు. దాన్ని లక్నో సమావేశానికి హాజరయ్యాడు మరియు అన్నీ బిసెంట్ యొక్క హోమ్ రూల్ ఉద్యమంలో చేరారు. 1920 సహాయ నిరాకరణ ఉద్యమానికి మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందనంగా గిరి అభివృద్ధి చెందుతున్న న్యాయవాద వృత్తిని విడిచిపెట్టారు. 1922 మద్యం దుకాణాల విక్రయానికి వ్యతిరేకంగా ప్రదర్శన చేసినందుకు మొదటిసారిగా అరెస్టు చేయబడ్డారు. కార్మిక ఉద్యమంలో పాత్ర. గిరి తన కెరీర్లో భారతదేశంలోని కార్మిక మరియు ట్రేడ్ యూనియన్ ఉద్యమంతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నారు. గిరి 1923 ఏర్పాటైన ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ యొక్క వ్యవస్థాపక సభ్యుడు మరియు 1 దశాబ్దానికి పైగా దాని ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అతను 1926 మొదటిసారిగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గిరి బెంగాల్ నాగ్పూర్ రైల్వే అసోసియేషన్ను కూడా స్థాపించారు మరియు 1928 బెంగాల్ నాగ్పూర్ రైల్వే కార్మికులకు న్యాయకత్వం వహించారు. తొలగించబడిన కార్మికుల హక్కుల కోసం అహింసాయుత సమ్మె, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం మరియు రైల్వే కంపెనీ యాజమాన్యం కార్మికుల డిమాండ్లను అంగీకరించమని ఒత్తిడి చేయడంలో సమ్మె విజయవంతమైంది మరియు భారతదేశంలోని కార్మిక ఉద్యమంలో ఇది ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. 1929 ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ ని గిరి, ఎన్ఎం జోషి మరియు ఇతరులు గిరి అధ్యక్షుడుగా ఏర్పాటు చేశారు. లేబర్పై రాయల్ కమిషన్కు సహకరించే అసెంసంపై ITUCతో విభేదాలు వచ్చాయి. గిరి మరియు ఉదారవాదుల ITUF నాయకత్వం కమిషన్కు సహకరించాలని నిర్ణయించగా AITUC దానిని బహిష్కరించాలని నిర్ణయించింది. ITUF 1939 AITUCతో విలీనమైంది మరియు 1942 గిరి రెండవసారి AITUC అధ్యక్షుడయ్యారు. 1927 ILO యొక్క అంతర్జాతీయ కార్మిక సదస్సులో భారతీయ ప్రతినిధి బృందం యొక్క వర్కర్స్ డెలిగేట్గా గిరి ఉన్నారు. 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గిరి భారతదేశంలోని పారిశ్రామిక కార్మికుల ప్రతినిధిగా హాజరయ్యారు. గిరి భారతదేశంలోని స్వాతంత్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చేలా కార్మిక సంఘాలను పొందేలా కృషి చేశారు మరియు భారత జాతీయ కాంగ్రెస్తో సన్నిహితంగా ఉన్న AITUCకి 2 సార్లు అధ్యక్షుడిగా ఉన్నారు. 1947 నుండి 1951 వరకు గిరి సిలోన్కు భారతదేశపు మొదటి హై కమిషనర్గా పనిచేశారు. 1951 సాధారణ ఎన్నికలలో అతను మద్రాసు రాష్ట్రంలోని పాతపట్నం లోక్సభ నియోజకవర్గం నుండి 1వ లోక్సభకు ఎన్నికయ్యారు. కేంద్ర కార్మిక మంత్రి 1952-1954. పార్లమెంటుకు ఎన్నికైన తర్వాత గిరి 1952 కార్మిక మంత్రిగా నియమితుడయ్యాడు. మంత్రిగా అతని విధాన కార్యక్రమాలు పారిశ్రామిక వివాద పరిష్కారంలో గిరి అప్రోచ్కు దారితీశాయి. గిరి విధానం పారిశ్రామిక వివాదాల పరిష్కారానికి మార్గంగా యాజమాన్యం మరియు కార్మికుల మధ్య చర్చలను నొక్కి చెబుతుంది. అటువంటి చర్చల వైఫల్యం నిర్బంధ తీర్పుకు దారితీయదని, కానీ రాజీ అధికారుల ద్వారా తదుపరి చర్చలకు దారితీస్తుందని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ ట్రేడ్ యూనియన్లకు ప్రోత్సాహం, ట్రేడ్ యూనియన్ మరియు గిరి అప్రోచ్పై ప్రభుత్వ వ్యతిరేకత మరియు బ్యాంక్ ఉద్యోగుల వేతనాలను తగ్గించాలనే ప్రభుత్వం నిర్ణయంతో విభేదాలు 1954 ప్రభుత్వం నుండి వైదొలిగేందుకు దారితీసింది. 1957 సాధారణ ఎన్నికల్లో పార్వతీపురం విసభ్య నియోజకవర్గం నుంచి గిరి ఓడిపోయారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ లేబర్ ఎకనామిక్స్ ISLE స్థాపించడంలో గిరి ముఖ్యమైన పాత్ర పోషించారు. జూన్ 1957 అతను ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమించబడ్డారు. గవర్నర్ పదవీ కాలం 1957 నుండి 1967. 1957 మరియు 1967 మధ్య గిరి ఉత్తరప్రదేశ్, కేరళ మరియు కర్ణాటక గవర్నర్గా పనిచేశారు. కేరళ గవర్నర్ 1960 నుండి 1965. గిరి 1 జూలై 1960న కేరళకు రెండవ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్గా గిరి కేరళ యొక్క ఆర్థిక అవసరాలను ప్రణాళిక సంఘంతో చురుగ్గా వినిపించడం వల్ల 3వ పంచవర్ష ప్రణాళికలో రాష్ట్రానికి గణనీయంగా ఎక్కువ నిధులు కేటాయించబడ్డాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ఫిరాయింపులు ప్రభుత్వాన్ని మైనారిటీకి తగ్గించినప్పుడు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని నిర్ణయించిన తర్వాత గిరి కేరళలో రాష్ట్రపతి పాలనను విధించాలని సిఫారసు చేశారు. 1965లో కేరళ శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఏ పార్టీకి మెజారిటీ లేనందున మరియు మెజారిటీని కమాండ్ చేసే కూటమిలు ఏర్పరచబడనందున గిరి మళ్లీ అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలనను విధించాలని సిఫారసు చేశారు. వైస్ ప్రెసిడెంట్ మరియు భారత తాత్కాలిక రాష్ట్రపతి 1969. గిరి 13న మే 1967న భారతదేశం యొక్క 3వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆ పదవిలో అతను 3 మే 1969 వరకు దాదాపు 2 సంవత్సరాలు కొనసాగాడు. గిరి తన పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేయని మొదటి ఉపాధ్యక్షులు. అధ్యక్షుని కార్యాలయం మరియు అధ్యక్ష పదవికి ఎన్నికైన 3వ ఉపాధ్యక్షుడు. 3 మే 1969న అధ్యక్షుడు జాకీర్ హుసేన్ పదవిలో మరణించిన తరువాత గిరి అదే రోజు తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. గిరి 20 జూలై 1969న అధ్యక్ష ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు తన పదవి రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి ముందు గిరి తాత్కాలిక అధ్యక్షుడిగా తన హోదాలో 14 బ్యాంకులు మరియు బీమా కంపెనీలను జాతీయం చేసే ఆర్డినెన్స్ను ప్రకటించారు. అతని తర్వాత భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అయిన మొహమ్మద్ హిదయతుల్లా తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1969 అధ్యక్ష ఎన్నికలు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మరియు సిండికేట్ అని పిలువబడే కాంగ్రెస్ పార్టీ పాత కాపలాదారు మధ్య పోటీగా మారింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాష్ట్రపతి అభ్యర్థిగా నీలం సంజీవారెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రధాని వ్యతిరేకతను పట్టించుకోలేదు. ఉపాధ్యక్షుడిగా ఉన్న గిరి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ శాసనసభ్యులు గిరి ఓటు వేయడానికి అనుమతించే ఓట్ ఆఫ్ మనస్సాక్షికి ఆమోదం తెలుపుతూ ప్రధానమంత్రి గాంధీ అతనికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 16 ఆగస్టు 1969న జరిగిన ఎన్నికలలో రెడ్డి, గిరి మరియు ప్రతిపక్ష అభ్యర్థి సిడి దేశ్ముఖ్ మధ్య పోటీ జరిగింది. గట్టి పోటీతో జరిగిన ఎన్నికలలో వివి గిరి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 48.01% గెలుచుకున్నారు మరియు తర్వాత 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కించడంలో మెజారిటీని పొందారు. చివరి లెక్కల్లో అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అవసరమైన 418 మరియు 169 ఓట్ల కోటాలో గిరికి 42077 ఓట్లు వచ్చాయి. గిరి ఎన్నికైన తర్వాత ఓటర్లను ప్రభావితం చేయడానికి అవినీతి పద్ధతులను ఉపయోగించారనే కారణంతో దానికి చెల్లుబాటును వ్యతిరేకిస్తూ భారత సుప్రీంకోర్టులో ఎన్నిక పిటిషన్ దాఖలు చేయబడింది. గిరి అసాధారణంగా భారతదేశ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తిగా తనను సాక్షిగా విచారించారని కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావడానికి ఎంచుకున్నారు. కోర్టు చివరికి పిటిషన్ను కొట్టివేసింది మరియు అధ్యక్షుడిగా గిరి ఎన్నికను సమర్థించింది. గిరి 24 ఆగస్ట్ 1969న భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు మరియు 24 ఆగస్ట్ 1974న వరకు ఆయన స్థానంలో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అధికారంలో ఉన్నారు. తన ఎన్నికలలో గిరి ఒక తాత్కాలిక అధ్యక్షుడిగా మరియు స్వతంత్ర అభ్యర్థిగా అధ్యక్షుడిగా ఎన్నికైన ఏకైక వ్యక్తిగా కూడా నిలిచారు. అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్లో చరణ్ సింగ్ మంత్రివర్గాన్ని తొలగించాలనే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నిర్ణయాన్ని గిరి నిస్సందేహంగా అంగీకరించారు మరియు 1971లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆమెకు సలహా ఇచ్చారు. భారతదేశంలోని సంస్థాన దీశుల పూర్వపు పాలకుల ప్రైవేట్ పర్సులు మరియు అధికారాలను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ వచ్చింది. ప్రభుత్వ అసలు సవరణ రాజ్యసభలో ఓడిపోయిన తర్వాత గిరి ద్వారా ప్రకటించబడింది. తనకంటే సీనియర్గా ఉన్న ముగ్గురు న్యాయమూర్తులను అధిగమిస్తూ ఏఎన్ రేణు భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రి గాంధీకి ఆయన ఇచ్చిన సలహాను ఆమె విస్మరించింది. సమ్మె చేస్తున్న రైల్వే సిబ్బందిపై అణిచివేత పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుందని హెచ్చరించింది. అధ్యక్షుడిగా గిరి దక్షిణ మరియు ఆగ్నేయాసియా, యూరప్ మరియు ఆఫ్రికాలోని 22 దేశాలకు 14 సార్లు రాష్ట్ర పర్యటనలు చేశారు. గిరి తనను తాను పూర్తిగా ప్రధానమంత్రికి లొంగదీసుకున్న ప్రెసిడెంట్గా పరిగణించబడ్డారు మరియు ప్రధానమంత్రి రాష్ట్రపతి విధేయుడైన అధ్యక్షుడు మరియు రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్గా వర్ణించబడ్డారు. 1974లో గిరి పదవీకాలం ముగిసినప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అతనిని అధ్యక్ష పదవికి పునర్నిర్మించకూడదని నిర్ణయించుకున్నారు మరియు బదులుగా 1974 అధ్యక్ష ఎన్నికలలో ఎన్నికైన ప్రక్రుద్దీన్ ఆలీ అహ్మద్ను ఎంచుకున్నారు. వివి గిరి తన మద్రాసు రెసిడెన్సీలో 24 జూన్ 1984 గుండెపోటుతో మరణించారు. మరుసటి రోజు ఆయనకు ప్రభుత్వ పరంగా అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి మరియు భారత ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. గిరి భారత ఉపరాష్ట్రపతిగా, ఎక్స్ అఫీషియా చైర్మన్గా ఉన్న రాజ్యసభ ఆయనను గౌరవ సూచకంగా 2 రోజులు వాయిదా పడింది. ఇప్పుడు మీరు విన్నారు వరాహ వెంకటగిరి ఇచ్చిన సమాచారాన్ని మీరు విన్నారు. వింటూనే ఉండండి మీట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. థ్యాంక్ యూ.
1: మహాభారతంలో మహనీయులు మన శుభోదయ స్వరాలులో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు
2: ఓన్లీయా మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
3: నమస్కారం శ్రోతలారా, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే హారిక. నేటి కాలంలో దారి అడగటం అంటే ఫోన్ తీసి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయడం మనందరికీ అలవాటైపోయింది. కొత్త ప్రదేశమా కొత్త నగరమా మనకు దారి చూపేది గూగుల్. కానీ ఒక్కసారి ఆలోచించండి, టెక్నాలజీ చెప్పిన దారినే నమ్మితే సరిపోతుందా? లేక మన అప్రమత్తత కూడా అవసరమా? ఈరోజు మనం గూగుల్ ఉంటే గురి తప్పదు అనే ఆసక్తికరమైన కథనం ద్వారా గూగుల్ మ్యాప్స్ వల్ల కలిగే ప్రయోజనాలు, కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే ప్రమాదాలు, అలాగే సురక్షితంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు? మీ మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 ఎఫ్ఎంతోనే ఉండండి. మంచి సమాచారం, కొత్త అవగాహన మీకోసం సిద్ధంగా ఉంది. అసలే వర్షాకాలం. కుండపోతగా కురిసిన వర్షానికి ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారా? సార్, మీరు పంపిన లొకేషన్కే వచ్చా కానీ మీరు చెప్పిన చోటు మాత్రం దొరకడం లేదు అనే డెలివరీ బాయ్కి ఖచ్చితమైన అడ్రస్ చెప్పలేక కన్ఫ్యూజ్ అవుతున్నారా? మరేం పర్వాలేదు, వీటన్నిటికీ మైక్రో నావిగేషన్ మ్యాప్స్ లేదా హైపర్ లోకల్ మ్యాప్స్ చిటికెలో సమాధానం చెప్తున్నాయి. పల్లెటూరు నుంచి హైదరాబాద్ వచ్చి అడ్రస్ తెలియక ఇబ్బంది పడుతూ ఈ రోడ్డంతా వెళ్తే మా అల్లుడి గారి ఇల్లు వత్తదా, 7 వారాల నుంచి వెతుకుతున్నా అని ఎల్బి శ్రీరామ్ అడిగిన ప్రశ్నకు అడ్రస్ పట్టుకొని 2 ఏళ్లుగా తిరుగుతున్నా. నీకేమన్నా తెలుసా, తెలిస్తే చెప్పు అంటాడు ఎంఎస్ నారాయణ. చాలా బాగుంది సినిమాలో మహానగరంలోని అడ్రస్లతో వచ్చే చిక్కులని తెలిపే ఈ సంభాషణ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. చిరునామాలు కనుక్కునే విషయంలో గూగుల్ మ్యాప్స్ వచ్చాక మన సమస్యలు కొంతవరకు తీరినా పూర్తిగా అయితే కాదు. గూగుల్ మ్యాప్స్ దారి చూపిస్తుంది, మన గమ్యం ఎంత దూరం ఉందో అంతవరకే చెప్తుంది. కానీ హైపర్ లోకల్ మ్యాప్స్ అంతకు మించి సేవలు అందిస్తున్నాయి. అవేంటో చూద్దాం. గుంతలు, మ్యాన్ హోల్స్ ఉంటే హైదరాబాద్ నగరం కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం దాటి ఎల్బీ నగర్ జంక్షన్ రావాలంటే మధ్యలో మల్టీలేయర్ ఫ్లైఓవర్ ఉంటుంది. నగరానికి కొత్తగా వచ్చిన డ్రైవర్లకి ఆ దారి ఓ పజిల్లా ఉండొచ్చు. ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళాలా, కింద నుంచి సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళాలా అని తికమక ఉంటుంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే కాదు, బెంగళూరు, వైజాగ్, ముంబై, ఢిల్లీ వంటి నగరాలకు వెళ్తే ఇలాంటి కొత్త నిర్మాణాలు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఎదురైనప్పుడు ఎటు నుంచి ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారికి ఫోటో రియలిస్టిక్ 3D మ్యాప్ సాయంతో ఎలా వెళ్లాలో అరటిపండు వలసినంత తేలిగ్గా చెప్పేస్తుంది మ్యాపిల్స్ యాప్. అంతేనా, ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో, మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయో ముందే హెచ్చరిస్తుంది. నో ఎంట్రీలు, వన్ వేలు, స్పీడ్ కెమెరాల సమాచారాన్ని ఇస్తుంది. దాంతో అనవసరపు చలాన్ల బారిన పడకుండా ఉంటాం. ఇక రద్దీ ఎక్కువ ఉంటే ఐటీ కారిడార్ల దగ్గర కార్లలోనూ, బైక్ల పైన వెళ్లే వాళ్ళు ఇంజన్ ఆన్ చేసుకొని ఎప్పుడు గ్రీన్ లైట్ పడుతుందా అని విసుగ్గా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యాప్ ఖచ్చితంగా ఎన్ని సెకండ్లలో రెడ్ లైట్ పడుతుందో కూడా చెప్తుంది. అంతవరకు ఇంజన్ ఆఫ్ చేసుకొని ఇంధనం ఆదా చేసుకోవచ్చు. మీరు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, అలాంటప్పుడు ఈ యాప్ ఆన్ చేస్తే చాలు. ఆ దారిలో ఎన్ని టోల్గేట్స్ ఉన్నాయి, అక్కడ ఎంత చెల్లించాలి, ఏ దారిలో వెళ్తే ఇంధనం ఆదా అవుతుంది, ఏ దారిలో గుంతలు ఉండవు, మొత్తం ఎంత ఖర్చు అవుతుంది వంటి వివరాలని చాలా ఖచ్చితంగా రియల్ టైం డేటాతో చెప్తుంది. గూగుల్ చేయలేని పనిని ఈ యాప్ ఇంత ఖచ్చితంగా చెప్పడానికి కారణం స్థానిక నగర ట్రాఫిక్ పోలీస్ విభాగాలతో కలిసి పనిచేయడమే. ఇన్ని సౌకర్యాలు ఉండటంతో అమెజాన్, మారుతి సుజుకి, కియా, BMW, కోకోకోలా, బ్లింకిట్, జెప్టో, మహీంద్రా వంటి 5,000 వరకు పైగా కార్పొరేట్ సంస్థలు ఈ మ్యాప్స్ని వాడుకుంటున్నాయి. డిజిపిన్ చెబితే చాలు, మీ కార్కి యాక్సిడెంట్ అయింది, ఆ ప్రదేశం మీకు కొత్త, ఆంబులెన్స్కి ఫోన్ చేశారు కానీ ఆ కంగారులో అడ్రస్ చెప్పలేకపోతున్నారు. గూగుల్ మ్యాప్ షేర్ చేసినా ఖచ్చితంగా మీరున్న చోటికి రాలేక సమయం వేస్ట్ అవుతుంది. మీ పరిస్థితి ఇలా ఎలా ఉంటుంది? ఇలాంటి సమస్యకు డిజిపిన్, వాట్3వర్డ్స్, మ్యాప్ మై ఇండియా యాప్స్ తమ మ్యాప్స్తో చెక్ పెట్టేస్తున్నాయి. ఉదాహరణకి డిజిపిన్నే తీసుకుందాం. దీనిని వాడుకోవడం చాలా తేలిక. యాప్లోకి వెళ్ళి అక్కడున్న పిన్ అనే ఆప్షన్ నొక్కితే చాలు, ఎదురుగా మీరున్న చోటికి ఖచ్చితంగా గుర్తించే 10 అంకెల పిన్ వస్తుంది. దాన్ని షేర్ చేస్తే చాలు, ఆంబులెన్స్ మీరున్న చోటికే వచ్చి ప్రాణాలు కాపాడుతుంది. అదే మీరు ఇంట్లో ఉండి ఈ పిన్ నొక్కారనుకోండి, అక్కడొచ్చే 10 అంకెల మీ ఇంటి డిజిపిన్. ఏ స్విగ్గీ వాళ్ళకో, అమెజాన్ వాళ్ళకో మీ ఇంటి అడ్రస్ చెప్పాల్సి వస్తే ఈ 10 అంకెలని చెప్తే చాలు. మీరు 25 అంతస్తుల భవంతిలో ఉన్న ఒక్క ఫోన్ కాల్ కూడా చేయకుండా మీ ప్లాట్లోకి వచ్చి పార్సల్ ఇస్తారు. ఇస్రో శాస్త్రవేత్తలు, భారతీయ తపాలా శాఖ కలిసి రూపొందించిన ఈ డిజిపిన్ ముంబైలోని ధారావి, కుర్లా వంటి మురికి వాడల్లో అద్భుతాలు చేస్తుంది. స్లమ్స్లో ఉండేవారికి ఇంటి నెంబర్లు ఉండవు, దాంతో వారికి ప్రభుత్వ సేవలు అందేవి కావు. అలాగే ఈ ఇరుకు వీధుల్లోంచి వెతుక్కుంటూ రావడానికి అంబులెన్స్లకి, ఫైర్ ఇంజిన్లకి చాలా సమయం పట్టేది. కానీ ప్రభుత్వం ఈ డిజిపిన్నే అడ్రస్ ప్రూఫ్గా మార్చేయడంతో అక్కడి ప్రజలకు సంక్షేమ పథకాలు, బ్యాంక్ అకౌంట్లు, రుణాలు దొరకడం తేలికయ్యింది. వాట్3వర్డ్స్ అయితే మన దేశంలోని అంబులెన్స్ నెట్వర్క్తో కలిసి పనిచేస్తూ క్షణాల్లో బాధితులని చేరుకొని ప్రాణాలు కాపాడుతుంది. బాగున్నాయి కదూ ఈ హైపర్ లోకల్ మ్యాప్ సేవలు. ధన్యవాదాలు.
4: ఆరోగ్యం మనవరం, ఎక్స్పర్ట్ డాక్టర్స్ చే సలహాలు సూచనలు లభించే మన వేదిక ఆరోగ్యం మనవరం. ప్రతిరోజు మధ్యాహ్నం 1 PM to 2 PM మన మీట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. అది బెంగళూరుకు వెళ్తున్న రైలు, రద్దీగా ఉంది. సెకండ్ క్లాస్ బోగీలో టీసీ చెక్ చేస్తుండగా ఓ 13 ఏళ్ళ అమ్మాయి పట్టుబడింది. ఆ పిల్లను అనాల్సిన 4 మాటలు అని మరి కాసేపట్లో వచ్చే స్టేషన్లో దిగిపోమని కటువుగా చెప్పాడు టీసీ. ఆ మాటలకు బిక్కమొహం వేసుకుంది ఆ పిల్ల. ఇంతలో అదే బోగీలో ప్రయాణిస్తున్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గారి భార్య సుధామూర్తి ఈ సన్నివేశాన్ని చూశారు. ఆమె టీసీతో, అంతా చూస్తూనే ఉన్నానండి, ఉన్నట్లుండి ఇలా మధ్యలో ఆ పిల్లను దిగిపోమంటే ఎలా చెప్పండి? ఈ రైలు ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి దాకా ఈ పిల్లకు టికెట్ ఇవ్వండి, జరిమినాతో పాటు డబ్బు నేనిస్తానన్నారు. వద్దండి, ఇలాంటి వాళ్లకు సాయం చేయకండి. ఇలా మీరు చేశారని తెలిస్తే మరొకరు ఇలా టికెట్ లేకుండా ఎక్కుతారండి. ఇలాంటి వాళ్ల పట్ల జాలి దయ వంటివి చూపకూడదు అని టీసీ గట్టిగా అన్నాడు. ఆయన ఆమె అవన్నీ పట్టించుకోకుండా ఆ అమ్మాయికి టికెట్ తీసిచ్చారు. ఆ తర్వాత సుధామూర్తి ఆ పిల్లను చెరదీసి అడిగారు ఎక్కడి నుంచి వస్తున్నావని, ఎవరు ఏమిటి అనే వివరాలు అడిగారు. ఆ అమ్మాయి చెప్పడం మొదలుపెట్టింది.

0: ఆమె దగ్గర ఏమీ లేదు. కట్టుబట్టలతో వచ్చిన పిల్ల. సుధామూర్తి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లను చేయి పట్టుకుని తనతో కారులో ఎక్కించుకున్నారు. దారిలో తన మిత్రుడు నడుపుతున్న అనాథాశ్రమానికి కారును మళ్లించింది. అక్కడ మిత్రుడితో ఆ అమ్మాయి విషయం చెప్పారు సుధామూర్తి. ఆ తర్వాత ఆ మిత్రుడికి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ మిత్రుడు ఆ అమ్మాయిని తన హోంలో చేర్చుకున్నాడు. ఆ అమ్మాయిని చదివించారు. ఆమె కొప్పత్తి సంస్థలో ఉద్యోగం వచ్చింది. కంపెనీ వాళ్లే ఆ పిల్లను అమెరికా పంపించారు. కాలం గిర్రున తిరిగింది. అమెరికాలో ఉన్న కన్నడం వాళ్ళు ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి సుధామూర్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆమె ఆ కార్యక్రమం కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఒక అమ్మాయి దగ్గరుండి సుధామూర్తికి అవసరమైన ఏర్పాట్లన్నీ చూశారు. అంతేకాదు, ఆఖరి రోజు సుధామూర్తి లాడ్జింగ్ కట్టాల్సిన బిల్లు కోసం కౌంటర్కి వెళ్లారు. అయితే కౌంటర్లోని వారు, వద్దండి, మీ బిల్లంతా ఓ అమ్మాయి కట్టేశారండి అన్నారు. ఎవరా అమ్మాయి, చెప్పగలరా అని సుధామూర్తి అడగ్గా ఓ 2-3 అడుగుల వెనక్కే ఉన్న అమ్మాయిని చూపించారు. మీరెందుకమ్మా నా ఖర్చుకి పే చేశారు అని ఆతుర్దగా అని అడగ్గా ఆ అమ్మాయి ఒక్కసారి రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టీసీకి దొరికిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు బిల్లు పే చేయడం దాకా తన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్తూ ఆ పిల్ల తానెన్నది, మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను, కనీసం నాకు ఈ ఒక్క చిన్ని అవకాశమైనా కలిగింది, మీ బిల్లు నేను పే చేయడం చాలా చిన్నది, నా వల్ల అయింది ఇదే అంటూ ఆ పిల్ల సుధామూర్తి కాళ్లకు దండం పెట్టింది. ఆ పిల్లను చూసి సుధామూర్తి ఆశ్చర్యపోయారు. ఆమెను గట్టిగా అత్తుకున్నారు. ఇద్దరి కళ్ళలోనూ అప్రమేయంగా కన్నీళ్లు కారాయి. అందుకే సహాయం చేయాలి. ఒకవేళ వారు మోసం చేస్తే వాళ్ళు ఏనాటికైనా కర్మ అనుభవిస్తారు. నిజంగా వారి అవసరమే నిజమైతే ఒక జీవితమే మన వల్ల ఆనందిస్తుంది. అందుకే అవసరమైన వాళ్లకు సాయం చేస్తే మానవత్వం పరిడి వెళ్తుంది. వినండి, వినిపించండి, వింటూ ఉండండి, ఆనందించండి. మిర్చి కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి. విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ఒక మంచి పుస్తకం ఒక కొత్త ఆలోచనకు నాంది, ఒక మంచి పట్టణం ఒక మంచి భవిష్యత్తుకు బాట. పుస్తక ప్రియులకు, విద్యార్థులకు, అధ్యాపకులకు, సిబ్బందికి ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బుక్ ఎగ్జిబిషన్ 2026. ఇక్కడ ఏముంటాయో మీకు తెలుసా? ప్రపంచంలోని ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ ప్రచురణకర్తల నుంచి తాజా పుస్తకాలు, రెఫరెన్స్ మెటీరియల్స్, అకాడమిక్ పుస్తకాలు, పోటీ పరీక్షల గైడ్లు, ఇంకా ఎన్నో విజ్ఞాన భాండాగారాలు మీకోసం సిద్ధంగా ఉంటాయి. ఆగస్టు 12-13 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మిట్స్ ఆడిటోరియంలో ఈ బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. పుస్తకం చేతిలో ఉంటే విజ్ఞానం వెంట ఉంటుంది. పట్టణం

0: అలవాటైతే విజయం చేరువవుతుంది. అందుకే విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అందరూ తప్పక ఈ బుక్ ఎగ్జిబిషన్ ను సందర్శించండి. బుక్ ఎగ్జిబిషన్ 2026, చదవండి, తెలుసుకోండి, ఎదగండి. మిడ్స్ కమ్యూనిటీ రేడియో 90.8, రేడియో విజ్ఞానం వినోదం. మిడ్స్ సెంట్రల్ లైబ్రరీ నిర్వహిస్తున్న బుక్ ఎగ్జిబిషన్ కు మీ అందరికీ సాదర ఆహ్వానం. వినండి, వినిపించండి, వింటుండండి, ఆనందించండి. మిడ్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mids.ac.in.
0: Hi, hello. మీరు వింటున్నారు MITS Community Radio 90.8. మీ భవిష్యత్తుకు బలమైన అడుగు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, MITS deemed to be university. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు, పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే మిడ్స్ డీమ్ టీబీ యూనివర్సిటీలో చేరండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక మిడ్స్ డీమ్ టీబీ యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330803555, ఇంకో నెంబర్ 7330052555, అలాగే admissions@mids.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటుండండి, ఆనందించండి. మిడ్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. వినండి, వింటూనే ఉండండి ఎంఐటిఎస్ రేడియో 90.8. నమస్తే.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

నవోదయస్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఆర్టీఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్.

ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హెల్లో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

అప్డేట్. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హెల్లో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు. ఉదయం